శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అన్లాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 23వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ ఎల్ వెంకట సూర్యనారాయణమూర్తి.
1: ఆచరణ ధారణాత్ ధర్మ. ధర్మం అనగా ధరించబడినది, ఆచరించవలసినది అని అర్థం. ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను గ్రహించి వాటిని ఆచరించడం మానవుని ప్రథమ కర్తవ్యం. మానవుల్ని వారి ఆచరణ విధానాన్ని బట్టి మూడు రకాలుగా మహర్షులు విభజించారు. మొదటి రకంలో వైరాగ్య జ్ఞాన మార్గాల్లో ఉండేవారు. రెండో రకంలో సత్కర్మలనే ఆచరిస్తూ నిష్కామంగా నిరంతరం సమాజ శ్రేయస్సుకై పాటుపడేవారు. ఇక మూడో రకంలో వ్యక్తిగత సుఖాలు లాభాలు ఆశిస్తూ స్వార్థంతో ఉండేవారు. సర్వసాక్షి అయిన పరమేశ్వరుడు ప్రతి ప్రాణిలో జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ ఆయా ప్రాణులు చేసే ప్రతి కార్యాన్ని 1000 కండ్లతో వీక్షిస్తూ ఉంటాడు. మనం ఆచరించే పుణ్యకార్యాలకు సుఖ సంతోషాలను, పాపకార్యాలకు దుఃఖాలను బాధలను మనచేతనే అనుభవింపచేస్తాడని వేదవాక్కు. కర్తా కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వారి సమభాగినః. మంచి పనైనా చెడు పనైనా చేసేవాడు, చేయించేవాడు, ఆ పనికి ప్రేరేపించేవాడు, అంగీకరించేవాడు, ఈ నలుగురికి ఆ ఫలితం సమభాగాలుగా చెందుతుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనం నిరంతరం మంచి పనులనే ఆచరించాలి. ఆగమానాం హి సర్వేషాం ఆచారో శ్రేష్ట ఉచ్యతే. ఆచారః ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. మన సంస్కృతికి మూల ప్రమాణం వేదాలు. వేదసారమైన ధర్మాన్ని గ్రహించి ఆచరించటమే శ్రేష్టం. దీనివల్ల పరమార్థతత్వాన్ని సులభంగా గ్రహిస్తాం. మానవులు ఎలాంటి పుణ్యకార్యాలను చేయటానికి ముందుకు రారు, కానీ పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలాల్ని ఆశించరు, కానీ పాపకార్యాలను చేస్తూనే ఉంటారు. వేదవ్యాస మహర్షి అర్థశ్లోకంలో పుణ్య పాపాల యొక్క తీరుతెన్నుల్ని చక్కగా వివరించారు. శ్లోకార్థేన ప్రవచ్యామి యదుక్తం గ్రంథకోటి.

0: వివరాలు తెలుసుకుని నిత్య జీవితంలో వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగే నాంతే తనుత్యజాం. బాల్యంలో విద్య నేర్చుకోవటం, యవ్వనంలో పోషణ నిమిత్తం ధనం సంపాదించడం, వార్ధక్యంలో మౌనంగా ఉంటూ వ్యవహారాల్ని పట్టించుకోకుండా మనస్సుకు విశ్రాంతినివ్వాలి. చివరలో యోగిగా మారి అన్ని బంధాల నుంచి విముక్తి పొందే పనులు ఆచరించాలి. ప్రాతస్మరణీయులైన మన మహర్షులు సూచించిన వేద ధర్మాలను ఆచరించడం ద్వారా మానవాభ్యుదయం కలుగుతుందని ఆశిద్దాం.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ ఎల్ వెంకట సూర్యనారాయణమూర్తి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి

మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి గీతాలు విన్నారు. ఇప్పుడు సన్నతి గీతాలు వింటారు.

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి. కృష్ణా జిల్లాలో వివిధ పంటలు సాగు చేసే రైతులకి వ్యవసాయ ఉపసంచాలకులు రైతు శిక్షణా కేంద్రం విజయవాడ వారు కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగకపోగా కొన్ని సందర్భాల్లో పంటకు కూడా నష్టం జరిగే ప్రమాదముంది. ఉదాహరణకి, మాగాణి వరిలో వరి నాటిన 3 నుండి 5 రోజుల్లోపు కలుపు నిర్మూలనకి 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ మందుని వాడుకోవాలి. అలా కాక ఎక్కువ మోతాదులో వాడితే పైరు దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదులో వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగదు. అదేవిధంగా వరి నాటిన 3 నుండి 5 రోజుల కన్నా ఆలస్యంగా వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగదు. ఏ పంటకు సిఫారసు చేసిన మందును ఆ పంటకు మాత్రమే వాడాలి. ఉదాహరణకి, మాగాణి వరిలో వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకి వరి నాటిన 25 నుంచి 30 రోజులకి పొలంలో నీటిని తీసేసి 2,4-D సోడియం సాల్ట్ని సాధ్యమైనంత వరకు కలుపు మీద మందు పడేటట్లుగా పిచికారీ చేయాలి. ఈ మందును ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విదళ బీజ పంటలైన మినుము, పెసర, పత్తి, పొగాకు, మిరప ఇటువంటి పంటల్లో వాడకూడదు. కొన్ని రకాల కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయడానికి పైరు విత్తడానికి ముందే పిచికారీ చేసి నేలలో గుంటకతో కలయబెట్టి ఆ తర్వాత పైరు విత్తుకోవాలి. ఉదాహరణకి ఫ్లూక్లోరాలిన్. కొన్ని రకాల కలుపు మందులు విత్తనం విత్తిన వెంటనే కానీ మొలకెత్తక ముందు కానీ పిచికారీ చేయాలి. ఉదాహరణకి పెండిమిథలిన్, అలాక్లోర్ ఈ రకపు మందులు పిచికారీ చేసినప్పుడు నేలలో తగినంత తేమ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక కొన్ని రకాల కలుపు మందులకి పంట కలుపు అనే విచక్షణ ఉండదు. అన్ని రకాల మొక్కల్ని నిర్మూలిస్తాయి. ఉదాహరణకి పారాక్వాట్. ఈ మందుల్ని పత్తి, చెరకు మొదలైన పంటల్లో నాజిల్కు రక్షణ కవచాన్ని పెట్టి పంటకి ఎటువంటి హాని కలగకుండా కలుపు మీద మాత్రమే పడే విధంగా స్ప్రే చేసుకోవాలి. పైర్లలో కలుపు మందులు వాడేటప్పుడు ఆ మందు అవశేష

చాలు. ఆ తర్వాత వేసే పంటలపై ఏదైనా దుష్ప్రభావం ఉంటుందో లేదో ముందుగా తెలుసుకుని వాడినట్లయితే మంచిది. ఉదాహరణకి, మొక్కజొన్నలో అట్రజిన్ మందు సురక్షితం, కానీ ఈ మందు అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం ఉంటాయి. కాబట్టి పంటల సరళి విషయంలో నిపుణుల సలహా తీసుకుని కలుపు మందులు వాడుకోవాలి. స్ప్రేయర్ల నుంచి మందు సమంగా వచ్చేటట్లుగా పిచికారీ చేయాలి. ఒకసారి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా పిచికారీ చేయకూడదు. అలా చేసినట్లయితే మోతాదు ఎక్కువై పైరుకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేయకూడదు. సాయంత్రం లేదా ఉదయం వేళల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం మంచిది. అంతేకాక గాలికి ఎదురుగా పిచికారీ చేయాలి. కలుపు మందులు పురుగు మందుల వలె విషపూరితాలు, కాబట్టి వీటిని ఆహార పదార్థాలకి, పిల్లలకి దూరంగా ఉంచాలి. పంటను బట్టి, పంట దశను బట్టి, పంటలో ఉండే కలుపును బట్టి వాడే కలుపు మందు వాడే సమయం, మోతాదు కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి కలుపు మందులు వాడదలుచుకున్నప్పుడు నిపుణుల సలహా కానీ సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించి వాడడం మంచిది. వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు, తెగుళ్ళు, వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య, సాళ్లలో, మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. కొమ్మలు, పిలకలు తక్కువగా రావడం, ఉండవలసిన గింజలు, కాయలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోవడం, నీరు, వెలుతురు, పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యం కాక దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. సిఫారసు మేరకు విత్తన మోతాదు వాడుకోవాలి, సరైన పద్ధతిలో విత్తుకోవాలి, ఇక విత్తే ముందు మొలక శాతాన్ని పరీక్షించి దాని ప్రకారం విత్తనాన్ని వాడుకోవాలి, నేల సమతలంగా ఉండేలా చదును చేసుకోవాలి, సరైన పద్ధతిలో సరైన లోతులో నాటుకోవాలి, సరైన పదునులో తేమ ఉన్నప్పుడే విత్తనాన్ని విత్తుకోవాలి, విత్తన శుద్ధి సక్రమంగా చేసి ప్రాథమిక దశలో మొక్కల్ని కాపాడుకోవాలి,
సాళ్ల మధ్యలో, సాళ్లలో, మొక్కల మధ్య,

సరైన దూరంలో విత్తుకోవాలి. ఖాళీలు ఉన్న చోట మళ్ళా విత్తుకోవడం, ఒత్తుగా ఉన్న చోట ఒక మొక్కని ఉంచి మిగిలిన మొక్కల్ని తీసేయాలి. విత్తిన వారం రోజుల నుండి 15 రోజుల్లోపు మొలక రాని చోట మరలా విత్తుకోవాలి. సరైన మొక్కల సాంద్రత కోసం రైతులు విత్తన గొర్రును ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం విత్తన గొర్రెలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విత్తన గొర్రును ప్రభుత్వం సబ్సిడీ కింద కూడా అందిస్తోంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: నేషనల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది సరస్ మేళా వల్ల డ్వాక్రా సంఘాలకు వస్తుంది. ఒక మహిళ తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, గ్రామీణ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఉత్పత్తిని సరస్ లో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల

0: ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
1: ఎలక్షన్ ఆఫీసర్ 16/10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18/10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ ని 19/10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28/10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29/10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30/10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ ది జరగాలి.
0: ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నిన్నో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీదేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సమరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన, అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పొక్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రం.

రాష్టపతిగా బాధ్యతలను నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: त्रिपञ्चाशत्सहस्रकोटिरुप्यकाणां व्ययः निर्धारितः अस्ति। अस्य राष्ट्रियसामाजिकसहायताकार्यक्रमस्य नाम परिवर्त्य प्रधानमन्त्रीसामाजिकसहायतायोजना इति कृतमस्ति। श्रीवैष्णवः दिव्याङ्गपेन्शनयोजना इत्येताम् आलक्ष्य अवदत् यत्
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा। पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा। 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे। टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी।
0: कृषि कृषक कल्याण विभागः अद्य नवदिल्ल्याम् अस्य वर्षस्य महिला कृषक दिवसस्य राष्ट्रिय स्तरीयं कार्यक्रमस्य आयोजनं करिष्यति। अस्य आयोजनस्य उद्देश्यं भारतीय कृषि क्षेत्रे महिलानां योगदानस्य सम्मानः अस्ति। भारत ऋतु विज्ञान विभागेन अद्य हरियाणा, चंडीगढ़, पंजाब, दिल्ली, केरलम, माहे, तमिलनाडु, पुदुचेरी चेत्येतेषु स्थलेषु अतिवृष्टेः संभावनां दृष्ट्वा नारंगवर्णपरा संचेतना प्रकाशिता। पुरुष क्रिकेट क्रीडायां गतरात्रौ हैदराबादे आयोजितायां चतुर्थायां 20-प्रति-20 अन्ताराष्ट्रिय स्पर्धायां वेस्टइंडीज दलेन भारतं 24 धावनांकैः पराजितम् इति वार्ताः।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఉదయం 7:15 ఉదయరేకుల కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించిన విశ్లేషణ వింటారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. తర్వాత అంశం కేజే రమేష్ గారు రచించిన వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకంపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ కొసనం శాంతారావు. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి. 9:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. ఇక 10:30 ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా సామాన్య ధీరుడు ఏపీజే అబ్దుల్ కలాం ఈ అంశం గురించి శ్రీ టీవీ సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జానపద కళారూపం శీర్షికన జయప్రద బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ పులివర్తి శ్యామ్ బృందం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి విశిష్టత ఈ అంశం గురించి శ్రీమతి కె స్వరాజ్య పద్మజ గారి ప్రసంగం వింటారు. అనంతరం అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా సుసర్ల మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా భక్తిగీతం. 2:30 లలిత సంగీతం వింటారు. 3:00 టీన్ టైం హిందీ సినిమా పాటలు. 4:00 యువలయ. 4:30 ఏడవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి బి ప్రణవాక్షర. 4:45 శ్రీమతి ఎం పద్మజా బృందం వారిచే భజనావళి కార్యక్రమం. 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో తినదగిన పూలు ఆరోగ్యానికి మేలు ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ సాయిరత్న శర్వాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసాన్ వాణి రైతు సేవలో ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సేవలు ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ

విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. రాత్రి 8 గంటలకు శ్రీవారి నవరాత్రి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి మంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్టపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్టపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేలోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను

0: ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके माटी के स्वास्थ्य खराब कर.
0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది.

0: హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఉదయరేఖలు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా
1: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి విశ్లేషణ వింటారు.
2: శరదృతువులోని ఆశ్వీజమాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని దశమి వరకు నిర్వహించుకునే దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈనాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్న కనకదుర్గాదేవి లలితా త్రిపుర సుందరిగా తమ దివ్య దర్శనాన్ని కటాక్షిస్తారు. ఆదిపరాశక్తి యొక్క సగుణ రూపమే లలితా త్రిపుర సుందరీదేవి. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థం. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. త్రిపుర సుందరి లేదా మహాత్రిపుర సుందరి షోడశి, లలిత మరియు రాజరాజేశ్వరి. ఈమె దశమహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్తు ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అని అంటారు. 16 ఏళ్ల వయసు గల, 16 వివిధ కోరికలు కలది గనక షోడశి అని వ్యవహరిస్తారు. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చింది అని సిద్ధాంతం. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తుల్లో ఈ దేవత స్థూల, సూక్ష్మ, పరా అనే 3 రూపాలలో ఉంటుంది. ఈమె పరమేశ్వరుడితో కలిసి సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములనే పంచకృత్యములకు మూలమవుతున్నారు. లలితాపరమేశ్వరి దేవి గురించి బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు హయగ్రీవస్వామి చేత అనుగ్రహింపబడిన లలితా సహస్రనామ స్తోత్రం భక్త పరాయణులైన వారిచే అతి ఎక్కువగా పారాయణ చేయబడుతున్న అద్భుత స్తోత్రం. శాక్తేయంలోని శ్రీకుల సాంప్రదాయంలో ఆదిపరాశక్తి యొక్క దశ మహావిద్యలలో లలితా త్రిపుర సుందరి ప్రప్రథమ దేవిగా వర్ణించబడింది. శ్రీ విద్యా ఉపాసకులైన వారు ముందుగా ఆరాధించేది లలితాదేవిని. శ్రీచక్రంపై ఎడమపాదమును మోపి చెరకుతో చేసిన విల్లు, పుష్పమాణములు, ఉరితాడు మరియు కొరడాలని పట్టుకుని ఆసీనురాలై ఉంటుంది త్రిపుర సుందరి. సౌందర్యలహరిలో ఆదిశంకరులు నఖ శిఖ పర్యంతము వర్ణించినది లలితా త్రిపుర సుందరీదేవినే. కామదహన సమయంలో మన్మధుని చితాభస్మం నుండి పుట్టుకొచ్చిన భాండాసురుడనే రాక్షసుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని మానవులందరినీ నపుంసకులుగా తయారు చేసి రాజ్యపాలన చేయసాగాడు. వాడు దేవతలను కూడా హింసించసాగాడు. అప్పుడు నారద మహర్షి సూచన మేరకు దేవతలు, మానవులు అందరూ కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించారు. అప్పుడు ఆమె సూచన మేరకు ఒక మహాయజ్ఞం చేసి అందులో సమస్త సృష్టిని దేవికి బలిగా సమర్పించారు.

అప్పుడు ఆ యజ్ఞకుండం నుండి మహాశివుడు ఆదిపరాశక్తి జనించారు. వారు మరలా సృష్టి ప్రారంభించి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మరియు సరస్వతి లక్ష్మీ పార్వతులను సృష్టించి కొత్త ప్రపంచాన్ని తయారు చేశారు. తరువాత దేవేరి భండాసురునితో మహాయుద్ధం సలిపింది. ఆమెతో పాటు ఆమె శక్తులైన అణిమ, మహిమ, బ్రాహ్మణి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి, రుద్రాణి, నిత్యదేవతలు, అవర్ణదేవతలు ఆమె యొక్క శ్రీచక్రాన్ని అధిష్ఠించారు. దేవి పాశుపతాస్త్రంతో రాక్షసులందరినీ సంహరించి చివరగా కామేశ్వరాస్త్రంతో భాండాసురుని సంహరించింది. అప్పుడు ఆమె మరలా ప్రపంచం కోసం మన్మధుణ్ణి పునః సృష్టించింది. ఈ కథంతా లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి 34 శ్లోకాలలో ఉన్న 84 నామాలలో వర్ణించబడింది. ఈ దేవి మణిద్వీపంలోని శ్రీనగరంలో మహాపద్మవనంలోని చింతామణి గృహంలో కొలువై ఉంటుంది. ఈ మణిద్వీప వర్ణన మనకు దేవీ భాగవతంలో అత్యద్భుతంగా తెలుపబడి ఉన్నది. కదంబవనచారిణి మణి కదంబ కదంబిని నితంబజిత భూధరాం సురనితంబిని.

త్రిపుర సుందరి హిందూ శాక్త సాంప్రదాయంలో శ్రీ త్రిపుర సుందరీదేవి అత్యున్నత సౌందర్యానికి, జ్ఞానానికి, సృజనాత్మక దివ్య శక్తికి ప్రతిరూపంగా ఆరాధించబడుతుంది. సృష్టి స్థితి లయలను నియంత్రించే విశ్వశక్తిగా మాత్రమే కాకుండా భౌతిక జీవితం మరియు పరమాత్మతత్వం మధ్య సమన్వయాన్ని కలిగించే దివ్య చైతన్యంగా కూడా ఆమెను దర్శిస్తారు. త్రిపుర సుందరి అనే నామం మూడు పురాలలో సుందరి అని అర్థం. ఈ మూడు పురాలను స్థూల సూక్ష్మ కారణ లోకాలుగా లేదా జాగృత్ స్వప్న సుషుప్తి అనే మూడు చైతన్యావస్థలుగా వివరిస్తారు. అందువల్ల త్రిపుర సుందరి అనేది కేవలం బాహ్య సౌందర్యానికి ప్రతీక కాక అన్ని స్థాయిలలోనూ ప్రకాశించే పరిపూర్ణ సౌందర్యం. జ్ఞానం చైతన్యానికి ఆమె ప్రతిరూపం. ఈ మూడు పురాలను భౌతిక సూక్ష్మ కారణ లోకాలుగా భావించవచ్చు. సుందరి అంటే సౌందర్యమూర్తి. అయితే ఇక్కడ సౌందర్యం కేవలం శరీర సౌందర్యం కాదు, అది సత్యం, జ్ఞానం, చైతన్యం, శక్తి, సమన్వయం, పరిపూర్ణతలకు ప్రతీక. అందువల్ల త్రిపుర సుందరి అంటే మూడు లోకాలలో సౌందర్యానికి ప్రతిరూపమైనది లేదా మూడు చైతన్యావస్థలలో ప్రకాశించే పరిపూర్ణ సౌందర్య స్వరూపిణి. ఈ నామమే ఆమె తత్వాన్ని ఎంతో సంక్షిప్తంగా మనకు తెలియజేస్తుంది. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఆమెకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆమె ఆరాధన భక్తునికి భౌతిక సమృద్ధిని మాత్రమే కాకుండా అంతిమంగా ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక ముక్తి వైపు నడిపిస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల త్రిపుర సుందరి ఆరాధనలో సౌందర్యం, శక్తి, జ్ఞానం, భక్తి, మోక్షం అన్నీ ఒకే దైవతత్వంలో సమన్వయమవుతాయి. శివుడు చైతన్యానికి ప్రతీక అయితే ఆమె ఆ చైతన్యాన్ని క్రియాశీలం చేసే శక్తి. శివశక్తుల ఏకత్వం హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ప్రాథమికమైన భావన. శక్తి లేకుండా చైతన్యం వ్యక్తీకరింపబడదు, చైతన్యం లేకుండా శక్తికి దిశ ఉండదు. ఈ పరస్పర సంబంధానికి త్రిపుర సుందరీదేవి దివ్య ప్రతీకగా నిలుస్తుంది. ఆమెను గణేశుడు, కార్తికేయుల తల్లిగా కూడా ఆరాధిస్తారు. ఈ రూపంలో ఆమె పోషకురాలు, రక్షకురాలు, జగన్మాతగా దర్శనమిస్తుంది. కాళీ, దుర్గా, భగవతి వంటి ఇతర ప్రధాన దేవతా స్వరూపాలతో ఆమెకున్న సంబంధం శక్తి అనేక రూపాలలో వ్యక్తమైనప్పటికీ దాని మూలస్వరూపం ఒక్కటేననే భావనను తెలియచేస్తుంది. శ్రీ లలితా సహస్రనామంలో త్రిపుర సుందరికి అత్యున్నత స్థానం ఉంది. అక్కడ ఆమెను ఆది మహావిద్యగా, పరమ చైతన్య స్వరూపిణిగా, సృష్టికి మూలమైన శక్తిగా స్తుతిస్తారు. త్రిపుర సుందరీదేవిని సాధారణంగా యవ్వనవతిగా, ప్రకాశవంతమైన ముఖంతో, సౌమ్యమైన చిరునవ్వుతో చిత్రిస్తారు. ఆమె ముఖంలో ప్రశాంతత, కరుణ, జ్ఞానం, ఆకర్షణ సమన్వయమై ఉంటాయి. ఆమె సాధారణంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వివిధ ఆభరణాలు, పుష్పాలతో అలంకరింపబడి ఉంటుంది. నుదుటిపై చంద్రవంక, చేప వంటి ఆకారంలో ఉన్న విశాలమైన నేత్రాలు, సుందరమైన ముఖకాంతి ఆమె దివ్య స్వరూపానికి లక్షణాలుగా వర్ణించబడతాయి. ఆమెకు సాధారణ

విధంగా నాలుగు చేతులుంటాయి. వాటిలో పాశం, అంకుశం, చరకువిల్లు, బాణాలు ధరిస్తుంది. ఈ ఆయుధాలు కేవలం యుద్ధ సాధనాలు కావు. అవి మానవ అంతఃకరణాన్ని, కోరికలను, ఇంద్రియాలను నియంత్రించే ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీకలు. పాశం ఆకర్షణ, బంధనాన్ని సూచిస్తుంది. అంకుశం నియంత్రణ మరియు అడ్డంకులను తొలగించే శక్తికి ప్రతీక. విల్లు మనస్సును సూచిస్తుంది. బాణాలు ఇంద్రియ శక్తులు లేదా సంకల్పశక్తి యొక్క దిశను సూచిస్తాయి. అందువల్ల ఆమె చేతిలోని ప్రతి వస్తువు మనిషి అంతర్గత ప్రపంచాన్ని నియంత్రించి, శుద్ధి చేసి, ఉన్నత స్థితికి నడిపించే శక్తిని సూచిస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో త్రిపుర సుందరీదేవి ఆరాధనకు శ్రీచక్రం అత్యంత ముఖ్యమైనది. శ్రీచక్రం విశ్వ నిర్మాణాన్ని, శక్తి యొక్క వివిధ స్థాయిలను, సాధకుని అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రతిబింబించే పవిత్ర యంత్రంగా భావించబడుతుంది. త్రిపుర సుందరీదేవిని శ్రీచక్రంలోని బిందువుతో అనుసంధానిస్తారు. బిందువు సృష్టి యొక్క మూల కేంద్రాన్ని, సమస్త ద్వంద్వాలకు అతీతమైన పరమ చైతన్యాన్ని సూచిస్తుంది. ఈ విధంగా శ్రీచక్రారాధన బాహ్య పూజ నుంచి అంతర్ముఖ సాధనకు దారితీస్తుంది. సాధకుడు క్రమంగా స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి పరమ చైతన్యానికి ప్రయాణించే భావన ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. త్రిపుర సుందరీదేవి యొక్క ప్రధానతత్వం సృష్టి స్థితి లయల సమన్వయం. ఆమెను సృష్టికి మూలమైన శక్తిగాను, సృష్టిని పోషించే శక్తిగాను, చివరకు సృష్టిని తనలో లయింపచేసే శక్తిగాను భావిస్తారు. ఆమె త్రిపుర స్వరూపం మరో విధంగా శరీరం, మనస్సు, ఆత్మ అనే మూడు స్థాయిలతోనూ అనుసంధానింపబడుతుంది. మానవుల్లోని ఈ మూడు స్థాయిల మధ్య సమతుల్యత ఏర్పడినప్పుడే సంపూర్ణ జీవితం సాధ్యమవుతుంది. అందువల్ల త్రిపుర సుందరి ఆరాధన కేవలం దేవతా పూజ మాత్రమే కాదు, అది మనస్సు, ఇంద్రియాలు, హృదయం, చైతన్యం అన్నింటినీ సమన్వయపరిచే అంతర్గత సాధనగా కూడా భావించబడుతుంది. ఆమె భక్తుడిని అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అస్పష్టత నుంచి స్పష్టతకు, బాహ్యాసక్తి నుంచి ఆత్మ చైతన్యానికి నడిపించే మార్గదర్శకురాలు. త్రిపుర సుందరీదేవి కథలు మరియు ఆరాధనా సాంప్రదాయాలు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాయి. నిజమైన శక్తి బాహ్య బలంలో కాదు, అంతర్గత సమతుల్యతలో ఉంటుంది అని. మనస్సు, ఇంద్రియాలు, హృదయం పరస్పరం విరుద్ధ దిశల్లో నడిచినప్పుడు జీవితం అస్థిరమవుతుంది. వాటి మధ్య సమన్వయం ఏర్పడినప్పుడు జ్ఞానం వికసిస్తుంది. అందుకే త్రిపుర సుందరీదేవిని ఆరాధించడం ద్వారా భక్తుడు కేవలం భౌతిక కోరికల నెరవేర్పును మాత్రమే కోరడు. స్వీయ నియంత్రణ, జ్ఞానం, అంతర్శాంతి, ఆత్మ సాక్షాత్కారం వైపు కూడా పయనిస్తాడు. ఆమె సౌందర్యం భక్తుని మనస్సుని ఆకర్షిస్తుంది. ఆమె జ్ఞానం దానికి దిశనిస్తుంది. ఆమె శక్తి సాధనకు బలాన్నిస్తుంది. ఆమె కరుణ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సంపూర్ణం చేస్తుంది. త్రిపుర సుందరీదేవికి సంబంధించిన ప్రసిద్ధ పురాణ కథనాల్లో భాండాసురునితో జరిగిన యుద్ధం ముఖ్యమైనది. దళితా సాంప్రదాయంలో దేవి దివ్య సైన్యానికి నాయకత్వం వహించి భాండాసురునిపై విజయం సాధించినట్లు వర్ణించబడుతుంది. ఈ కథను కేవలం దేవత అసుర యుద్ధంగా మాత్రమే కాకుండా జ్ఞానం మరియు అజ్ఞానం, ధర్మం మరియు అధర్మం, దైవ చైతన్యం మరియు ప్రతికూల శక్తుల మధ్య జరిగే అంతర్గత పోరాటానికి ప్రతీకగా కూడా అర్థం చేసుకోవచ్చు. భాండాసురునిపై దేవి సాధించిన విజయం ప్రతికూలతను ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల, జ్ఞానం, అంతర్గత శక్తి యొక్క విజయాన్ని సూచిస్తుంది. త్రిపుర సుందరీదేవికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఆరాధన ఉంది. ముఖ్యంగా స్త్రీ విద్య, శాక్త, తాంత్రిక సాంప్రదాయాల్లో ఆమెకు విశిష్టమైన స్థానం ఉంది. లలితా జయంతి ఆమెకు సంబంధించిన ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటిగా భావించబడుతుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో భక్తులు దేవిని ప్రార్థనలు, మంత్రజపం, పూజలు, ధ్యానం ద్వారా ఆరాధిస్తారు. త్రిపురలో జరిగే వార్షిక త్రిపుర సుందరి పూజ కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అనేక మంది భక్తులు సమకూరి పూజలు, మంత్రజపాలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. త్రిపుర సుందరి ఆలయాల్లో దీపావళి కూడా విశేషమైన పర్వదినంగా జరుపబడుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్రిపుర సుందరీదేవికి అంకితమైన అనేక ప్రసిద్ధ క్షేత్రాలు భారతదేశంలో ఉన్నాయి. వాటిలో త్రిపురలోని ఉదయపూర్ త్రిపుర సుందరి ఆలయం అత్యంత ప్రసిద్ధమైనది. ఇది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా రాజస్థాన్లోని బాన్స్వాడా త్రిపుర సుందరి ఆలయం, ఉదయపూర్ త్రిపుర సుందరి

0: ఆలయం, హిమాచల్ ప్రదేశ్లోని నాగర్ త్రిపుర సుందరి ఆలయం, కర్ణాటకలోని మైసూరు సమీపంలో ముగ్గురు శ్రీ త్రిపుర సుందరి ఆలయం కూడా ప్రసిద్ధ చెందిన క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. ఈ ఆలయాలు కేవలం పూజా కేంద్రాలు మాత్రమే కావు, అవి స్థానిక కళా సంగీతం, శిల్పకళా ఉత్సవాలు, జానపద సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక జీవనానికి కూడా కేంద్రాలుగా నిలుస్తాయి. త్రిపుర సుందరీదేవి తత్వం మనిషికి అనేక విలువైన సందేశాలను అందిస్తుంది. మొదటిది, నిజమైన సౌందర్యం అంతరంగంలో ఉంటుంది, బాహ్య రూపం కాలంతో మారుతుంది. కానీ జ్ఞానం, కరుణ, సత్యం, శాంతి, సమతుల్యత వంటి అంతర్గత గుణాలు నిజమైన సౌందర్యాన్ని నిర్మిస్తాయి. రెండవది, శక్తికి జ్ఞానం దిశనివ్వాలి. కేవలం బలం ఉండటం సరిపోదు, ఆ బలాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించటానికి వివేకం అవసరం. మూడవది, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ అవసరం. త్రిపుర సుందరి చేతిలోని పాశం, అంకుశం, విల్లు, బాణాలు ఈ అంతర్గత నియంత్రణకు ప్రతీకలుగా భావించవచ్చు. నాలుగవది, భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం పరస్పర విరుద్ధాలు కావు, భక్తుడు ధర్మబద్ధంగా జీవిస్తూ భౌతిక సమృద్ధిని పొందవచ్చు, అదే సమయంలో ఆధ్యాత్మిక విముక్తి వైపు కూడా ప్రయాణించవచ్చు. సౌందర్యం నుంచి జ్ఞానానికి, జ్ఞానం నుంచి విముక్తికి తీసుకుని వెళ్లేదే త్రిపుర సుందరీదేవి యొక్క తత్వం. మనస్సు, ఇంద్రియాలు, హృదయం, బుద్ధి సమన్వయమైనప్పుడు జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించినప్పుడు నిజమైన సౌందర్యం దర్శనమిస్తుంది. ఆ సౌందర్యం చివరకు మనిషిని పరమ చైతన్యానుభూతి వైపు నడిపిస్తుంది. అందుకే త్రిపుర సుందరీదేవి కేవలం మూడు లోకాల సుందరి మాత్రమే కాదు, మూడు లోకాలను, మూడు చైతన్యావస్థలను, జీవితం యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పార్శ్వాలను సమన్వయపరిచే పరిపూర్ణ చైతన్య శక్తి. క్లుప్తంగా చెప్పాలి అంటే, శరీరం, మనస్సు, బుద్ధి అనేవి త్రిపురాలు. వీటికి కావలసిన శక్తులు ఇచ్ఛా, ధ్యానం, క్రియ. అందుకు మనం ఆలోచించుకోవలసింది సంసిద్ధత, అవగాహన, నిర్వహణ, దక్షత. ఇదే లలితా త్రిపుర సుందరీదేవి మనకిచ్చే సందేశం. స్వచ్ఛమైన బంగారు రంగు చీర ధరించి నయనానందకరంగా దర్శనమిస్తుంది ఈ తల్లి. ఈ రోజున కొబ్బరి అన్నం, పులిహోర నైవేద్యంగా సమర్పించడం చాలా ప్రాంతాలలో ఆచారంగా కనపడుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అట్ల బతుకమ్మని పూజించి బియ్యపిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలుస్తూ ఆమె యొక్క సహస్రనామాలు పలికి తరిద్దాం. శ్రీమాతా త్రిపుర సుందరీదేవి మనకు జ్ఞానం, శాంతి, సౌందర్యం, ధర్మం, ఆత్మ చైతన్యం ప్రసాదించుగాక. జై దుర్గే, జై జై దుర్గే.
1: ఇంతవరకు మీరు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి విశ్లేషణ విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు కేజీ రమేష్ రచించిన వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకంపై సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ కొసనం శాంతారావు.
3: నన్ను గాంచి పెంచి నాలో పాదుగొల్పిన తల్లి, నన్ను మరిచినా నిన్ను మరువను, వినుకొండా నీకు నా పవిత్ర ప్రణతుల్. కవికోకిల గుర్రం జాషువా నా ఆత్మకథలోనిది ఈ పద్యం. వినుకొండ సీమ సాహిత్య చరిత్ర ఉద్గ్రంథాన్ని రచించిన కేజే రమేష్ జాషువా బాటలో నడుస్తున్నాడని చెప్పడానికి ఇదియే పెద్ద తార్కాణము. వినుకొండ సీమ సాహిత్య చరిత్ర నిజంగా ఇది ఒక పరిశోధనా గ్రంథం. పరిశోధన అంటేనే పరిశ్రమ. ఆ సీమతోనూ, సాహిత్యంతోనూ ఎనలేని తపన ఉంటేనే తప్ప ఇటువంటి కృతి సాధ్యం కాదు. కేజే రమేష్ ఆ విధంగా కృతకృత్యులయ్యారు. ప్రాచీనుల నుండి ఆధునికుల వరకు, ఆ మాటకొస్తే అత్యాధునికుల వరకు వినుకొండ ప్రాంతంలో సంభవించిన తెలుగు సాహితీ పరిణామ వికాసాన్ని రేఖామాత్రంగా విశదపరుస్తుంది ఈ గ్రంథం. సాహిత్యంలో సాంఘిక చైతన్యం అంతర్లీనంగా పెనవేసుకుపోతుంది. సాంస్కృతి వైభవం గుబాళిస్తుంది. చరిత్ర ఒకటే అయినా పాలకుల దృష్టి వేరు, పాలితుల దృష్టి వేరు. నేడు పాలకుల దృష్టిలో వ్రాయబడే చరిత్ర ఒకంత పూర్వపక్షం కాబడుతున్నది. వాస్తవ చరిత్ర సహేతుకమై ప్రచండ వెలుగులతో ప్రసరిస్తున్నది. ఆ మార్గంలో ఈ గ్రంథం ఒక మైలురాయి. సొంత చరిత్రతో స్వర్ణం కొలిమిలో పుటం పెట్టినట్టు పునరుల్లేఖనమవుతున్నది. ఈ గ్రంథం కేవలం సాహిత్య చరిత్ర కాదు, ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక హృదయ స్పందన అని

ఒక కవి విమర్శకులు పాపినేని శివశంకర్ కితాబు ఇవ్వటం ఈ కోణంలోనే. దాదాపు 350 పేజీల గల ఈ గ్రంథాన్ని 17 విభాగాలుగా విభజించి 70 మందికి పైగా కవులు రచయితలను పరిచయం చేశారు. గుంటూరు ఎన్నో పోరాటాలకు పౌరుషాలకు పోతుగడ్డ. నల్లరేగడి నుండి వచ్చిన పంటలను ఆరగించి కమ్మని సాహితీ వంటలను వండివార్చిన కన్నతల్లి వంటి సాహితీ తల్లి, ఆంధ్ర రాష్ట్రమునకు చిహ్నమైన పూర్ణకుంభం జన్మించిన నేల అని, శాతవాహనుల రాజ్యమేలిన పుణ్యభూమి అని, మోటుపల్లి నౌకాశ్రయం విరాజిల్లిందని తొలి అధ్యాయం గుంటూరు సీమ చరిత్ర వినుకొండ ప్రాశస్త్యంలోనే పేర్కొన్నారు. పన్నుల నిరాకరణకు నాయకత్వం వహించిన పర్వతనేని వీరయ్య చౌదరి, ఆచార్య రంగ, నవయుగ కవ చక్రవర్తి గుర్రం జాషువా, త్రిపురనేని, బుర్రకథ పితామహుడు నాజర్, స్థానం నరసింహరావు, అటు రాజకీయ సామాజ్యపరంగా, ఇటు సాహితీ సాంస్కృతిక పరంగా గుంటూరు సీమ ప్రాశస్త్యం తెలుపుతారు. విష్ణుకుండినుల జన్మస్థానం వినుకొండ ప్రాంతం. వారి పాలనా రాజధాని కూడా వినుకొండే. ఎన్నో యాగాలు చేశారు. వీరి కాలంలోనే బౌద్ధాలయాలు శైవాలయాలుగా మారాయి. అమరావతిలోని బౌద్ధ స్థూపం అమరేశ్వరాలయంగా రూపొందింది. వినుకొండ రాజధానిగా పాలించిన మొదటి మాధవర్వ కాలం క్రీస్తుశకం 420 నుండి 455 వరకు సాగింది. కడపటివాడు 3వ మాధవశివర్మ క్రీస్తుశకం 546 నుండి 611 వరకు సుదీర్ఘ రాజ్యపాలన. ఈ కాలం స్వర్ణయుగమని చెప్పుకున్నారు. హైందవ కర్మకాండ విజృంభించి బౌద్ధారామాలు, స్థూపాలు, చైత్యాలు ధ్వంసమయ్యాయి. శైవం, వైష్ణం, శాక్తేయం ఆస్థానాల్లో వెలిశాయి. ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం వచ్చింది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఉండవల్లి బౌద్ధ గుహలు ఆ విధంగా మారినవి. వినుకొండ వరాలకొండగా భాసిల్లింది. శ్రీరాముడు జటాయు పక్షికి ఉత్తరక్రియలు జరిపి రాత్రికి విశ్రమించి కొండమీద శివునికి ప్రతిష్ఠ చేశాడు. అలా శ్రీరాముడు ప్రతిష్ట చేసిన స్వామికి శ్రీరామలింగేశ్వర స్వామి పేరు వచ్చింది. సీతాపహరణముగాదని విన్నది కావున ఈ కొండను విన్నకొండ అన్నారు. అదే నేడు వినుకొండ అయింది. కుంభిని వంటి ప్రభుత్వము, రంభాభోగమ్ము వంటి రతి సౌఖ్యంబున్, జంభారి వంటి విభవము, శంభో వంటి షహరున్ గలదే. ఈ వనుకొండపై ఇలాంటి చాటుపద్యాలు కూడా ఉన్నాయి. వినుకొండ నరసింహస్వామి ఆలయములో 8 శాసనములు కలవు. క్రీస్తుశకము 1477 నాటి తొలి శాసనంలో శూద్రవర్ణానికి చెందిన గన్నమ్మ నాయకుడు నరసింహ ఆలయాన్ని నిర్మించినట్టు ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాలలో ఒకరైన ముక్కుతిమ్మన తమ ఇరువురి కుమార్తెలను ఈ ప్రాంత గ్రామ పువ్వాడ పోలవాడ బ్రాహ్మణ కుటుంబాలు పోలూరు వారికి, అప్పరాజుకు ఇచ్చి వివాహములు జరిపించి ఇక్కడే నివాసమున్నారు. దాతృత్వం, కవిత్వం కలిగి మంచి పాలకునిగా గణతకెక్కిన వాడు మంత్రి రాయని భాస్కరుడు. వీరి కాలం 1335 నుండి 1427 వరకు. భాస్కర రామాయణము మంత్రి భాస్కరునికే చెందుతుందని కొందరి ప్రతిపాదన. విజయనగర సామ్రాజ్య ప్రభువుల రాజ్యప్రతినిధిగా ఉన్న వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం అనే కావ్యం రచించాడు. అట్లే మరి ఒక రాజ్యప్రతినిధి భాస్కర మంత్రి. పన్నిద్దరు భాస్కరులని ఎన్నిక చేయుటది కల్లా ఇద్దరు కాదు, మిన్నుగునొక భాస్కరుడును పన్నుగ వినుకొండలోని భాస్కరుడొకడున్ అని ప్రసిద్ధి. ఇలా భాస్కరుని పేరులతో చాలామంది ఉన్నప్పటికీ పాఠకులు గమనిస్తూ చరిత్ర చదవటం మంచిదని రచయిత సూచిస్తాడు. వినుకొండ సీమ పూర్వకవుల్లో రావిపాటి త్రిపురాంతకుడు ఘనాపాటి త్రిపురాంతక ఉదాహరణ కావ్యకర్తగా నన్నయ్య తెక్కనల సరసన కూర్చుండదగిన వాడని ప్రతీతి. వినుకొండ జన్మం. వినుకొండ వల్లభరాయుడి కాలం 1400-1450. జనజన సంస్కృతంబు సకల భాషలకును, దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపత, మెచ్చుటాడు మేలుకాదే, ఇది క్రీడాభిరామంలోని పద్యం. రచనాకాలం 1440 అని భావన. మొత్తం 215 పద్యాలు ఉన్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న వాక్యం వినుకొండ వల్లభరాయునది. నటులది చోర సముద్రము, విటులది ఓరుగల్లు, కవిది వినుకొండ, మహాపుట భేదనమున్ త్రితయమునిటగూర్చెను బ్రహ్మ రసికుల ఎల్లరు మెచ్చన్. క్రీడాభిరామం నాందీ ప్రస్తావనలోని పద్యం. కవి భట్టారక వయ్యోకరణి మహామహోపాధ్యాయ అహోబిల పండితుని కాలం క్రీస్తుశకం 1645 నుండి 1750 వరకు. జయంతి రామయ్య పంతులు గారు వీరిని గాలి నరసరాజు అని వ్రాశారు. సంస్కృతాంధ్ర భాషా వ్యాకరణమును అవలీలగా మదించి వాటి సంప్రదాయములు నాచరించాడు. వీరు జీవసమాధి అయినట్లు కొందరు చెప్పుకుంటారు. గ్రాంధిక భాషావాది, పత్రికా సంపాదకుడు,

మహోపాధ్యాయుడు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి కాలం 1842 నుండి 1915 వరకు. ఆంధ్ర భాష సంజీవిని అనే పత్రికను స్థాపించి 20 సంవత్సరములు ఏకధాటిగా నడిపాడు. మద్రాసులో నడిచిన తొలి ఆంధ్రుల పత్రిక ఇది. వీరేశలింగం గారి వివేకవర్ధని దీనికి పోటీ పత్రిక. 1975లో కొక్కండ హాస్యవర్ధని స్థాపిస్తే 1976లో వీరేశలింగం హాస్య సంజీవిని ప్రచురించారు. ఇలా వీరిరువురి మధ్య సాహిత్యవాదన సాగింది. పద్యం తెలుగువారి హృద్యం, పద్యరచనకు వినుకొండ కొట్టిన పిండి, జాషువా కన్నా ముందు జన్మించిన విద్వత్ కవి బీర్నీడి మోషేయ కవి, వీరి హరిజనాభ్యుదయము, నవసంజ కావ్యాలు వీరిని పండితుల సరసన పీటవేశాయి. మోషే కవి సంగీత విద్వాంసుడు కూడా. వెలిగించెదవుగాక వెర్రి గోసంగల చీకటిలోన, క్రొత్త పొద్దు కురిపించెదవుగాక చొరకత్తి మెరిపించి, పరుల నెమ్మేని నెత్తురుల వాన అంటూ రాగరంచితంగా పాడితే కదలని వాడెవడుంటాడు? గుర్రం జాషువా సహ విద్యార్థి దీపాల పిచ్చే శాస్త్రి. కాలం 1894 1983. ఆయన పండితుడు. 23 సంవత్సరములకే కానన ప్రహసనం కావ్యం రచించారు. గొప్ప అనువాదకుడు కూడా. రఘువంశం, మేఘ సందేశం వంటి కావ్యాలను తెనింగించారు. మరో ప్రక్క చాటు పద్యాలు సేకరించారు. వేద పండితుల కృతులలోని తప్పులను లెక్కిస్తూ ఓదార్పు అనే గ్రంథం రచించారు. అంటే వీరు విమర్శకులు కూడా అన్నమాట. జాతీయోద్యమంలో బ్రిటీషు వారి దమనకాండను నిరసిస్తూ రాసిన కావ్యం స్వప్న ప్రయాణాన్ని 1922 ఆ ప్రభుత్వం నిషేధించింది. అలా దీపాల పిచ్చే శాస్త్రి వినుకొండ గర్భాన జనించిన ఆణిముత్యంగా వర్ధిల్లాడు. 20వ శతాబ్దం ప్రథమార్థంలో ఈ ప్రాంతంలో ప్రకాశించిన మరో తారాకవి షేక్ ఫరీదు. అద్దేపల్లి లక్ష్మణస్వామి ఫరీదు కవిని ప్రశంసిస్తూ, షేక్ ఫరీదు సత్కవి విశిష్టతకొక్క సలాము, దీనిలో నాకనిపించుచుండిన వినమ్రతకొక్క సలాము, కైతులో ప్రాకటమైన తెన్గు నుడి రమ్యతకొక్క సలాము, అన్నిటిన్ బైకొన దీని ధారకొక 100 సలాములునర్తునిత్తరిన్ అని పలికారు. చందోబద్ధ దళిత పద్య కావ్యాలు రచించిన వారిలో గద్దల జోసఫ్ ఒకరు. కాలం 1908-1971. తొలితరం దళిత కవి. వీరి కావ్యం కన్నీటి కబురుకు ఎంతో పేరుంది. వసంతకుమారి రచనను ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులకు అంకితమిచ్చారు. ప్రతిజ్ఞాభేరి కావ్యాన్ని నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు అంకితమిచ్చారు. వీరి పద్యపు హొయలు నడక శ్రీనాథుణ్ణి గుర్తుకు తెస్తాయని అంటారు. బీర్నీడు ప్రసన్న కవి 1517-87. నవయుగ ప్రబంధ పరమేశ్వరుడు. క్రీస్తు పుట్టుక, మధుమాసం, తుకార, పృథ్వీభా భాగవతం వారి కావ్యాలు. గజపతి కుమార్తె తుకార శ్రీకృష్ణదేవరాయలు నిద్రించే వేళ పగతో కత్తిదాటికి ఉపక్రమిస్తుంది. మంత్రి తిమ్మరసు యుక్తితో ఆ ప్రమాదం తప్పుతుంది. తుకారలో రాయలను కీర్తిస్తూ, అష్టదిగ్గజ కవులతో నకిల కళలు ఉన్నతికి పెంచు నీ ఖ్యాతి మిన్న కాదే, నిజముగ తెలుగునేల నీవుగాక ఇంత సాహితీ పోషకులెవరు తండ్రి అంటాడు. పోలూరు ఆంజనేయ ప్రసాద్ 1918-1999 మేనమామైన వచన కవితా పితామహుడు కుందుర్తుతో కలిసి జంట కవిత్వం రాశాడు. పోతన, మోహియార్ వీరి పద్యకావ్యాలు. జాషువా శతజయంతి సంచికలోని చెట్టుపాడిన సంగీతం ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. సంయమింద్ర తాటిపర్తి శామ్యుల్ ఓ కవితా ఋషి. ఆత్మావేశంతో పరలోక ప్రయాణం చేస్తారు. మహానుభావుల్ని సందర్శిస్తారు. గాంధీని చూసిన ధన్యజీవినని చెప్పుకుంటాడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన దీశాలిగా గాంధీని కీర్తిస్తాడు. ఆంధ్ర విశారద బీర్నీడి విజయదత్తు. బీర్నీడి మోషకవి పండితపుత్రుడు. స్వర్గావతారణం, అంతర్వాణి వీరి గ్రంథాలు. కయ్యం రుబాయితులు స్వర్గావతరణకు ప్రేరణ. బ్రతుకు మీద అసహ్యత, కసి చెలరేగినప్పుడు కాళిదాసు కవిత్వం ఖయ్యం రుబాయితీలు తనను బ్రతికించాయని చెప్పుకున్నాడు. భద్రాచల రామదాసు కంచర్ల గోపన వారసులు. కంచర్ల పాండురంగ శర్మ మధురభారతి పేరుతో పద్య గద్య కృతులు శతకాలు రచించాడు. చిత్రకారుడు, విమర్శకుడు, పరిశోధకుడు కూడా. కథలు, నాటకాలు కూడా రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతి శ్రీ శ్రీమాన్ ఎల్లకరి తిరువెంగళ సూరి. జయదేవుని గీతాల స్వరకర్త, తెలుగు అష్టపదుల కర్త, ఏసేపు చరిత్ర నాటకం రచించారు. అక్షరాన్ని శిల్పంగా మలిచిన కవితాయోధుడు దొబ్బలదాసు. కానిస్టేబుల్గా ఉంటూ పద్య కవిత్వం రాయటం విశేషం. అతడే భీమరావు, అంబేద్కర్ ఉండిలే కీర్తి బెడసే ప్రజల మూర్తిగా ఎదిగి జీవితాంతమితడు శ్రమించి బ్రతికెడి భావసంద్రమీ మీద నావనడిపే అక్షరశిల్పాల కావ్యంలోని పద్యం.
తెలుగునాట కమ్యూనిజాన్ని వ్యాప్తి చేసిన ప్రముఖులలో పలుపుల వెంకట శివ

0: అయ్యా ఒకరు, రెండుసార్లు శాసనసభ్యునిగా, రెండుసార్లు వినుకొండ మేజర్ పంచాయతీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ప్రజా ఉద్యమాల్లో ముందుపీటిన నిలిచాడు తొలితరం అభ్యుదయ రచయిత. శివయ్యకు గురువు జాషువా. సాహిత్యంతో సమాజాన్ని చిలకాలన్నది అభ్యుదయ సాహిత్య సంకల్పం. కలిమి బలిమీ కలుగు కర్షకుల సీమలో కానికాలము మోవచ్చే కలహములు చెలరేగ కుంపినీవాడొచ్చెరా పలనాడు ఖైదు కొట్టులు కట్టెరా దాస్యమో దోపిడీ దారిద్ర్యమో హెచ్చే పాడి పంటలు మేలి బంగరు నా తల్లి కరువు కాపురమయ్యేరా పలనాడు కంట నీరెట్టెరా ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి స్వాతంత్ర సింహము సింహనాదము చేయ మేరువై నిలిచిందిరా పలనాడు ముందుండి పోరిందిరా. ఇలా కష్టాలు తెలపడంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని నింపడంలో దిట్ట శివయ్య. సామాజిక చైతన్యమే సాహితీ ధ్యేయంగా ఉండాలని భావించిన వాడు గంగినేని వెంకటేశ్వరరావు. కథా గేయ నవలా రచయిత గంగినేని. వినుకొండ శాసనసభ్యునిగా కూడా పనిచేశారు. న్యాయవాద వృత్తి. వీరి ఉదయని కావ్యం, ఎర్రజెండాలు కథలు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. రక్తం ఒలికించడం కంటే బాధ అయినది, ప్రాణం త్యజించడం కంటే విలువైనది ఈ భివులో లేనేలేదని గంగినేని నిశ్చితాభిప్రాయం. వినుకొండ వీరుల కొండ, రాళ్లు కదిపితే రాగాలు, నేల తాకితే గీతాలు, ఇచ్చట ప్రతి విద్యార్థి ఓ అగ్నిపర్వతం అని వర్ణిస్తాడు. అసలు విషయం వినుకొండ అంటేనే మహాకవి గుర్రం జాషువా. 1995-1971 నవయుగ కవి చక్రవర్తిగా ప్రజల నాల్కల యందు జీవించాడు. పేదరికం, వర్ణ దురహంకారం వెంటాడిన మొక్కవోని దీక్షతో ముందుకే సాగాడు. సాహితీ పాండిత్యం ద్వారానే సమాజంలోని చీకటిని పారద్రోలాలని, అభ్యుదయ శాంతికంతులు విరజమ్మాలని ఆకాంక్షించాడు, అమలుపరిచాడు. నివసించుటకు చిన్న నిలయం ఒకటి దక్క, గడన సేయుటకు ఆశపడను నేను. ఆలుబిడ్డలకు ఆస్తులు సమకూర్ప, పెడత్రోవలో పాదమిడను నేను. నేనాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను. సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వను కోరను నేను. కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టుబడన నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన గాని తరుగులేదు నాకు విశ్వనరుడను నేను. ఈ పద్యపదాలు ఏ రంగంలోని వారికైనా ఆచరణ సాధ్యమే. వ్యక్తి నుండి విశ్వ కళ్యాణానికి ఎగబ్రాకే సోపానాలు. జాషువా సాహితీ సృజన ఎంత గొప్పతో, ఆయన నడిచిన ప్రతి అడుగు అంతకన్నా గొప్పది. ఎన్ని బిరుదులు పదవులు వచ్చినా పొంగిపోలేదు, కావ్యాలు ఎన్ని రాసినా ఆగిపోలేదు. అందుకే స్నేహితుడు పిచ్చే శాస్త్రి జాషువాను పోతనకు సమవుజ్జీగా నిలిపాడు. ప్రేమించువారు మరల ప్రేమించిన ఫలము లేదు, ద్వేషించిన నరున్ ప్రేమింపుడప్పుడు మోక్షస్వామి సమక్షమున గొప్ప విలువలు లభించున్ అన్న జాషువా మాటలు ఎప్పటికీ ఎల్లరకు శిరోధార్యమే. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షునిగా ఎదిగిన సాహితీవేత్త పెనుగొండ లక్ష్మీనారాయణ. నాగీతం మానవతా సంగీతమై, ప్రతిచరణం రసపత్ర తోరణమై, కాంతిలోక గవాక్షాన్ని అలంకరిస్తాయి అని విస్పష్టంగా ప్రకటిస్తాడు. దీపిక గ్రంథానికి కేంద్ర సాహిత్య అవార్డు లభించింది. కొండ అద్దమై కొంచెముండు అన్నట్టు వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకాన్ని నేను రేఖామాత్రంగా తెలిపాను. రచయిత కెజే రమేష్ పేర్కొన్నట్టు ఈ పుస్తకం వినుకొండ ప్రాంత వాసులకేగాక తెలుగు సాహితీ ప్రియులందరినీ అలరిస్తుంది. వందనములు.
1: మీరింతవరకు కెజే రమేష్ రచించిన వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకంపై సమీక్ష. సమీక్షకులు శ్రీ కొసనం శాంతారావు. ఇప్పుడొక ప్రకటన.
2: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా

0: దాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. ఒకటి, రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. రెండు, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. మూడు, వ్రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐని అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐని అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐని అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: వరుని వలపు తలుపు తట్టు ప్రణయ గీతి పల్లవులు
1: నెట్టి నింత ఒదిగొదిగి నడయాడే నిన్నెలలు.
2: లలిత గీతాలు విన్నారు.

0: on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖలు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్ ఆదేశాలు వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన రెండు వేరువేరు లేఖల్లో కోరారు. రాష్ట రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఖరీఫ్ 2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతిలో నెలకు 2,000 రూపాయల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ద, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ గా ఉండాలని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో హోంమంత్రి బంగళపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ఫలితాలపై గిరిజన ప్రాంతాల్లో చైతన్యం కల్పించేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలతో యువతలో అవగాహన పెంచాలని, మాదక ద్రవ్యాలపై ప్రజలు నిర్భయంగా మాట్లాడేలా బ్రేక్ ద సైలెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. నిబంధనల సరళీకరణ, అనుసరణ భారాల తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో 2వ దశ నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణల సడలింపుపై నిర్వహించిన సమీక్షలో వారు ఈ సూచనలు చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పురోగతి, అనుమతులు, చట్ట సవరణలు, జారీ చేయాల్సిన ఉత్తర్వులపై సమీక్షించారు. ప్రైవేట్ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఆటస్థలాలు, ప్రయోగశాలలకు సంబంధించిన నిబంధనలను సరళీకరించే ప్రతిపాదనలను పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచాలని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి విజయ్కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు వివరించారు. కరవుకు నదుల అనుసంధానం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మరోవైపు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మరింత తాగునీరు విడుదల చేయాలని విజయ్ కోరారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాల లభ్యత తగ్గి నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెన్నై తాగునీటి అవసరాల విషయంలో రాష్ట ప్రభుత్వం సానుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. మీరింతవరకు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజుస్సామ అథర్వవేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. ఏడు రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపచేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతావృక్షం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలని నేడి వేల్పుమాను పాల వెళ్లి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాలసముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాలసముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసురవధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తు.

0: ఎత్తులో ఉన్నాడు, పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుని ముందుకు దూసుకువచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడు యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించానేనని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదేవిధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంటే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని, ఆ అగ్నిని, జ్ఞానాగ్నిని, సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ, ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని, చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తుచేస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను, కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసారించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో, తిరుమలలో, అదిగో నైరుతి మూలలో ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను, సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరినీ కూడా తన కుడి ఎడమన పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆభరణాలతో, అంతకుమించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు నేత్రములు అందించినందుకు ఇదిగరా భాగ్యమని తెలుస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మహఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి, అదేవిధంగా తిలకించిన వారికి, ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం, యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాఢవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మనయందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం కానీ హనుమంత వాహనం కానీ శేషవాహనం కానీ ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా, అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరుమనగా వృక్షము, ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి, అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా, మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి, ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమైనటువంటి సమస్త ప్రాణికోటి ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో, హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట, రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట, వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్న పుష్పం, దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్రఫలం, దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు, అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనసు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యద్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువైనా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము యందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్యకల్పతరువు, ఆయన నిత్యకల్పతరువైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ఛాయాయాం పారిజాతస్య. ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సం అనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది, ఆ కష్టాన్ని తీర్చడానికి ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేషశైల కటకాశ్రిత శేషసాయిన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే. సంకల్ప కల్పతరు ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో వారు

0: వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట ఐదు రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షకః హరిచందనమిచ్చేవ పంచవృక్షాసురద్రుమాః. మందార పారిజాతః సంతాన కల్పవృక్షః హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము ఈ అన్ని ఐదు కల్పవృక్షాలని కలుపుకుని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం, శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలైకిపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి కోరనటువంటి మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం, యోగమండపం, పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం, కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్పరాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది.

0: అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే, మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణ పుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపః పుష్పం, భావ పుష్పమథాష్టమం, ఏవమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ధ్రువం నుంచి కూడా, పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అష్టవిధమైనటువంటి గుణపుష్పాలను గనక స్వామివారి యొక్క చరణారవిందముల యందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంతేకాదు స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయబార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మవృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనే ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షం అంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షము అని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని, మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి. దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగ వాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు మందబుద్ధులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటన్బడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం ఋషి రుణం పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని కానీ వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు, దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం మన కోసం, మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో, అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవులు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా, ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనసు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడై అవతరిస్తాడు. ఆ తత్వాలన్నీ మనకి ఈ కల్పవృక్ష వాహనంలో, ఒక్కొక్క వాహన సేవలో, ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధగలు తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచును దిల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పాడో మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తా అని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతుయూథపు చందములు. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్య విరమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే, నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే, మీ భవ పయోరాశిం ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో, అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అని తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు బహుజన్మార్జితై పుణ్యైర్లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది, కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమో దేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహ పురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పైన అవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయమద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుగు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపిజి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠి స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు కానీ, అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు కానీ, ఆ మన్మథ మన్నంధుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తామును మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని, కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని, చెట్లను రక్షించమనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్ర గుణాధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరాళంతో మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు

వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ఎవరి మాట విన్నావో కాంబోజీ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం నుండి శరత్ సంతోష్ శ్రీనిధి పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేదవ్యాస.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: వినబోతున్న పాట మనసారా, ఈ చిత్రం నుంచి గీతామాధురి పాడిన పాట.

0: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
1: వినబోతున్న పాట రాజా. ఈ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాటకు రచన సిరివెన్నెల.

వినబోతున్న పాట రాజకుమారుడు. ఈ చిత్రం నుంచి సుఖవీందర్ సింగ్ చిత్ర పాడిన పాటకు రచన సుద్దాల అశోక్ తేజ.

సిరివెన్నెల ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

స్థానిక ఎన్నికలు 2026ను ప్రకటించింది. మోడల్ ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చింది. అందువలన కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయబడవు. శ్రోతలు గమనించగలరు. కార్యక్రమంలో తరువాత క్షణం క్షణం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రిక్కీ పాడిన పాట.

0: మీరు వినా పాట అనుమానాస్పదం చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాటకు సంగీతం ఇళయరాజా.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు

0: చెందిన వారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. వ్రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట తాజ్మహల్. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా సామాన్య ధీరుడు ఏపీజే అబ్దుల్ కలాం అనే అంశం గురించి శ్రీ టీవీ సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు.
2: భరతమాత ముద్దుబిడ్డ, దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, అత్యున్నతమైన విద్యావేత్త ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఎంతైనా గర్వించదగిన సందర్భం. 1931 అక్టోబర్ 15వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీ రామేశ్వరంలో అషియమ్మ జైనులబ్దీన్ తల్లిదండ్రులకు ఆయన జన్మించారు. బ్రిటిష్ పాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీగా ఇప్పుడు తమిళనాడుగా పిలుస్తున్నారు. కలాం పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఎన్నో

కష్టాలు పడి ఉన్నత స్థాయి విద్యనభ్యసించి గొప్ప శాస్త్రవేత్తగా దేశ విదేశాలలో ప్రఖ్యాతిగాంచి భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. కలాం తండ్రి పడవ యజమాని, తల్లి గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండటానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథంపురం స్క్వాడ్జ్ మెట్రికులేషన్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రం పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. కోర్సు పూర్తయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసిన తరువాత సంతృప్తి చెందారు. 1955లో మద్రాసు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్టులో పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్టు తదుపరి 3 రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనం రద్దు చేస్తానని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తి చేసి డీన్ను ఆకట్టుకున్నారు. యుద్ధ పైలట్గా కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధి కృషి చేశారు. 1998లో భారతదేశ పోక్రాన్ 2 అణుపరీక్షలో కీలకమైన సంస్థాగత సాంకేతిక పాత్ర పోషించారు. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ రాష్ట్రపతిగా మెజారిటీ ఓట్లతో ఎన్నికయ్యారు. అప్పుడు ప్రధానిగా వాజ్పేయి పరిపాలిస్తున్నారు. కలాం ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలియజేసింది. కలాం తన పుస్తకం ఇండియాలో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆయన 2వ స్థానానికి ఎంపికయ్యారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన తర్వాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ను తయారు చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ డిఆర్డిఓలో ఉద్యోగం చేయడం ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరారు. ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గర కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. ఈ పరీక్ష విజయవంతం తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్లిన వారిలో అబ్దుల్ కలాం ఉన్నారు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డారు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ అడగగా ఆయన, మీరు ఇప్పటికే విజయాన్ని పొందారు, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా కలాం పరిగణించారు. రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జూలై నుంచి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా

హోదారుగా డిఆర్డిఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణుపరీక్షలో కలాం ఉన్నత సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ధిపరిచారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటున్నారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం రాజు టాబ్లెట్ అని అంటున్నారు. తన పదవీ కాలంలో 21 మంది క్షమాభిక్ష కోరగా వారిలో ఒకరిని మాత్రమే అనుమతించడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబర్లో చండీగఢ్లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలాం ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాంను ఎంతో ఆదరించారు. భారతరత్నం పొందిన రాష్ట్రపతులలో కలాం 3వారు. 2007 జూన్ 20 తన పదవీ కాలం పూర్తయింది. 2వసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు, కాని చివరి క్షణంలో వద్దని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం 2015 జూలై 20 సాయంత్రం హఠాత్తుగా మరణించారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కూలిపోయారు. గుండెపోటుతో కుప్పకు వెళ్లిన అబ్దుల్ కలాంను స్థానిక బెథానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం ప్రారంభించినారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తరువాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని రామేశ్వరానికి తరలించారు. అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేయ్ కరుంబు గ్రామంలో డిఆర్డిఓ నిర్మించింది. దీనిని 2017 జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కలాం పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. జననాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్ స్మారక చిహ్నం కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రవేశ ద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చొని నిలబడి ఉన్న భంగిమలలో కలాం గారివి మరో 2 చిన్న విగ్రహాలు ఉన్నాయి. కలాం నిజాయితీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆయనకు టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక సీడీ ప్లేయర్, ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉండేవి. ఉదయం 4 గంటలకు నిద్ర లేచేవాణ్ణి. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్రలేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్కి వెళ్ళేవాడని. స్నానం చేయకపోతే మా మాస్టారు పాఠాలు చెప్పేవారు కాదు. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. మా అమ్మ మాత్రం నాకు మిగతా వారికన్నా ఎక్కువ అన్నం పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని. దానికి తోడు చదువుకుంటూ పనిచేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ పెట్టేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి. నాకు 3 అమ్మలు. ఆ 3 ఎవరంటే, ఒకరు మా సొంత అమ్మ, మరొకరు భారత సంగీతానికి అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మాయిన మదర్ తెరిస్సా అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని, అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించేవాడినని అన్నారు. నేను భారత పురస్కారాన్ని తీసుకునే సమయంలో ఆమె నా తల నిమిరింది. ఆ ఘటన నేను ఎప్పటికీ మరోలేను అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి మన దేశానికి 40 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలు అందించిన మదర్ తెరిస్సా తాను అభిమానించే 3వ అమ్మగా
కలాం చెప్పారు.

0: అయ్యారు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా భావించారు. భారతదేశపు యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకులను ఉత్తేజలను చేసే తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు 28 రచించారు. భారతదేశాన్ని వైజ్ఞానిక ప్రబల శక్తిగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా చురుకైన పాత్ర పోషించారు. బయో ఇంప్లాంట్స్ వాడడం తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమంగా ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్నే సమర్థించారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను పెద్ద ఎత్తున వాడడం ద్వారా సమాచార విప్లవ ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వసించారు. రాష్ట్రపతి పదవి విడిచిపెట్టిన తర్వాత ఐఐఎం షిల్లాంగ్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే చెన్నై అన్నా యూనివర్సిటీలో హానరీ ప్రొఫెసర్గా, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనూ పనిచేశారు. అలాగే తిరువనంతపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రథమ ఛాన్సలర్గా 2007 పనిచేశారు. చైనాలో పెకింగ్ యూనివర్సిటీలో విద్యార్థులకు మేనేజ్మెంట్ కోర్సును బోధించడానికి ప్రభుత్వం ఆహ్వానంపై 2 వెళ్లారు. వ్యవసాయం, ఆహారం ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నాణ్యమైన విద్యుత్ శక్తి, క్లిష్టమైన సాంకేతికతల అంశాలపై భారతదేశం శ్రద్ధ వహించిందని కలాం గారు గుర్తించారు. విద్యార్థులకు అన్ని రకాల సబ్జెక్టులపై కలాం అమూల్యమైన పుస్తకాలను రచించారు. కలాం పుట్టినరోజును ఇండియాలో వరల్డ్ స్టూడెంట్ డేగా నిర్వహిస్తారు. 15 కలాం పుట్టినరోజు వేడుకలను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. కలాం 84వ జయంతి రోజున పోస్టల్ స్టాంప్ భారత ప్రభుత్వం విడుదల చేసింది. 2011 హైదరాబాద్ ఐఐటిలో కలాం ఇండియా పైన దృక్పథం అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పటికే దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో 10% అభివృద్ధి చెందామని, పేదరికం స్థాయి తగ్గుతోందని అన్నారు. మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తించింది. మనది అభివృద్ధి చెందిన దేశంగా చూసేందుకు విశ్వసనీయతను పెంచుకోవాలి. జీడిపిలో ఉన్నత స్థాయిలో ఉన్న 5 ఇండియా కూడా ఒకటి. ప్రపంచంలో మనం కూడా ఉన్నత స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని, మనం అభివృద్ధి చేయకపోతే ప్రపంచం మనల్ని గౌరవించదని అన్నారు. అందువల్ల దేశం బలోపేతం కావాలి అన్నారు. అంతరిక్ష శాఖలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ తరువాత ప్రొఫెసర్ సతీష్ ధావన్, అనంతరం బ్రహ్మప్రకాష్ పనిచేశారు. అదృష్టం కొద్దీ వీరు ముగ్గురితోనూ కలిసి పనిచేయగలిగాను. స్నేహితులారా, మీ అందరితో కలిసి నేను ఇక్కడ ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరిలోనూ, ప్రతి వ్యక్తితోనూ కలిసి మాట్లాడడం మరింత సంతోషం. నేను వివిధ రంగాలలో పనిచేసిన ప్రతి నిమిషంలోనూ సంతోషపడ్డాను. రాజకీయాలు, సైన్సు, సాంకేతికతలు, కళలు, రచనలు, వాణిజ్యం, న్యాయ వ్యవస్థ, పరిపాలన, వ్యవసాయం, మీడియా తదితర రంగాలలో యువకులు, విద్యార్థుల భవిష్యత్తులో మన దేశం సంపదగా వృద్ధి చెందుతుందన్నారు. యువత విద్యార్థులతో మాట్లాడినప్పుడు విశిష్టమైన అనుభవాలను నేను పొందానన్నారు. ఈ దేశ యువత విద్యార్థుల పురోభివృద్ధిని ఆశిస్తున్నట్టు చెప్పారు.
1: ఇంతవరకు మీరు సామాన్య ధీరుడు ఏపీజే అబ్దుల్ కలాం అనే అంశం గురించి శ్రీ టివి సుబ్బయ్య గారి ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో వినబోతున్న పాట చిలక జోస్యం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: நீ குழு குழு
1: நீ தழு குழு
0: அப்பா நீ குழு குழு
2: தழு குழு
0: கிளி கிளி
2: கிளி கிளி
0: கிளி
2: கிளி கிளி கிளி.
3: చిన్ని కృష్ణుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆశాభోస్లే పాడిన పాటకు రచన వేటూరి.

0: మీరింతవరకు చిత్రతరంగిణి విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా దాసరి నారాయణరావు సాహిత్యంలో మజ్ను చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: మీరు విన్న పాట చంద్రబోస్ సాహిత్యంలో భగీరథ. ఈ చిత్రానికి హరిహరన్ కౌసల్య గానం చేశారు.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది.

0: కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
1: బొమ్మరిల్లు ఈ చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, గోపిక, నిర్మలా పాడిన పాట, గీత రచన భాస్కర భట్ల రవికుమార్.

మీరు వింటున్నారు చిత్రగీతాలు. కార్యక్రమంలో తరువాత ఆవారా చిత్రానికి యువన్ శంకర్ రాజా తన్వీ గానం చేశారు. గీత రచన వెన్నెలకంటి.

మీరు విన్న పాట వన్ నేనొక్కడిని. నేహాబాసిన్ గానం చేశారు, గీతరచన చంద్రబోస్. కార్యక్రమంలో తరువాత గులాబీ చిత్రానికి శశి ప్రీతం పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మా.

0: ఆత్మగౌరవం ఏకచిత్రగానం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30.
3: మరికొద్ది క్షణాలు. జాతీయ సరస్వతి జీవిక మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ IUKFP సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని

0: భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో జయప్రద బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ పులివర్తి శ్యామ్ బృందం.

ఆకాశవాణి శ్రోతలకు మా నమస్సుమాంజలి తెలుపుకుంటూ జయప్రద అనే బుర్రకథను గానం చేయబోతున్నాం కనుక భక్తి శ్రద్ధతో ఆలకించాలని మనం చేసుకుంటున్నాం.

సరిగితజం సరిత సువర్ణ సంపన్నులు కీర్తి ప్రతిష్ఠులైన ఆ రాజ దంపతులు దీర్ఘకాలం సంతానము లేక కడు విషయాలగ్రస్తులై ఉండగా కొందరు ప్రజ్ఞుల మాట చొప్పున వరకు యోగేశ్వరుని ఆశ్రయించిరి. ఆయన వారిపై జాలిగొని మీకు త్వరలో సంతాన ప్రాప్తి జరుగునని దీవించగా వారి సంతోషముతో విశాల నగరము చేరుకున్నారు. ఆ రాజ దంపతులు ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత పంకజవల్లి ఎలా ఉన్నదయ్యా నెల

0: ఈ విధముగా నవమాసములు నిండిన పంకజవల్లి ప్రసవేదన పడుచు అంత పంకజవల్లి మహారాణికి ఒక శుభ ముహూర్తమున చక్కని పుత్రిక జన్మించింది. ఆ రాజదంపతులు ఆమెకు జయప్రదని పేరు పెట్టి విద్యాబుద్ధులు నేర్పించారు. రాకుమారి జయప్రదకు యుక్త వయసుకు రాగానే ఎలా ఉన్నదయ్యా,
1: ఎలా ఉన్నది
0: శ్రీలోకమ్మున.

అందాల మనమదాకారుడైన పురోరవైభవ చక్రవర్తి ఒకనాడు వినోద యాత్ర చేసి విశాల నగర పరిశుభ్ర ప్రాంతంలో ఉద్యానవనము చేరి చేద తీసుకుని చుండగా అంతకు ముందే చెలికత్తెలు అతడికి చేరి విహరించుచున్న జయప్రద పురోరమును చూసి సమ్మోహితురాలై చెలికత్తెలతో

అంత జయప్రద పురువురుని ప్రేమించి పెండ్లి ఆడ నిశ్చయించుకుని తన శ్యామలతను అంతఃపురం కంపెను. చెరికెత్తి వార్త విన్న మహారాజు తక్షణమే మంది మార్బలముతో వచ్చి పురువురువుని రాజ లాంఛనములతో తోడుకుని వెళ్లి జయప్రద పురువురువుని వివాహము ఎంత వైభవంగా జరుగుతున్నదనగా, అరే అరే అరే పచ్చ పచ్చ

జయప్రద పురోరవుల వివాహము విశాల నగరములో అతి వైభవంగా జరిగినది. చిలుక గోరు వంకల కాలం గడుపుతున్నారు. ఇటు కొంత కాలం గడిచిన తర్వాత పురోరవుడు అత్తమామల వద్ద సెలవు తీసుకుని భార్య సమేతంగా పురోరవుడు ఇంద్రపురము చేరి ప్రజలను కన్నబిడ్డలా పరిపాలిస్తున్నాడయ్యా.

ఈ విధముగా ప్రజారంజకుడై పరిపాలన సాగించుచుండగా కొంతకాలమునకు జయప్రద కడుపు పండి ఇద్దరు కుమారులను కనెను. వారికి లక్ష్మణుడు నారాయణుడు అనే పేర్లు పెట్టి వారిని అల్లారు ముద్దుగా పెంచుచున్నారయ్యా. కురోరవుడు మంచితనమును శాంతి స్వభావమును ఆసరగా తీసుకుని సామంత రాజులంతా కుట్ర పన్ని దాడి చేస్తున్నారు. ఎలా అరే కారు

రాజా, యుద్ధభూమిలో మన సైనికులంతా హతులైపోతున్నారు, సామంత రాజులు కూడా కోటలోనికి ప్రవేశించబోతున్నారు, కనుక ఈ రాజ్యాన్ని వదిలి మీ భార్య బిడ్డలను వెంట పెట్టుకుని వెళ్ళమని మంత్రి చెప్పగా ఆ మాటలు విన్న పురోరవుడు కట్టుబట్టలతో వెళ్తున్నాడయ్యా. ఎలా అయ్యా?

ఈ విధముగా పురోరవుడు పసిబిడ్డలను ఓదార్చుకుంటూ సోమనాపురం అనే పట్టణము చేరిది. అచ్చట నవకోటి నారాయణ వ్యాపారి భవన నిర్మాణము జరుగుతుండగా రాణి జయప్రద బిడ్డల పోషణ కొరకై గత్యంతరము లేక భర్తను ఒప్పించుకుని ఆ కూరీల్లో చేరి ఆ మహాతల్లి రతనాల ఆ జయప్రద రాళ్లు మోస్తూ ఎలా ఉన్నదో

ఈ విధముగా జయప్రద బిడ్డల పోషణ కొరకై ఆ మండు టెండలో పనిచేస్తున్నది. అప్పుడు నవకోటి నారాయణుడు అనే వ్యాపారి పనివారిని చూడడానికి అక్కడికి వచ్చాడు. ఆ కూలీలలో తొరకల మెరుపులా తలక్కున మెరిసిన జయప్రదను చూసి నివ్విరపోయాడు. ఆమెను వంశించాలనే దుష్ట తలంపుతో అయ్యే ఎవరు రాయి చక్కని చుక్క ఎందు చూడలేదో.

పరిగెత్తడం సరిగా కామాంధుడైన వ్యాపారి జయప్రదను వంచాలనే కోరికతో కూలీల మేస్త్రిని పిలిచి చెవిలో ఏదో రహస్యముగా చెప్పి వెళ్లిపోయాడు. అంత పని చాలించి ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని చుండగా జయప్రద తన కూలికై మేస్త్రిని అడుగగా, నీ కూలి డబ్బులు వ్యాపారి నారాయణ బాబు ఇస్తాడని ఆమె తన చెంతకు పంపుచుండగా ఆ వస్తున్న జయప్రదను చూసిన వ్యాపారి, అయ్యా ఎర్ర

కామాంధుడైన వ్యాపారి ఆహా, ఏమీ నీ లావణ్యము, నీ బుగ్గలు మనమద రేఖలు, నీ ఒలుపు మధుర గీతం, నీ హృదయము అమృత కలశం, నీ నడక మయూరి నాట్యం అంటూ ఆవేశముతో ఆమెను కౌగలించుకోబోయాడు. అప్పుడు జయప్రద తోక త్రొక్కిన త్రాసువలే లేసి ధనము తగునుటగు

కన్ను గానే ఆ కామాంధుడు పెట్టి పోయి ఆమెను పట్టుకునబోగా అంతా ఆ జయప్రద ఆ దేవుని ప్రార్థించుకుంటూ ఈ విధముగా భగవంతుని మదిలో ధ్యానించుకుని అచ్చటనే తెరసి ఉన్న ఒక మందసములోనికి దూకి మూత బిగించుకుంటూ నా భర్త తప్ప ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఈ మూత విడిపోకుండా కాని శాసించింది. భార్య రాని కారణంగా దుఃఖించుతున్న బిడ్డలను తీసుకుని భార్య కోసం పట్టణమంతా తిరిగి చివరికి కూలుల మేస్త్రి ద్వారా విషయం ఎరిగి పురోరవుడు వ్యాపారి నారాయణ బాబు ఇంటికి వెళ్లి ఆయన అడుగుచుండగా అంత వ్యాపారి ఉగ్రుడై ఏరా పాపిని

నిరపరాధైన పురోరవుడు బిడ్డలను నెత్తుకుని దుఃఖముతో సోమనాపురము మొదలై మరి ఒక చోటకు వెళ్ళుచుండగా ఆ ఘోరమైన అడవిలో ఆ బిడ్డలను ఓదార్చుకుంటూ ఒక ఏటి ఒడ్డుకు చేరాడు. ఇద్దరు బిడ్డలను ఆవల ఒడ్డుకు చేర్చుట కష్టమనుకున్నా పురోరవుడు వాగు మధ్యలోకి రాగానే వాగు హఠాత్తుగా పొంగి ప్రవాహములో పురోరవుడు వాగులో కొట్టుకుని పోవుచుండగా తండ్రిని చూసిన బిడ్డలు

ప్రక్క పల్లెలో పెరుగమ్ముకుని వస్తున్న ఒక అవ్వ చెట్టుకు కట్టి స్పృహదప్పి ఉన్న బంగారు బాబులను గాంచి కన్నీరు గార్చింది. సన్నీరు చల్లి బిడ్డలకు స్పృహ తెచ్చి తీసుకుని ఈవల ఒడ్డుకు రాగా, అవ్వా అడుగో అవ్వా తమ్ముడు అంటూ అక్కడ కట్టివేసిన తమ్ముని చూపాడు. చెంగమ్మవ్వ ఇద్దరు బిడ్డలను తీసుకుని దుఃఖపడుచు ఇలా అంటున్నది, అయ్యా కఠిన

అని దుఃఖంతో జాలి గల శంగమ్మ అవ్వ ఇద్దరు బిడ్డలను ఇంటికి తీసుకువచ్చి అల్లారు ముందుగా పెంచుతూ ఉన్నది. ప్రవాహంలో కొట్టుకుని పోయిన పురూరవుడు ఒక దెబ్బకు పట్టి మూలుగుచుండగా ఆ దగ్గరలో మందల కాపరులు పురూరవుని చూసి ఒడ్డుకు చేర్చి చలికాసి ఆహారం ఇవ్వగా అంత పురూరవుడు లేచి కూర్చున్నాడు. తన వృత్తాంతం ఏమని వారిని అడుగగా గత్యంతరము లేని పురూరవుడు చేయునది ఏమీ ఇవ్వలేక వారి వద్దనే మందల కాయుచూ ఉండెను. ఒకనాటి రాత్రి దేవపురి రాజు ఖజానా కొందరు దొంగలు దోసుకుని పారిపోవుచుండగా రాజభటులు నలువైపుల వారిని ముట్టడించగా గొర్రెల మందల వద్ద ఎదిరించుచున్న పురూరవుని చెంత ఆ ఖజానా మూటను పడవేసి దొంగలు పారిపోగా ఆ మూట శబ్దమునకు పురూరవుడు లేచి తొట్టిపడుచుండగా పురూరవుని చూసిన నాయకులంతా ఇతడే దొంగయని పురూరవు

ఈ విధంగా రాజభటులు పురూరవుని చిత్రహింసలు పెట్టుచు తీసుకువెళ్లి శరసాలలో బంధించిరి. ఆ శరసాలలో పురూరవుడు గతాన్ని తలుసుకుని ఈ విధముగా వాపోవుచున్నాడయ్యా.

ವಿಧ ಮಗ ಪುರೋರವಡು ತನ್ನ ವಿಷಾದ ಗಾದನ ತರಿಸಿಕೊಂಡು ಅಚ್ಚಟನೆ ದೇವಪುರಾಧೀಶುನಿ ಕುಮಾರ್ತೆ ಪುಷ್ಪಾಂಚಾರಿ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯಮಲ ಎಂದು ಅಧಿಕ ಪ್ರವೀಣರಾಲೈ ತನಕು ಈಡೈನ ಪ್ರಜ್ಞಾವಂತುಡೈನ ರಾಕುಮಾರ ವಿವಾಹ ಮಾಡನೆಂಚಿ ಸಂಗೀತ ಸಾಮರ್ಥ್ಯುಲೈನ ವಾರಿಕೆ ಸ್ವಯಂವರವನ್ನು ಏರ್ಪಾಡು ಚೇಸಿ ತಂಡ್ರಿಚೇ ಪ್ರಕಟಿಂಪಜೇಶನು. ಅದು వినడానికి రాకుమారులంతా స్వయంవరమునకు తరలివచ్చరి. ఆ స్వయంవరము చూడడానికి ఆ రోజు ఖైదీలను కూడా విడుదల చేశారు. ఆ ఖైదీలలో పురోరవుడు కూడా ఉన్నాడు. రాజునై భువిని రాజ్యమేలిన నాకు పట్టెడన్నము లేక పస్తులాయే కన్న బిడ్డలు సాక కష్టించు గుణరాశి జయప్రద ఎక్కడ జాడలే వాగు కిరివైపులో

0: ఇలా పురోరవుడు తనని సహాయతను తలుచుకుంటూ సభలోనికి వెళ్ళాడు. అంత పుష్ప పాంచాలి వేదిక పైకి వచ్చి ఈ విధముగా రెండు ప్రశ్నలు వేస్తూ ఉన్నది. ఒకటో ప్రశ్న, స్తనములు లేని పురుషుడు సమస్త నీడుగాడు పృథ్వీలోన. అంత సభలో ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేక ఓటమిని చవి చూశారు. అంత పురోరవుడు లేచి పుష్ప పాంచాలి వేసిన ప్రశ్నకు సమాధానము చెప్పుటకు ముందుకు వచ్చి ఈ విధముగా చెప్పసాగాను. సరస్వతికి రెండు స్తనములు, ఒకటి సంగీతము, రెండవ సాహిత్యము. ఇవి రెండు కలవాడే పురుషుడు కాగలని చెప్పగా రెండవ ప్రశ్న, అంత పుష్ప పాంచాలి అయ్యా రాయి కరిగించి ఉద్యానవనములు చేరి వీణ మిటుచూ సంగీతం ప్రారంభించాను. ఆమె సంగీత మాధుర్యానికి రాయి కరిగి వీణ దానిలో గుచ్చుకుపోయాను. మరలా రాయి తిరిగి గణేబ వెళ్ళాను. అంత పుష్పాంచాలి రాతిని కరిగించి ఆ వీణ తెచ్చి నాకు ఇచ్చిన వారిని పెండ్లి ఆడదనగా అంత పురోరవుడు సంగీతము పాడ ప్రారంభించసాగాను. పురోరవుని సంగీత సాహిత్యానికి గానామృతమునకు రాయి కరిగి వీణ చేతికి రాగా సభలో ఉన్న వారంతా పురోరవునికి జై జై అని నినాదము చేశారు. అంత పురోరవునికి పుష్పాంచాలికి గాంధర్వ వివాహము జరిగాను. ఆ రాజ్యానికి రాజై పురోరవుడు రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు. సోదరా, ఆ శుభ సమయంలోనే పురోరవునికి రాజ్య పట్టాభిషేకము కూడా చేశారు.
1: అంత పురోరవుడు ఆ మందసంపై చేయి వేయగానే ఆ పెట్టిలో ఉన్నట్ జయప్రద బయటకు రాగా అంత పురోరవుడు భార్య జయప్రదను చూసి సంతోషిస్తూ ఉండగా ఆ సభలో ఉన్న పురోరవుని ఇద్దరు కుమారులు తండ్రిని గుర్తించిన వారై పరుగు పరుగున వెళ్లి చెంగమ్మవ్వకు ఈ విషయాన్ని విన్నవించారు. అంత పురోరవుడు ఇద్దరు భార్య బిడ్డలతో రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డలా కాపాడుతూ ఉన్నాడు పురోరవ యువ చక్రవర్తి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయ

ప్రాజెక్టుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ

0: మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. ఒకటి, రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. రెండు, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. మూడు, రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా కోకిల చిత్రానికి చిత్రా బృందం పాడిన పాట, గీత రచన వేటూరి

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మీరు విన్న పాట సీతా మహాలక్ష్మి. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన వేటూరి. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. జాతీయ సరస్మేళ 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్మేళ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక వార్తల వివరాలు. జాతీయ సరస్మేళాను ప్రారంభించిన రాష్టపతి విజయవాడ పర్యటనలో భాగంగా పునమిఘాట్ వద్ద జాతీయ సరస్మేళ 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. సరస్మేళ ప్రాంగణానికి చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వివిధ రాష్టాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్మేళ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: मैं इस मेला में आने से पहले दीदियों का स्टॉल देखने को मुझे मौका मिला. उनका उत्साह, उनके चेहरे पे मुस्कान देख करके मुझे लगता है महिलाएं बहुत सैटिस्फाइड है. बहुत दिनों का सपना, जब एक दिन महिलाएं पीछे रह जाते थे आर्थिक रूप से, केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे.
0: అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సరస్మేళ దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, నైపుణ్యాలను తెలిపే జాతీయ వేడుకని పేర్కొన్నారు.
2: और अब प्रधानमंत्री जी ने लक्ष्य दिया है 6 करोड़ लखपति दीदी. मुझे बताते हुए प्रसन्नता है 3.5 करोड़ लखपति दीदी तो बन चुकी है और 6 करोड़ लखपति दीदी का टारगेट भी दीदियों की कार्य क्षमता के कारण बहुत जल्दी हम अचीव कर लेंगे, बहुत जल्दी हम पूरा कर लेंगे.
0: महिला साधिकारत को जातीय सरसमेला ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద ఈరోజు నిర్వహించిన జాతీయ సరస్మేళ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టపతితో పాటు

0: గవర్నర్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జాతీయ సరస్సు మేళా విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేళా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మహిళా శక్తిని చాటేందుకు విజయవాడకి తొలిసారి జాతీయ సరస్సు మేళా నిర్వహించుకున్నాం. 365 రోజులు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం, గ్రామీణ ఉత్పత్తుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ మేళా లక్ష్యం. ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు నేటి వ్యాపార సంస్థలు, రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి.
0: పూర్వ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు జాతీయ అభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం విద్య, క్రమశిక్షణ, అంకిత భావాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదకర పరిశ్రమల భద్రత, అత్యవసర ప్రణాళికల అమలు, వివిధ శాఖల సమన్వయంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలపై సమీక్షించారు. జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు నిర్వహించాల్సిన పరిశ్రమల్లో 45 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రాష్ట ఎన్నికల సంఘం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్వతీపురాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నామని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వి రామ్గోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ఈరోజు పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన కమిషనర్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, రోడ్లు, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయకూడదని సూచించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి బకాసురవధాలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, కార్యాలయాలు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు

0: సందేశాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ వంటి వినియోగ బిల్లులపై కూడా రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, సందేశాలు ముద్రించకూడదని సూచించారు. నియమావళికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: అక్క, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాచ్యులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క,
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి విశిష్టత శ్రీమతి కె స్వరాజ్య పద్మజగారి ప్రసంగం వింటారు.

కలాం, పాలభూతిలకలోచనాం, మనసి భావయామి పరదేవతాం. భారతదేశమంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది దసరా పండుగ. ఈ పండుగనే దేవీ నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ దేవీ నవరాత్రులను సంవత్సరం మొత్తంలో 4 సార్లు జరుపుకుంటారు దేవి ఉపాసకులు. ముఖ్యంగా 2 సార్లు ఈ నవరాత్రుల్లో దేవిని తప్పక ఆరాధిస్తారు. అవి మొదటగా చైత్ర శుద్ధ పాడ్యం నుంచి మొదలయ్యే వసంత నవరాత్రులు, తరువాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి మొదలయ్యే శరన్నవరాత్రులు. అయితే దీనికి 9 రోజులెందుకు అన్న ప్రశ్న ఉదయించవచ్చు. మన సంస్కృతిలో నవసంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉంది. మన శరీరంలోని ముఖ్యమైనవి నవనాడులు. ఒక తల్లి గర్భంలో నవమాసాలు ఉంటాం మనం. ఆ తల్లి యంత్రరూపమైన శ్రీయంత్రంలో నవ ఆవరణలు ఉంటాయి. ఆ తల్లి రాక్షస సంహారానికి 9 రోజుల సమయం తీసుకుంది. ఏదైనా ఒక మంత్రానికి గాని, పూజకు గాని సిద్ధికి కావలసిన సమయం కనీసం 9 రోజులు. ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు ఎన్నో. ఈరోజు శ్రీమాత ఉద్భవము గురించి తెలుసుకుందాం. అనేక కల్పాలలోనూ, మన్మంత్రాలలోనూ విశ్వం సంక్షోభంలో పడ్డప్పుడు, దేవతలు అశక్తులైపోయినప్పుడు ఆ తల్లి అనేక మార్లు పరాశక్తిగా ఉద్భవించి అసుర సంహారం చేసి ప్రపంచాన్ని రక్షిస్తూ ఉన్నది. అటువంటి అవతారాల్లో ప్రముఖమైనది ఈ కలికాలంలో మన చుట్టూ ఉన్న, మన మనసులో ఉన్న అసుర శక్తులను సంహరించేది శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారం. ఆ తల్లి లోక కళ్యాణం కోసం దేవతలచే తలపెట్టబడిన యజ్ఞంలో యజ్ఞకుండము నుంచి ఉద్భవించిన ఆది పరాశక్తి. ఆ తల్లి యొక్క అవతార విశేషాన్ని ఈరోజు తెలుసుకుందాం. శివుడి 3వ కన్ను యొక్క అగ్నిజ్వాలలకు దహింపబడిన మన్మధుని బూడిద కుప్ప నుంచి ఉద్భవించిన ఒక గొప్ప బలవంతుడైన రాక్షసుడు భండాసురుడు. భండు అంటే కోరిక తప్ప ఉచ్చనీచములు ఎరుగనివాడు. అతడు పుట్టిన తర్వాత అతడి శరీర భాగముల నుండి 2 సోదరులు పుట్టారు. వారిద్దరి పేర్లు విశుక్రుడు, విషంగుడు. భండాసురుడు బ్రహ్మచేత అనేక వరములు పొంది మృత్యువు లేకుండా కూడా వరమడిగాడు. ఒక్క స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేత మరణం ఉండదని బ్రహ్మ వరమిచ్చాడు. స్త్రీ అంటే శక్తిహీనురాలు, తననేమి చేయగలదని భండాసురుడు సంతోషించాడు. అతడు శూన్యకము అనే నగరాన్ని నిర్మించుకొని అనేక సేనలను సమీకరించుకొని 14 లోకాలను జయించాలని యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అన్ని లోకాలను జయించిన గర్వంతో అమరులను కూడా జయించాలని అనుకున్నాడు. దేవతలతో అనేక మార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఇలా కాదని తెలివిగా పన్నాగం పన్ని దేవతలలో నుండి, దేవతలను ఆరాధించే మనుషుల నుండి జీవరసాన్ని పీల్చివేశాడు. ఎప్పుడైతే దేవతలలోనూ మనుషులలోనూ ఆ జీవరసం పోయిందో అందరూ దాదాపు మరణించినట్లే అయిపోయారు. అందరూ నడుస్తున్నారు కాని జీవచ్ఛవాళ్ళలాగా ఉన్నారు. అటువంటి స్థితిలో, శక్తిహీనులైపోయిన దశలో దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలుపుకొని ఆ విశ్వదేవుడైన పరబ్రహ్మ దగ్గరికి వెళ్లారు. ఆ పరబ్రహ్మ సూచన మేరకు దేవతలందరూ ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞంలో తమని తాము ఆహూతులను చేసుకున్నారు. అప్పుడు ఆ యజ్ఞము నుండి ఆ పరబ్రహ్మ యొక్క శక్తి ఒక స్త్రీమూర్తిగా అవతరించింది. ఆవిడే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ తల్లి మహాతిశయ సౌందర్య లావణ్య రాశిగా లలిత సుకుమారంగా జన్మించింది. ఆ దేవకార్య సముజ్జత అయిన ఆ దేవి తను ఆవిర్భవిస్తూనే తనలో ఆహూతులైన దేవతలను అందరినీ తిరిగి సృష్టించింది. ఆ పరబ్రహ్మ తన కోసం సృష్టించిన శ్రీచక్రాన్ని అధిష్ఠించి ఆ దేవి భండాసుర సంహారానికి పూనుకుంది. ముందుగా తన వామ దక్షిణ భాగాల నుండి శ్యామలాదేవిని, వారాహీదేవిని సృష్టించింది. మంత్రినిగా శ్యామలాదేవిని, దండనాథ అంటే సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవిని నియమించింది. తన శ్రీచక్రం నుండి 2 రథాలను కూడా సృష్టించింది. మహాబుద్ధిశాలి అయిన మంత్రిని శ్యామలాదేవి అనేక మంది సైన్యాలను సృష్టించింది.

0: ఆ తర్వాత దండనాథ అయిన వారాహిదేవి అనేక మంది అస్త్రశస్త్రాలు కలిగిన సైన్యాన్ని సృష్టించింది. అశ్వబలం, గజబలం మొదలైన యుద్ధానికి కావలసిన సర్వ సైన్యాలు అమ్మవారి చేత సృష్టించబడ్డారు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో భండుడిపై సమరానికి సిద్ధమయ్యారు. భండు చారుల ద్వారా ఈ వార్త విని ఒక స్త్రీ యుద్ధానికి రావడం చాలా హాస్యాస్పదం అనుకుని కొంతమంది సైన్యాన్ని ఆ స్త్రీని బంధించి తీసుకురమ్మని పంపించాడు. ఆ సైన్యం అమ్మవారి సైన్యం చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఇలా కాదని మరింత సైన్యాన్నిచ్చి తన సైన్యాధ్యక్షుణ్ణి పంపించాడు. అతడు అనేక మంది సైన్యంతో అమ్మవారి సేనలపై విరుచుకుపడ్డాడు. అప్పుడు అమ్మవారు వారాహికి సైగ చేయగానే వారాహి తన దగ్గరున్న అశ్వ గజబలాలను వారిపైకి పంపించి వారిని సంహరించింది. అప్పుడు భండు అనేక మాయలు తెలిసిన తన మేనల్లుళ్ళని అమ్మవారి మీదికి పంపించాడు. అమ్మవారు నకులీదేవిని సృష్టించి అతని మాయలన్నీ పటాపంచలు చేసింది. మహామాయ, మహామంత్ర, మహాసన అయింది. ఆ తర్వాత విషంగుడు ఒక విఘ్నయంత్రాన్ని అమ్మవారి సైన్యంపైకి విసిరాడు. దాని ప్రభావం వల్ల సేనలు నిరుత్సాహపడ్డాయి. అప్పుడు అమ్మవారు విఘ్నేశ్వరుని సృష్టించి ఆ విఘ్నయంత్రాన్ని నిర్వీర్యం చేసింది. అందుకే అమ్మవారి నామాల్లో విఘ్నయంత్ర ప్రహర్షిత అనే నామం ఉన్నది. అప్పుడు భండాసురుడు తన 30 మంది పుత్రులను అమ్మవారిపైకి దాడికి పంపించాడు. వారు వెనక నుండి అమ్మవారి సైన్యాలపై విరుచుకుపడ్డారు. అప్పుడు బాలా త్రిపురసుందరి దేవి ఆ 30 మంది భండపుత్రులను వధించింది. అందుకే అమ్మవారి నామంలో బాలా లీలా వినోదిని అన్న నామం చేరింది. అప్పుడు విషంగుడు, విశుక్రుడు ఇద్దరూ కలిసి యుద్ధానికి వచ్చారు. అప్పుడు అమ్మవారు మంత్రిణి రూపంలో విషంగ వధ చేసింది. అదే అమ్మవారి నామం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అయింది. తరువాత దండనాథ వారాహి విశుక్రుణ్ణి సంహరించింది. అందుకే అమ్మవారి నామాల్లో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యవందిత అన్న నామం చేరింది. తరువాత భండాసుర వజోధ్యుక్తురాలు అయిన ఆ తల్లి భండాసురుడికి ఎదురు వెళ్ళింది. 9వ రాత్రి అంతా వారిరువురికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. అమ్మవారి ధాటికి భండాసురుడు నిలవలేకపోతున్నాడు. బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తున్నదని, ఆ సమయంలో అసురు శక్తులు పనిచేయవని గ్రహించిన వాడై భండాసురుడు రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. అందులో ఇదివరకు మరణించిన రాక్షసులందరూ అంటే శుంభనిశుంభులు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కంసుడు, మహిషాసురుడు లాంటి రాక్షసులందరూ తిరిగి జీవం పోసుకుని యుద్ధానికి వచ్చారు. అప్పుడు అమ్మవారు తన వేలి కొసల నుంచి దశావతారములను సృష్టించి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి అయ్యింది. అప్పుడు దుర్గాదేవి, కాళికాదేవి ఇరువురు అమ్మ నుంచి ఉద్భవించి దుర్గ మహిషాసురుని, రక్తబీజుడు లాంటి రాక్షసుల్ని కాళికాదేవి సంహరించారు. అప్పుడు ఆ తల్లి దేవతలందరూ దేవదందుబులు మోగిస్తుండగా శక్తి అస్త్రాన్ని ఉపయోగించి భండాసురుని వధించి శ్రీపీఠంపై ఆసీనురాలైంది. శారీరకంగా ఆలోచిస్తే మనలో ఉన్న షట్చక్రాలు అన్నిటికంటే పైన షట్చక్రోపరి సంస్థితగా, వాటికి అధిదేవతగా ఆ తల్లి నివసిస్తూ ఉంది. అందుకే మజ్జా సంస్థగా, హంసవతిగా, ముఖ్య శక్తి సమన్వితగా ఆ తల్లి మనలోనే ఉన్నది. ఇలా పింగళ మధ్యస్థ, ఆజ్ఞాచక్రాంతరాళస్థగా మనల్ని నడిపిస్తున్నది. ఆ తల్లిని పూజించటం అంటే మనలోని శక్తుల్ని ఉద్దీపనం చేసుకోవటమే, మనలోని అసురీ శక్తులపై విజయాన్ని సాధించటమే. అందుకే మన ఋషులు ఈ శరన్నవరాత్రుల్లో ఆ మహాశక్తి పూజా విధానం అనే ఒక మంచి మార్గాన్ని మనందరికీ చూపించారు. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ మనలోని ఆ తల్లిని నిరంతరం కొలుచుకుంటూ, తెలుసుకుంటూ మన జీవితంలో మరిన్ని విజయ మార్గాలు అన్వేషిస్తూ వ్యక్తులుగా, విశ్వమానవులుగా నిరంతర విజయాలు సాధించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.
1: మీరింతవరకు శరన్నవరాత్రులలో శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అమ్మవారి విశిష్టత గురించి శ్రీమతి కె. స్వరాజ పద్మజగారి వివరణ విన్నారు. ఇప్పుడు భక్తిగీతం వినండి.

శరన్నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. సకల శుభాలను కలగాలని కోరుకుంటూ అమ్మవారికి బంగారుపు రంగు జరీ వస్త్రాలను అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారికి రవకేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. అరటి పండ్లు, పెసరబూరెలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరీదేవి. ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాత్మకమైన, త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవత.

0: దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె స్త్రీ విద్యా రూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. అలాగే లలితా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె కరుణా కటాక్షాలకి పాత్రులమవుదాం.
1: కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటి కాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ అరటి దూట ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు. ఇక అరటి ఆకు. వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ వ్యాధులను నివారిస్తాయి. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల

వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటిపండు. అరటిపండు గురించి ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటిపండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటిపండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటిపండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ B6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్య నదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
3: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
2: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: మీరింతవరకు భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలు, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు చాందిని చిత్రం నుంచి ఈ పాట మీకోసం.
1: చాందిని

టీన్ టైంలో తర్వాత మీరు వినబోతున్న పాటను ఆల్కా యాగ్నిక్ బాబుల్ సుప్రియో పాడిన పాట చోరీ చోరీ చుప్కే చుప్కే ఈ చిత్రం నుంచి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: మీరు వింటున్నారు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు. సాజన్ చిత్రం నుంచి ఈ పాట వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, మరి ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? సమయం 4 గంటలైంది కదా, కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నదికి పుష్కరాలు రావడం అనేది మనకు తెలుసు, అవునా? మరి అలా ఈ పుష్కరాలు వచ్చే దీనిలో మనకి నెక్స్ట్ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను, గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? సందేశాన్ని పంపించే ప్రయత్నంలో ఉండండి. ఈలోగా మనం సీతాకోకచిలుక చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, మరి మెసేజ్ చూసేద్దామా. మరి నేను అడిగిన ప్రశ్న, గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, కుంకలమరు గ్రామం నుండి వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ, దుర్గాడ నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుత్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దోర్నాల బాలాజీ, వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ, గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లలిత మల్లిక్, సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ నుండి రవితేజ, శ్రీనివాస్, భూన్, సంతోష్, కార్తీక్, ప్రసాద్, నాగేశ్వరరావు, అన్వేష్, నరేష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువలులంక, అవినిగడ్డ నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్, ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిగిలిన ఉపనదులను కూడా పంపించారు. వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నాగేంద్రప్ప, మొలకల్మూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక నుండి రషీదా బేగం, సుమయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రకాష్, గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, లక్ష్మీవర్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తలమడ్డి, కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాధాఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ శ్రీనివాస్, గజ్వేలు నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం మేడం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత విజయశేఖర్, వారి కుటుంబ సభ్యులు, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్, హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఆన్సర్ పంపించలేదు, కేవలం పేర్లు మాత్రమే పంపిస్తున్నారు కొంతమంది, చూసుకోండి. నెక్స్ట్ హిమబిందు, దివ్య, ఈరన్న, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఆధోని కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రమణమ్మ, రమ్య, యశ్విత, జాహ్నవి, హేమశ్రీ, హేమేంద్ర, ముంతా పెద్దన్న వీరందరూ

కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లి గూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వీరా కనకారావు వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

మీరాబాయి మొతీబాయి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. విట్ర వీర రామ్మోహన్ రావు నిర్మలాదేవి రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? ఓకేనా, గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, హారిక, మను, ఉదయవంశీ, సూర్యతేజ, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ నగర్ నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, భాగ్యబాయి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాధియా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంపించిన వారు తిరిగి పంపిస్తున్నారు, అలా పంపించొద్దండి. మిగతా వాళ్ళ పేర్లు చదివే టైం కూడా ఉండాలి కదా మనకి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే హిమబిందు దివ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రాబాయ్, నాగమణి, నరేష్, మాధవి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది అని అడిగాను కదా, ప్రాణహిత. ఓకేనా, ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది మనకి. అజ్జిరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సరేనండి. ఈ ప్రాణహిత ఉపనది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తుంది. ఓకేనా, మరి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నాకు తెలిసి ఈ క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఆధార్ సంఖ్యను జారీ చేసే సంస్థ ఏది? భారతదేశంలో ఆధార్ సంఖ్యను జారీ చేసే సంస్థ ఏది? మీకు ఫుల్ ఫామ్ తెలిస్తే ఫుల్ ఫామ్ టైప్ చేయండి, అదే షార్ట్ అయితే షార్ట్ ఫామ్. ఓకేనా, ఈలోగా మనం నిరీక్షణ చిత్రం నుంచి పాట విందాము.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, భారతదేశంలో ఆధార్ సంఖ్యను జారీ చేసే సంస్థ ఏది అని అడిగాను కదా. ఈ ఫాస్ట్గా టైపింగ్ చేసే దీనిలో ఒక లెటర్ వదిలేశారు రాధా ప్రకాష్ గారు, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఒక లెటర్ వదిలేశారు. ఓకేనా, ఫుల్ ఫామ్ అయితే కరెక్ట్గా టైప్ చేశారు, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలు లంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఫస్ట్ క్వశ్చన్లోనే ఉన్నారు, మనం సెకండ్ క్వశ్చన్లో ఉన్నామండి. భారతదేశంలో ఆధార్ సంఖ్యను జారీ చేసే సంస్థ ఏది అని అడిగాను, ఈ ప్రశ్నకి సమాధానాన్ని పంపించండి. నెక్స్ట్ ప్రకాష్ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక నుండి సుభాన్, రషీదా బేగం, సుమయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుత్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్లమ్మ పాపినేపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంతకల్ అనంతపూర్ నుండి దుర్గారాజు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక కరెక్ట్ ఆన్సర్ అండి. బిందు వారి కుటుంబ సభ్యులు ఆదోని కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బిట్ర వీర్రామ్ మోహన్ రావు, నిర్మలాదేవి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం కుంకులమరు గ్రామం నుండి వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

సూర్యనారాయణమూర్తి, కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి, ఈతకోట విలేజ్. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి, కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆన్సర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఓకేనా? మీరు కొంచెం ఆన్సరే పంపించారు, ఇంకా కొంచెం ఉంటుంది దాంట్లో. తర్వాత డాక్టర్ శ్రీనివాస్, శ్యామల, గజ్వేల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప, మొలకల్మూరు తాలూకా, కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుండి అనురాధ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోటా హారిక, మను, ఉదయవంశీ, సూర్యతేజ, సత్యనారాయణ, శిరీష, శోభారాణి, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బాలప్రసాద్, ఏలూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ జిల్లా నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, వారి కుటుంబ సభ్యులు, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్, హోస్కాట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రోజా, నరేష్, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీవర్మ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుండుగొలను కొనకల రమేష్, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత రాయచూర్, ఎల్లప్ప యాదవ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, భారతదేశంలో ఆధార్ సంఖ్యను జారీ చేసే సంస్థ ఏది అని అడిగాను కదా. యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఇది 2016 జులై 12 ఆధార్ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ప్రతి పౌరుడికి ఈ 12 అంకెల ఆధార్ సంఖ్యను జారీ చేయడం జరిగింది. ఓకేనా? మరి ఇప్పుడు ఒకరు మెసేజ్ చేశారు మనకి, తాళ్ళ రాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. ఓకే అండి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణ, నర్సాపురం నుండి. గద్వాల్ నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. ఓకే, మరి వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మీరందరికీ కూడా అభినందనలు. తిరిగి రేపటి యువలైలో కలుసుకుందాం. చివరిగా, అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి.

0: అన్వేషించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి హిందీ పాఠం హమ్ ననిహే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ ననిహే బచ్చే.
5: నమస్తే అధ్యాపక్ జీ.
6: ఆశీష్ బైటో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
5: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
6: భారత్ దేశ్ కీ ఉత్తరీ సీమా పర్ క్యా హై?
5: భారత్ దేశ్ కీ ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
6: హిమాలయ పర్వత్ కీ రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
5: హిమాలయ పర్వత్ కీ రక్షా సీమా ప్రాంత మే సైనిక్ కర్తే హై.
6: సైనికో కా కార్య కైసా హోతా హై?
5: సైనికో కా కార్య బడా హోతా హై.
6: సైనికో కే కార్య కీ తులనా మే అప్నా కార్య కైసా హోతా హై?
5: సైనికో కే కార్య కీ తులనా హై అప్నా కార్య ఛోటా హోతా హై.
6: ఛోటా శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై?
5: ఛోటా శబ్ద కా పర్యాయవాచి శబ్ద నన్హా హై.
6: సహీ ఉత్తర. ఆజ్ హమారా పాఠ హమ్ ననహే బచ్చే కా హై. హమ్ న

0: अपना सिर बैठ चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे।
1: बच्चे अपने को नन्हे और नादान कहते हैं, अपने दुन के सच्चे मानते हैं। वे भारत माता की जय जय नाद करते हैं, अपना तिरंगा झंडा सदा फहराने की इच्छा प्रकट करते हैं। పిల్లలు ఏమంటున్నారంటే, మేము చిన్నవాళ్ళము మరియు ఏమీ తెలియని వారము, మా కోరికకు మాత్రం మేమే నిజమైన వారసులమంటున్నారు. భారతమాత జయ జయ నినాదం చేస్తూ ఉంటామంటున్నారు. ఈ దేశపు జెండాను

0: ఎల్లప్పుడూ ఎగరవేయాలని కోరుకుంటున్నారు. హా సహీ కహే హో వే జిస్ రాస్తే పర్ జా రహే హై వహ కిత్నా భీ కష్ట క్యో నా హో ఉస్సే మోడనే కీ బాత్ నహీ సోచతే హై కీ గయీ కసమ్ సే విచలిత నహీ హోంగే భీ కహతే హై భారత దేశ్ కా తిరంగా ధ్వజ సదా పహరానా చాతే హై పిల్లలు వారు ఎంచుకున్న దారి ఎంత కష్టమైనా వెనుకకు చూడమంటున్నారు. చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ విడవమంటున్నారు. ధైర్యముగా ఈ చల్లని హిమాలయ పర్వతం ఎక్కి త్రివర్ణ పతాకాన్ని సదా ఎగరవేస్తామంటున్నారు. ఏ వయసే కభీ నహీ డరేంగే భీ కహతే హై సాతీ సాత్ సదా అప్నీ తాకత్ కీ తోల్ నిరంతర్ కర్తే రహేంగే కహతే హై భారత్ మాతా కీ జయ నినాద్ హమేషా కర్తే హీ రహేంగే ఇస్కే లియే సిర్ బేంట్ చడానే కే భీ తయార్ హోంగే కహతే హై. వారు ఇంకా ఏమంటున్నారంటే మాకు భయానికి భయం లేదంటున్నారు. అంతేగాక ఎల్లప్పుడూ వారి శక్తిని బేరూజు వేసుకుంటున్నామంటున్నారు. భారత మాత జయ నినాదము సదా చేస్తూ ఉంటామని చెప్పుకుంటున్నారు. దీనికే వారు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమంటున్నారు.
1: ఇస్ కవితకు కిన్హోనే లిఖియే అధ్యాపక్ జీ?
0: యహ కవిత శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ కే ద్వారా లిఖీ గయీ హై. యే హిందీ సాహిత్య కే ప్రసిద్ధ కవి హై. ఇన్కా జన్మ సన్ 1906 మే హువా. ఇన్కా సంపర్క్ పండిత మదన మోహన్ మాలవీయ జీ సే హువా. ఇన్కే వ్యక్తిగత జీవన్ సే ప్రభావిత్ హుయే తే. ఉన్సే ప్రేరణా పాకర్ రాష్ట్రీయ భావన తదా జనతా కీ చేతన కర్నే వాలి కవితాయే లిఖి జిన్మే రాష్ట్రీయ భావన కూట్ కూట్ కర్ బరీ హుయి. ఇస్ కవిత సోహన్ లాల్ ద్వివేదీ గారు రచించారు. ఈయన హిందీ సాహిత్యములకు చెందిన ప్రసిద్ధ కవులు. వీరి జననము 1906 జరిగింది. ఈయనకి పండిత మదన మోహన్ మాలవీయ గారితో వ్యక్తిగత పరిచయం ఉండేది. ఈ ప్రేరణతో దేశభక్తి మరియు జన చైతన్య కవితలు వ్రాసేవారు. వాటిలో దేశభక్తి భావన మెండుగా ఉండేది. బచ్చే కైసే హై?
1: బచ్చే నన్ హే ఔర్ నాదాన్ హే.
0: బచ్చోం కా దున్ కైసా హై?
1: బచ్చోం కా దున్ సచ్చా రహా హే.
0: బచ్చే కిస్ చీజ్ సే ముహ్ మోడ్నా నహీ చాతే హై?
1: బచ్చే అప్నే సే కీ గహీ కసమ్ సే ముహ్ మోడ్నా నహీ చాహతా హే.
0: హిమాలయ పహాడ్ పర్ కిస్ దేశ్ కా జెండా పహరానా చాతే హై?
1: హిమాలయ పర్ భారత్ దేశ్ కా తిరంగా జెండా పహరానా చాహతా హే.
0: ఇస్ కవితా కే బారే మే కుచ్ వాక్య అప్నీ ఓర్ సే కహో.
1: కవి కహతే హే కీ బచ్చే చోటే హే నాదాన్ హే కమ్ ఉమ్ర కే హే సదా సచ్ బోల్తే హే భారత్ మాతా కీ జై కీ కామనా కర్తే హే భారత్ దేశ్ కా జెండా సదా హిమగిరి శిఖర్ పర్ పహరానా చాహతే హే.
0: ఠీక్ తరహ ప్రస్తుతీకరణ కియా హే తుమ్నే. ఇస్ కవితా కీ రచనా కిస్నే కీ?
1: ఇస్ కవితా కీ రచనా శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ నే కీ.
0: శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ కిస్ భాషా కే కవితే?
1: శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ హిందీ భాషా కీ కవితే.
0: ఇన్కీ రచనాఓ మే కౌన్ కౌన్ సీ బాతే భరీ తీ?
1: ఇన్కీ రచనాఓ మే రాష్ట్రీయ భావన ఔర్ జనతా కీ చేతనా రూపీ భావనో ఏం కూట్ కూట్ కర్ భరీ తీ.
0: అచ్చీ తర ప్రశ్నో కే ఉత్తర్ దియే హో కుచ్ కఠిన శబ్ద అప్నీ కాపీ మే లిఖ్లే.
1: జియా
0: నాదాన్ ఏమీ తెలియని.
1: నాదాన్ ఏమీ తెలియని.
0: ప్రణ్ శపదము.
1: ప్రణ్ శపదము.
0: సచ్చా నిజముగా.
1: సచ్చా నిజముగా.
0: షహీద్ దేశభక్తుడు.
1: షహీద్ దేశభక్తుడు.
0: యహ షహీద్ శబ్ద కా అర్థ హై దేశ్ కే లియే జో ప్రాణ్ అర్పణ్ కర్తా హో. జైసే కి దేశ్ కీ స్వతంత్రతా కే లియే చంద్రశేఖర్ ఆజాద్ షహీద్ హుయే తే. ఇసీ తరహ అల్లూరి సీతారామరాజు అంగ్రేజో కీ సేనా కే సాత్ లడ్తే లడ్తే షహీద్ హుయే తే.
1: జీ హా లిఖ్ లియా.
0: ఖూబ్. కుచ్ విలోమ శబ్ద జానే.
1: జీ హా
0: నన్హా బడా.
1: నన్హా బడా.
0: జయ పరాజయ.
1: జయ పరాజయ.
0: కుచ్ వాక్య ప్రయోగ్ భీ సీఖ్ లే.
1: జీ హా.

0: नादान एमी तेलियनी
1: नादान एमी तेलियनी।
0: कभी कभी बच्चे अपने नादान से गलत कार्य करते हैं। పిల్లలు అప్పుడప్పుడు తెలియని తనము వలన తప్పులు చేస్తారని అర్థం. దున్ కోరిక, బచ్చే అప్నే దున్కే సచ్చే హై, పిల్లలు వారి కోరికకు నిజమైన వారసులు. నాతా సంబంధము, అప్నే మాతృభూమి సే సదా హం నాతా జోడ్ రక్నా హై, ఎల్లప్పుడు మనము మన మాతృభూమితో సంబంధము కలిగి ఉండాలి. హిమగిరి హిమాలయ పర్వతము, భారత్ కి ఉత్తరీ సీమా పర్ హిమగిరి హై, భారతదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతం ఉంది. ఇసికే జైసే కుచ్ అప్ని ఓర్ సే కహో.
1: జీ హా, నన్హా చిన్నది, యహ నన్హా మేజ్ హే, హిమ్మత్ ధైర్యము, మే కభీ భీ అప్నా హిమ్మత్ నహీ గర్నా హే, ఉమర్ వయసు, छोटी उम्र में हम खूब खेलते थे, तिरंगा मूड रंगुलैना, भारत देश की ध्वजा तिरंगा है, ताकत बलमु, बच्चे अपनी ताकत तोलते आगे बढ़ना चाहते है, मोड़ना वेनुकाकु तिरुगुटा, हम अपने वादे से कभी भी नहीं मोड़ना है.
0: ठीक से अपने वाक्य प्रयोग किए हो. व्याकरणांश के रूप में भविष्यत काल के बारे में जाने. इस कविता में गाएंगे, पहराएंगे, छोड़ेंगे, जोड़ेंगे, बोलेंगे, इन शब्दों को व्याकरण की दृष्टि से क्या कहते हैं?
1: व्याकरण की दृष्टि से इन्हें क्रियाएं कहते हैं.
0: इनको भविष्यत काल की क्रियाएं कहते हैं. भविष्यत काल माने क्रिया का कार्य होने की रीति को बताना है. गाएंगे, पहराएंगे, जोड़ेंगे, ई क्रिया रूपमलो भविष्यत कालमनकु चेंदनवि. भविष्यत कालप क्रिया जरगबो पनियक रीतिनी तेलियजेस्तुंदि. इसलिए क्रिया के धातु के साथ क्रम में एगा, एंगे, एगी और एंगी जैसे स्वर जोड़ना पड़ता है. अंदुवन्न क्रिया धातु को క్రమముగా ఏగా, ఏంగే, ఏగి ఔర్ ఏంగి అనే స్వరములు కలుపుట జరుగుతుంది. జైసే కి శేఖర్ కల్ యహాం ఆయేగా, శేఖర్ ఔర్ సోహన్ కల్ కేనే జాయేంగే, తుమ్ కల్ పరీక్ష లికోగే, ఆప్ పర్సోం సర్కస్ దేఖేంగే, వహ్ రేడియో సునేగా, యహ్ మిఠాయి బనాయేగా. ఇది కర్త मैं श्रीलिंग के रूप में एक वचन के रूप में माननी है तो तब क्रिया की रचना अलग होती है. जैसे कि मैं कल पाठ पढ़ूंगी, मैं अनु कर्ता श्रीलिंगम का एक वचन का वचन प्रो इला चपाली लेका व्रास को सरेना.
1: జీ హా, ఒకవేళ స్త్రీలింగ బహువచనముగా తుమ్ రాయవలసి వస్తే ఎలాగండి?
0: సహీ ప్రశ్న కియా హై. ఎది తుమ్ శబ్ద స్త్రీలింగ బహువచన హోతో అప్పుడు ఎలా అంటే, తుమ్ రోజ్ పాట్ పడోగీ, తుమ్ కహానీ లికోగీ, తుమ్ మందిర్ జావోగీ, ఈ విధముగా వ్రాసుకోవాలి లేక చెప్పాలి. తెలిసిందా? నీవు కొంచెం చెప్పు.
1: మై రోజ్ స్కూల్ జావుంగా, मैं रोज स्कूल जाऊंगी, तुम पुस्तक लिखोगे, तुम पुस्तक लिखोगी, ई विधमुगा कदंडी.
0: अच्छी तरह समझे हो. आज का पाठ यही समाप्त होता है.
1: धन्यवाद अध्यापक जी.
0: मंगलाशीष प्रणवाक्षर.
2: मीरिंत वरकु हम ननहे बच्चे 7वीं तरगति की हिंदी पाठम विन्नारु. उपाध्यायुलु श्री टी जयराम, विद्यार्थिनी बी प्रणवाक्षर. ई कार्यक्रम ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి భజనావళి కార్యక్రమంలో శ్రీమతి ఎం పద్మజా బృందం వారు ఆలపించిన భజన గీతాలు వింటారు.

0: Ave Manada.
1: శ్రీమతి ఎం పద్మా బృందం వారి భజనావళి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలింగ్ గీతాలు వింటారు. ముందుగా అంతం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సాహిత్యం సిరివెన్నెల.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు.

ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

జలగుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల జల గుబల

బాతల జాతల జీతల జాతల బా బాతల మేతల బూతల జాతల బా.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో నాలుగు ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా భారత సైన్యంలోని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ గురించి తెలుసుకుందాం. దేశ రక్షణలో సైనికులకు స్ఫూర్తినిస్తూ సాంకేతిక సేవలు అందించే ఈ విభాగం కృషిని గుర్తు చేసుకుందాం. తరువాత గ్రామీణ మహిళల శ్రమను, వారి సేవలను, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తు చేసే అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. అలాగే విద్యార్థుల కలలకు స్ఫూర్తినిచ్చిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటూ ప్రపంచ విద్యార్థుల దినోత్సవ ప్రాముఖ్యతను తెలుసుకుందాం. చివరిగా మనందరికీ ఎంతో అవసరమైన ప్రకృతి పరిరక్షణ గురించి చర్చిద్దాం. వాతావరణ మార్పులు, ఫాస్ట్ ఫ్యాషన్, ప్లాస్టిక్ కాలుష్యం, పర్యావరణ ఆందోళన వంటి అంశాలతో పాటు మన రోజువారీ జీవితంలో పర్యావరణ హిత అలవాట్లను ఎలా పాటించవచ్చో తెలుసుకుందాం. దేశ సేవ, మహిళా సాధికారత, విద్యార్థుల స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ, ఈ నాలుగు అంశాలు మనకు బాధ్యతను, మానవత్వాన్ని, మంచి భవిష్యత్తు కోసం కృషి చెయ్యాలనే ఆలోచనను అందిస్తాయి. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఆసక్తికరమైన విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు చలో చిత్రం నుంచి పాట వింటారు.

మన దేశాన్ని కాపాడే సైనికుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది వారి ధైర్యం, దేశభక్తి, త్యాగం. అయితే సైనికులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి వారికి సహకరించే సాంకేతిక నిపుణులు కూడా ఎంతో అవసరం. అలాంటి ముఖ్యమైన విభాగాల్లో ఒకటి భారత సైన్యానికి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్. అసలు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ అంటే ఏమిటి? సైన్యంలో ఉపయోగించే వాహనాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. వాటిని తనిఖీ చేయడం, మరమ్మతులు చేయడం, అవసరమైన సాంకేతిక సహాయం అందించడం ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ ప్రధాన బాధ్యతల్లో భాగం. సులభంగా చెప్పాలంటే సైనికులు తమ విధులను సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన పరికరాలు పనిచేసేలా చూసే సాంకేతిక బృందం ఇది. ఈ రోజు ఎలా మొదలైందంటే, రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో భారత సైన్యానికి ప్రత్యేకమైన ఇంజనీరింగ్ సహాయం అవసరమైంది. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 1943 ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ పేరుతో ఈ విభాగం ఏర్పాటైంది. 1943 అక్టోబర్ 15 ఈ విభాగానికి సంబంధించిన సిబ్బంది బదిలీ ప్రక్రియ జరిగింది. ఆ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ డేను జరుపుకుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ విభాగం పేరులోని ఇండియన్ అనే పదాన్ని తొలగించి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ గా పిలిచారు. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఎలక్ట్రానిక్స్ ప్రాముఖ్యత కూడా పెరిగింది. దాంతో 2001 జనవరి 1 ఈ విభాగాన్ని కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే పేరు పెట్టారు. అయితే ఒక సైనిక వాహనం సక్రమంగా పనిచేయాలన్నా, అవసరమైన సాంకేతిక పరికరాలు సిద్ధంగా ఉండాలన్నా వాటి నిర్వహణ చాలా ముఖ్యం. వారు పరికరాలను తనిఖీ చేస్తారు, సాంకేతిక సమస్యలను గుర్తిస్తారు, అవసరమైన మరమ్మతులు చేస్తారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల ద్వారా సైన్యానికి మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తారు. వారి నైపుణ్యం, క్రమశిక్షణ, అంకిత భావం సైన్యం సన్నద్ధతను పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సైనికుడిగా సరిహద్దులను కాపాడడం ఎంత గొప్పదో, తన సాంకేతిక నైపుణ్యంతో సైన్యానికి సహాయం చేయడం కూడా అంతే గొప్పది. మనలో ఉన్న ప్రతిభను గుర్తించాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఏ పని చేసినా బాధ్యతతో, క్రమశిక్షణతో చెయ్యాలి. ఎందుకంటే మనం చేసే పని చిన్నదైనా దాన్ని నిజాయితీగా చేయడం వల్ల సమాజానికి, దేశానికి ఎంతో మేలు కలుగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు నిన్ను కోరి చిత్రం నుంచి పాట వింటారు.

ఒక కుటుంబానికి వెలుగునిచ్చేది తల్లి ప్రేమ. ఒక గ్రామ అభివృద్ధికి తోడ్పడేది మహిళల కృషి. అదే మహిళ తన కష్టంతో పొలంలో పంటను పండిస్తే, తన చేతులతో ఎన్నో అందమైన వస్తువులను తయారు చేస్తే, కుటుంబాన్ని చూసుకుంటూనే సమాజ అభివృద్ధికి కృషి చేస్తే ఆమె నిజంగా ఒక శక్తి స్వరూపిణి. అలాంటి గ్రామీణ మహిళల కృషిని గుర్తించి వారికి గౌరవం అందించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, కుటుంబ పోషణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారి కృషికి తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉంది. 1995వ సంవత్సరంలో చైనాలోని బీజింగ్లో జరిగిన 4వ ప్రపంచ మహిళా సదస్సు సందర్భంగా గ్రామీణ మహిళల సేవలను ప్రత్యేకంగా గుర్తించాలని మహిళా సంఘాలు కోరాయి. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2007వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ తీర్మానం 62/136 ద్వారా అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మొదట అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని 2008వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన నిర్వహించారు. అలాగే మన భారతదేశంలో గ్రామీణ మహిళల జీవితం ఎంతో శ్రమతో కూడుకున్నది. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి పనులు చూసుకోవడం, పిల్లలను సిద్ధం చేయడం, పశువులకు మేత వేయడం, పొలంలో వ్యవసాయ పనులు చేయడం, ఇలా ఒక రోజులో ఎన్నో పనులు చేస్తుంటారు. వారు విత్తనాలు నాటడంలో, కలుపు తీయడంలో, పంటను కోయడంలో, పంటను నిల్వ చేయడంలో

సహాయపడతారు. పాడి పరిశ్రమ, పశుపోషణ, చేతి వృత్తులు, చేనేత, ఆహార పదార్థాల తయారీ వంటి రంగాల్లోనూ తమ ప్రతిభను చూపుతున్నారు. కొంతమంది మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా చిన్న వ్యాపారాలను ప్రారంభించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మరికొందరు తమ నైపుణ్యాలతో ఇతర మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వారి కృషి కుటుంబానికే పరిమితం కాదు, మనకు అందే ఆహారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో కూడా వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అయితే గ్రామీణ మహిళల ప్రయాణం ఎప్పుడూ సులభంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో వారికి నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు, సురక్షితమైన రవాణా, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండవు. వ్యవసాయంలో ఎంతో కష్టపడినా వారి పనికి తగిన గుర్తింపు లేదా ఆదాయం లభించకపోవచ్చు. కొంతమందికి బ్యాంకింగ్ సేవలు, రుణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి సరైన అవగాహన ఉండదు. ఈ పరిస్థితులను మార్చడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, సమాజం కలిసి పనిచేయాలి. మహిళలకు నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, సమాన హక్కులు అందించాలి. ఎందుకంటే ఒక మహిళ అభివృద్ధి చెందితే ఆమె కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు కిక్ చిత్రం నుంచి పాట వింటారు.

విద్య అనేది మన జీవితానికి వెలుగు. విద్యార్థులనేవారు దేశ భవిష్యత్తుకు పునాదులు. ఈరోజు విద్యార్థిగా నేర్చుకునే ప్రతి విషయం రేపు మన జీవితాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. పిల్లలతో మాట్లాడడం, వారి కలలను ప్రోత్సహించడం, యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన జన్మదినమైన అక్టోబర్ 15వ తేదీని భారతదేశంలో సాధారణంగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తన కృషి, పట్టుదల, జ్ఞానంపై ఉన్న ఆసక్తితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. భారతదేశ అంతర్జాతీయ పరిశోధన, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2002వ సంవత్సరం నుంచి 2007వ సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే కాకుండా పదవి విరమణ చేసిన తర్వాత కూడా విద్యార్థులతో సమావేశమవుతూ వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారి కలలకు ప్రోత్సాహం అందించారు. ఆయనకు విద్యార్థులంటే ఎంతో ప్రేమ. యువత దేశాన్ని అభివృద్ధి చేయగలదని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే భారతదేశంలో అక్టోబర్ 15వ తేదీని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా విస్తృతంగా జరుపుకుంటారు. కలాం గారు చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి చూపేవారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేశారు. ఆయన ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించారు. భారతదేశంలో క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన కృషి కారణంగా ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కానీ ఆయన గొప్పతనం శాస్త్రవేత్తగా సాధించిన విజయాలతో మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయుడిగా, యువతకు మార్గదర్శిగా కూడా ఆయన చిరస్మరణీయులయ్యారు. కలాం గారి జీవితం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా నేర్చుకోవాలనే ఆసక్తి, కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే మన లక్ష్యాల వైపు ముందుకు సాగవచ్చు. విద్య అంటే కేవలం పుస్తకాల్లో పాఠాలను చదవడం మాత్రమే కాదు, కొత్త విషయాలను తెలుసుకోవడం, ప్రశ్నలు అడగడం, తప్పుల నుంచి నేర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం కూడా విద్యలో భాగమే. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఎవరికైనా చదువులో ఆసక్తి ఉండవచ్చు, మరొకరికి క్రీడల్లో, కళల్లో, సంగీతంలో లేదా విజ్ఞాన శాస్త్రంలో ప్రతిభ ఉండవచ్చు. ప్రతిభను గుర్తించి దానిని అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఎదగడానికి ప్రయత్నించాలి. మీ కళలను ఎప్పుడు చిన్నవిగా భావించకండి. మీకు ఏదైనా సాధించాలనే కోరిక ఉంటే దానికి తగిన జ్ఞానాన్ని సంపాదించండి. ప్రతిరోజు కొంత సమయం నేర్చుకోవడానికి కేటాయించండి. ఒకసారి విఫలమైనంత మాత్రాన మీ ప్రయత్నాన్ని ఆపకండి. మీ తప్పులను గుర్తించండి, వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. అవసరమైనప్పుడు ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. గుర్తుంచుకోండి, విజయం ఒక రోజులో రాదు. నిరంతర సాధన, సహనం, క్రమశిక్షణ మనల్ని విజయానికి దగ్గర

చేస్తాయి. మీరు మంచి విద్యార్థులుగా ఎదగడమే కాకుండా మంచి మనుషులుగా కూడా ఎదగాలి. మీ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఓ మై ఫ్రెండ్ చిత్రం నుంచి పాట వింటారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने जापान एशियाई खेलों में

0: ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రాష్టంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్టపతి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్లను రాష్టపతి వీక్షించారు. ఈ మేళాలో దేశ నలుమూలల నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించడంపై రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని, కానీ నేడు ఆత్మ నిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పర్యటనను ముగించుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ద్రౌపది ముర్ము నిరూపించారని కొనియాడారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్కు పునాది అని తెలిపారు. కృష్ణా నదీ తీరాన సరస్ మేళా నిర్వహణ ఆంధ్రప్రదేశ్కు మరింత శోభ తెచ్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం మేళా కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ మేళా లక్ష్యమని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి. మహిళలను లబ్ధిదారులు మాత్రమే కాదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం.
0: గ్రామీణ అభివృద్దిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి వీలుగా భారతదేశంలో 2016 నుండి ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె. ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు మహిళలకు శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ఆహార శుద్దిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్ కిషోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యాన్ని వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, విక్రయాలను గత ఏడాది ఇదే సమయంలో నమోదైన వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలు, రవాణా, నిల్వలు, పంపిణీపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత కాలంలో, అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాలు, పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

0: చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది. త్రిపురలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు జాతీయ ర్యాలీ సాగిందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం పాల్గొననుందని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని డీజీపీ స్పష్టం చేస్తూ,
1: To spread the message that drugs is a big menace in this country and unitedly we have to fight against the drugs menace which is destroying the youth of this country. Unless we are at one platform, every citizen participates in this fight, we cannot achieve the results. As far as Andhra Pradesh is concerned, I can assure you that last 2 years we have been fighting a very bitter battle and we have been able to eradicate the menace of ganja plantation in the state.
0: నైరుతి రుతుపవనాలు నేడు దేశం నుంచి నిష్క్రమించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే ప్రాంతాలలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఇక దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం నుండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రాలో రేపు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఈ రోజు గంటకు 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో మరియు రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కోసం కృష్ణాజిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా మై భారత్ యువ వాలంటీర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు, మై భారత్ అధికారులు పాల్గొన్నారు. మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తారని ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్టంలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. लद्दाख क्षेत्रे विकासस्य नूतनः अभ्युदयः. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना कृतं 300-300 कोटि रूप्यकाणां पञ्च विकास परियोजनानां राष्ट्राय समर्पणम्. एशियन गेम्स स्पर्धासु अद्भुत प्रदर्शनं कृतवद्भिः भारतीय दलस्य क्रीडकैः सह प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः उत्साहवर्धकः संवादः. सर्वोच्च न्यायालयस्य ऐतिहासिकः निर्णयः. ధర్మాంతరితేభ్యః నాగరి

ఈనాటి ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా కిసాన్ దినోత్సవం సందర్భంగా మహిళా రైతు పారిశ్రామికవేత్తలతో చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి బి నాగలక్ష్మి, శ్రీమతి వి

0: ಇಲ್ಲಲಿತಾಂಬ. ಘಂಟಸಾಲ ಕೃಷಿ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರಂ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಿ ಸುಧಾರಾಣಿ, ಸಮನ್ವಯಕರ್ತ ಶ್ರೀ ನನ್ನ ಮಧು.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ముగ్గురు ప్రఖ్యాత మహిళలతో ఉన్నాం. వీరు వ్యవసాయ రంగంలో వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ ఉన్నారు. కొంతమంది రైతులకి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉన్నారు. మనం వీళ్ళని పరిచయం చేసుకుందాం. పరిచయం చేసుకుని వారి మాటల్లో వారి యొక్క సక్సెస్ స్టోరీస్ వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో డాక్టర్ డి సుధారాణి గారు ఉన్నారు. వీరు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అండ్ హెడ్. నమస్కారం మేడం.
2: నమస్కారం సార్.
1: ఇక మిగిలిన వాళ్ళు బి నాగలక్ష్మి గారు మరియు అలాగే లలితమ్మ గారు. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
1: ముందుగా నాగలక్ష్మి గారు ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి మా శ్రోతలకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తూ ఉన్నారు?
3: నమస్కారం సార్. నా పేరు నాగలక్ష్మి. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. నేను 10th వరకే చదివాను సార్. ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్లో చేస్తాను సార్. ఈ రైతులకి కషాయాలు ద్రావణాల మీద ట్రైకోడర్మా విరిడి వీటి మీద అవగాహన గురించి వివరిస్తూ వాళ్ళకి కావాల్సిన కషాయాలు కానీ ద్రావణాలు కానీ శిలీంధ్రాలు కానీ ఏ రకాల పురుగులు వస్తాయి వాటికి నివారణ కొరకు నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. షాప్ కూడా పెట్టుకున్నాను సార్.
1: లలితమ్మ గారు ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు?
4: ఘంటసాలపల్లి అండి. మాది పప్పడాలు వడియాలు ఇలాంటివన్నీ చేసి హైదరాబాద్ అట్లా సప్లై చేస్తాం.
1: అంటే మామూలుగా పండించే వాటికి వాల్యుయేషన్ చేసి మీరు మార్కెట్ చేసుకుంటున్నారు. డాక్టర్ సుధారాణి గారు, మీరు వీరిని ఎలా ఐడెంటిఫై చేశారు మేడం?
2: సార్, యాక్చువల్గా లలిత గారు వచ్చేసి ఆమె చిన్న చిన్నగా వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచనలు ఉండేవాళ్ళు సార్. అంటే ఆవిడికి నైపుణ్యత ఉంది, కాకపోతే ఏ విధంగా చేసుకున్నట్లయితే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో అని తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఆమెలో చాలా ఉంది సార్. తను ఒక బిజినెస్ మోటోగా ఎట్ ద ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ 50 యాక్చువల్గా తను స్టార్ట్ చేశారు. సో ఇనిషియల్గా ఏంటంటే కొంచెం మొహమాట పడేవాళ్ళనమాట, ఇంత ఏజ్లో కదా నాకు నేర్పుతారా, కృషి విజ్ఞాన కేంద్రం నుంచి నాకు ఎటువంటి సహాయం వస్తుంది అనే కార్యక్రమంలో ఆవిడ ఉండేవాళ్ళు. సో మన దగ్గర ఏంటంటే సార్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో ప్రత్యేకంగా గృహ విజ్ఞాన శాస్త్రం కింద కూడా మనం మహిళల్ని, మహిళా సాధికారత కొరకు మహిళల్ని ప్రోత్సహించడం అన్నది మెయిన్ మోటోగా పెట్టుకున్నాం సార్. సో ఈ విధంగా మేము మాకు దగ్గరలోనే ఘంటసాల నుంచి ఘంటసాలపాలెం అన్నది జస్ట్ ఒక 2 కిలోమీటర్లోనే దూరంలో ఉంటారు. సో ఆమె చిన్నగా స్టార్ట్ చేస్తున్నటువంటి దాన్ని అంటే ఇట్లా అప్పడాలు చేస్తున్నారు, లేకపోతే వడియాలు చేస్తున్నారు, లేదా పచ్చళ్ళు పెడుతున్నారు, దానికి విలువ జోడించే ఉత్పత్తుల విధంగా మనం వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో చిరుధాన్యాల ఉత్పత్తుల మీద శిక్షణ తీసుకున్నారు సార్. అంటే మనకి ఇప్పుడు రాగుల మీద కానీ, మొక్కజొన్న మీద కానీ, జొన్నలు, సజ్జలు, లేదా ఇవన్నీ కలిపినటువంటి మల్టీ న్యూట్రియంట్స్తో కానీ, మల్టీగ్రెయిన్ ఆటా కానీ, మల్టీగ్రెయిన్ లడ్డూ కానీ, ఇవన్నీ తయారు చేయడానికి మా దగ్గర హోమ్ సైన్స్ విభాగంలో డాక్టర్ కృష్ణవేణి అని ఒక శాస్త్రవేత్త ఉన్నారు సార్. ఆమె ఏంటంటే కన్సిక్యూటివ్గా ట్రైనింగ్స్ ఇచ్చారు, ఈమెకి శిక్షణ ఇచ్చారు. అలానే పికిల్స్, ప్రాన్ పచ్చడి పెట్టడం, చేపల పచ్చడి పెట్టడం, వాటిలతో విలువ జోడించే ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలని నేర్పించడం జరిగింది. అలానే కోకోనట్, ఈరోజు చాలామంది ఏంటంటే కొబ్బరి అనగానే పచ్చళ్ళు ఒక్కటే పెడుతున్నారు. సో అలా కాకుండా విలువాధారిత ఉత్పత్తులు కొబ్బరితో ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా నేర్పించడం జరిగింది. సో ఈ విధంగా ఇవే కాకుండా కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏంటంటే సార్, డ్రీహైడ్రేషన్ కనుక చేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు విలువ ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది. సో డీహైడ్రేషన్ ప్రొడక్ట్స్ అనమాట, దాని మీద కూడా ఆవిడ శిక్షణ తీసుకున్నారు. సో ఆమె ఏంటంటే చాలా నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి. మాట్లాడటం అనేది తక్కువగా మాట్లాడతారు కానీ చాలా నైపుణ్యత అనేది చాలా ఎక్కువ ఆవిడికి. ఈ ఏజ్లో కూడా ప్రతిదీ నేర్చుకోవాలనేటువంటి తపనతో వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు సార్. సో దానికి కావలసినటువంటి శిక్షణని, సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మనం ఆమెకు అందుబాటులో ఉంచుతామండి.
1: నాగలక్ష్మి గారు, మీరు ఈ బయో రిసోర్స్ సెంటర్ పెట్టి ఉత్పత్తులు సేల్ చేస్తున్నారు కదండి, మీకు ఈ ఆలోచన మొదటగా ఎలా వచ్చింది, వచ్చిన వెంటనే మీరు ఏం చేశారు?
3: మొదటగా అంటే నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్. ఆరోగ్య సమస్యల వలన నేను సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే మనకి తగ్గుతాయి అని ఆలోచన వచ్చింది సార్. చిన్నగా స్టార్ట్ చేశాను. మా వరకు ఒక 40 సెంట్లు పొలంలో స్టార్ట్ చేసుకున్నాము. లీడ్ తక్కువగా వచ్చింది సార్. ఫస్ట్ లో తక్కువగా వచ్చిన అది స్టార్ట్ చేసి అది తింటాం మొదలెట్టినాక మాకు ఆరోగ్య సమస్యలు తగ్గినాయి. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్ని మా ఇంటికి మేము పండించుకునేవాళ్ళం. అలా పండించుకుంటా ఉండగా మేడం వాళ్ళు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా

0: ట్రైనింగ్స్కి పిలిచాను నన్ను. పిలిస్తే వెళ్తే ఏ పురుగు దేనికి కొడితే నివారణ అవుతాయి, ఆ శిలీంధ్రాలు ట్రైకోడర్మ విరిడి గురించి వాళ్ళు కొన్ని క్షుణ్ణంగా వివరించారు. వాళ్ళు వివరించి ఆ ట్రైనింగ్లో ఇంకా మనం ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆ ట్రైనింగ్లు అయ్యి వాటి వల్ల నేను ఈ కషాయాలు కానీ ద్రావణాలు నేర్చుకున్నాను. అలాగే ట్రైకోడర్మ విరిడి అది కొట్టడం వల్ల భూమికి ఎలాంటి ఇది, ఇత్తనాన్ని శుద్ధి చేయడం వల్ల ఎలా ప్రయోజనాలు ఉంటాయని అవన్నీ క్షుణ్ణంగా నేర్పారు వాళ్ళు. అవి నేర్చుకున్నాక 40 సెంటుతో స్టార్ట్ చేసిందని 8 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు నా ఫ్యామిలీ వరకు నేను ఆకుకూరలో కూరగాయలు అన్నీ చేసుకుంటున్నాను. ఒక 20 సెంట్లో ఏటీఎం వాళ్ళ అనేది వేసుకున్నాను. వాటి వల్ల కూడా మా చుట్టుపక్కల వారికి కూరగాయలు అవి అందిస్తున్నాను. అవి న్యాచురల్గా పండించినాయి కదా సార్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. చాలా టేస్ట్గా ఉన్నాయి, త్వరగా మగ్గిపోతున్నాయి, ఇవి బాగుంటున్నాయి అని చెప్పి చూసి కొంతమంది రైతులు ఇలా కొట్టుకుని పండించుకుంటున్నారు కదా మాకు కూడా ఇవ్వండి అని అంటే అప్పుడు నాకు పెడదామనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు మన వరకే కాకుండా మన చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఇస్తే కొంతమందిని మనం ఆరోగ్యవంతంగా మార్చిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఆలోచన వచ్చింది సార్.
1: ఈ బయోరిసోర్స్ సెంటర్లో మీరు ఏ ఉత్పత్తులు చేసి ఇవ్వడం జరుగుతుందండి?
0: మన వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి, భూమికి ఘనజీవామృతం కానీ ట్రైకోడర్మ విరిడి కానీ అలాగే మొక్క వేసిన ఎదుగుదలకి జీవామృతాలు కానీ వాటికి గ్రోత్ ప్రమోటర్స్ అంటే పంచగవ్య, మేనామృతం, కోడిగుడ్డు నిమ్మద్రాను అలాంటివన్నీ ఇస్తాం సార్. పురుగుకి సంబంధించిన ఆవుల కషాయం, దశపర్ణి కషాయం అలాంటి పురుగులకు కూడా సంబంధించిన అన్ని రకాలు పెట్టేస్తున్నాం సార్.
1: ఇది స్టార్ట్ చేయడానికి మీకు ఏమేం కావాల్సి వచ్చింది? మూలధనం అంటే పెట్టుబడి ఏమైనా డబ్బులు పెట్టాల్సి వచ్చిందా, లేదంటే మీకు ఇంకా రా మెటీరియల్ ఇవన్నీ ఎలా సమకూర్చుకున్నారు?
0: రా మెటీరియల్ అంటే మన చుట్టుపక్కల ఆకులు సేకరించి చేసుకుంటున్నాం సార్. పెట్టుబడి అంటే నేను ఆవులను కొనుక్కున్నాను, ఆవులకి పెట్టుకున్నాను. ఇంకా ఎక్కువ మంది రైతులకి సప్లై చేయడానికి నాకు ఇంకా ఆర్థిక సహాయం అనేది కావాలి సార్. ఇంకా ఎక్కువ మందిని మార్చడానికి
1: భవిష్యత్తులో మీకు ఇంకా దీన్ని
0: పెద్ద స్థాయిలో చేసుకుని ఇంకా ఎక్కువ మంది సప్లై చేద్దామని నా ఆలోచన.
1: మంచిదండి. లలితాంబ గారు, మీరు ఎటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముతారు, ఒకసారి ఏమేమి ప్రోడక్ట్స్ చేస్తారు ఒకసారి చెప్పండి. అన్ని
2: అంటే ఎక్కువగా ఎండకి ఆధారపడే వడియాలు, అప్పడాలు, గుమ్మడి వడియాలు, అన్ని వడియాలు, అన్ని రకాల వడియాలు, అలాగే పచ్చళ్ళు, కారపళ్ళు, పిండి వంటలు, ఎవరైనా క్యాటరింగ్ అడిగితే ఇవ్వాలని, ఇంకెవరైనా హెల్పర్స్ తీసుకుని అలా జరుగుతూ ఉంటుంది.
1: మీరు తీసుకునే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి? మిగతా అందరూ కూడా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరకు మాత్రమే వచ్చి తీసుకోండి కంటే రుచిలో తేడానా, లేకుంటే హైజీనిక్ గా శుభ్రంగా చేస్తారు?
2: వాళ్ళందరూ నమ్మారండి కస్టమర్లు. నేను ఏమంటానంటే చేసేది వ్యాపారం అయినా ఖచ్చితంగా ఉండాలంట, ఏదైతే చేస్తానో అది చెప్తా, వాళ్ళకి చెప్పేది నేను చేస్తా. ఎక్కువ మంది నమ్మకంతో నా వ్యాపారం పెరిగింది.
1: మీరు ఎటువంటి చిరుధాన్యాలతో ఈ ప్రోడక్ట్స్?
2: రాగులు, ఇవి, వీటితో కారపూసలు, ఈ జొన్న లడ్డూలు ఇలాంటివి చేస్తాం.
1: ఎంత మార్కెట్ చేస్తున్నారు సంవత్సరంలో, ఎంత అమ్ముతారు?
2: ఒక 16 లక్షలు దాకా టర్న్ ఓవర్ ఉంటుందండి. ఒక 13 లక్షలు 12 లక్షలు ఖర్చు అవుతుంది, 3 లక్షలు దాకా నాకు
1: మిగులుతుంది. అంటే మీరు మేడం గారు చెప్పినట్టు 50 ఏళ్ల పైబడి ఇందులో రావడం జరిగింది అన్నారు కదా, మీకు ఆలోచన వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే ఈ వయసులో సహజంగా పెద్ద సపోర్ట్ ఉండదు.
2: వాళ్ళు బాగా, మా పిల్లలు వాళ్ళకి బాగా ఇష్టం. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అనుకుంటారు. ఎప్పుడు కూడా బాగా వయసు శరీరానికే గాని మనసుకు కాదని వాళ్ళు నమ్ముతారు.
1: సో మీరు అలా ఆలోచించిన వెంటనే మీరు కేవీకే వెళ్ళి
2: కేవీకేలో కూడా కొన్ని ట్రైనింగ్లు తీసుకున్నానండి నేను, తేనెటీగల దాని గురించి కానివ్వండి, అంతకుముందు విలువలు ఆధారిత అవి కూడా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు ఈ సపోర్ట్ అన్నది నేను సొంత ఐడియా అనమాట, ఇది అని నా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు. దాన్ని బట్టి సపోటా ఎండబెట్టి నేను నా పిల్లలకు అలా ఇచ్చుకుంటే వాళ్ళు అసలు బాగా సంతోషంగా వాడుకోవటం దాన్ని. మా అమ్మాయి
1: అంటే ఎండబెట్టి ఏం చేస్తారండి దాన్ని, ఎలా వాడుకోవడం?
2: ఎండబెట్టి చక్కగా ఎలా అంటే ఖర్జూర పండు టేస్ట్ వచ్చేస్తుంది
1: సపోటా,
2: చాలా బాగుంటుంది. అసలు ఖర్జూర పండు లేకపోతే ఈ పైనాపిల్ కూడా, కొన్ని మొక్కలు ఉంటాయి మా ఇంట్లో, ఆ పైనాపిల్స్ కూడా మనం ఎండబెట్టచ్చు, పనస ఒకటి ఎండబెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా రుచిగా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో అయిన మా పిల్లలు బాగా
1: ఎక్కువ కాలం కూడా వస్తాయి,
2: ఉంటాయి, సంవత్సరాల తరబడి ఉంటాయి.
1: ఓకే మేడం గారు, సుధారాణి గారు, నాకు ఒక డౌట్ అండి, మీరు వీరుగా మీ దగ్గరకు వస్తే ట్రైనింగ్స్ మొదలు పెడతారండి, లేదా మీరే బయట ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు కొంతమంది ఉత్సాహంతమైన రైతుల్ని కానీ మహిళల్ని చూసి ఐడెంటిఫై చేసి వీరికి శిక్షణ ఇస్తే వీరి పైకి వస్తారని చూస్ చేసుకుంటారా?
3: సార్, యాక్చువల్గా మా కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి ఏంటంటే సార్, క్లస్టర్ అడాప్టెడ్ విలేజెస్ అని

0: కొన్ని గ్రామాలు ఉంటాయి సార్. అంటే ప్రతి సంవత్సరానికి మేము ఒక 10 నుంచి 12 గ్రామాలు దత్తత తీసుకుంటాం. ముందుగా ఏంటంటే ఆ 10 నుంచి 12 గ్రామాల్లోని మా యొక్క ఈ విస్తరణ కార్యక్రమంలో ఏవైతే ఉంటున్నాయో, శిక్షణ కార్యక్రమంలో ఏవైతే ఉంటాయో ఎక్కువగా విరిగా ఆ యొక్క కేంద్రాల్లో ఎక్కువ చేస్తాం అన్నమాట గ్రామాల్లో. సో అలా మేము ఐడెంటిఫై చేసుకుంటాం. అక్కడ లోకల్ మనకు ఉండేటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, లేదా ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ, అలాగే లోకల్ సర్పంచెస్ ని కానీ, లోకల్ లీడర్స్ ని కానీ మేము ముందుగుండానే ఇక్కడ ఒక శిక్షణ పెట్టాలనుకుంటున్నాం. ఎవరైతే మహిళలు ఆసక్తిగా ఉంటున్నారో వాళ్ళు మా యొక్క సేవల్ని వినియోగించుకోండి అనే విధంగా మనం ముందే టామ్టామ్ వేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే సార్, ఇట్లా ఓన్లీ ప్రొడక్ట్సే కాకుండా టైలరింగ్ కానీ, లేదా విలువాధారిత ఉత్పత్తులు, పూలతో ఈరోజు చూస్తున్నాం రిజిన్ ఆర్ట్స్ కానీ, ఇంకా గుర్రపు డెక్కతో చూసుకున్నట్లయితే గుర్రపు డెక్ అనగానే ఇట్స్ ఎ వేస్ట్ మెటీరియల్ అని అందరూ అనుకుంటున్నాం. వేస్ట్ టు వెల్త్, చెత్త నుంచి సంపద అన్నట్లుగా మనం గుర్రపు డెక్కతో బుట్టలు అల్లుకునేటువంటి శిక్షణలు కూడా ఇటీవల కాలంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరు ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వలేదు, ఇంకా స్టిల్ శిక్షణలోనే ఉన్నారు సార్. నెక్స్ట్ ఇయర్కి మేము మన గుర్రపు డెక్కతో బుట్టలు అల్లటం కానీ, ఫ్లవర్స్తో, రిజైన్ ఆర్ట్స్తో మనకి పేపర్ వెయిట్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, కీ చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లాకెట్స్ కానీ, ఇవన్నీ తయారు చేయడం కూడా శిక్షణ కార్యక్రమంలో ఈ సంవత్సరంలో మేము మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరైతే ముందైతే మేము గ్రామాల్లోకి వెళ్తాం, వెళ్ళి ఇలా ఉన్నది మా యొక్క సేవలను వినియోగించుకోండి అని దత్తత గ్రామాలకి చెప్పడం జరుగుతుందండి. ఆ తర్వాత మనకి ఒకేషనల్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి సార్. అవి 1 to 3 డేస్, లేదా 3 to 5 డేస్, లేదా 5 to 7 డేస్, అట్లా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి స్పాన్సర్స్ అనేది మా ఐసీఆర్ అటారీ హైదరాబాద్ నుంచి నిర్దేశింపబడతాయి సార్. సో ఆ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు పేపర్ యాడ్ ఇస్తాము, లోకల్ గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావడం జరుగుతుంది, లేదు మేము కూడా మాకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాం సార్. సో ఈ విధంగా మనం ట్రైనింగ్స్ అనేది ఫార్ములేట్ చేసుకుంటాం.
1: నాగలక్ష్మి గారు, మీరు ఈ బయో రిసోర్స్ సెంటర్ మొదలు పెట్టినప్పుడు ప్రముఖంగా ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, మహిళ కదా మీకు ఎందుకండి బిజినెస్ అనో, లేదంటే ఇంట్లో పనులు చేసుకోమనో కొంచెం వెనక్కి లాగే వాళ్ళు ఉండనే ఉంటారు. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు, మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనాయి ఒక మహిళగా? అంటే ఎవరైనా అట్లా వెనక్కి లాగడం కానీ ఇచ్చేసారా, లేదు మీరే నిలదొక్కొని ఇచ్చేసారా? తర్వాత మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఈ బిజినెస్లో ఎలాంటి కష్టాలు చూశారు? అంటే మీకు తెలియక ఎక్కువ డబ్బులు పెట్టేశాను, లేకుంటే ఈ విషయం తెలియక ఇందులో ఎంత నష్టపోయానని, ఈ రెండు ప్రశ్నలకి చెప్పండి. మొదటగా మహిళగా ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే అవి చెప్పండి.
2: మహిళగా అంటే నేను ఇబ్బంది పడ్డాను సార్, మా అమ్మగారు వాళ్ళకైనా అసలు లేడీగా నువ్వు బయటకు వెళ్ళడం ఎందుకమ్మా, ఇవన్నీ నీకెందుకు అని వాళ్ళకి ఇష్టం లేదు సార్. ఇష్టం లేకపోతే మా వారి సపోర్ట్, నాకు ఇంట్లో నువ్వు యాక్టివ్గా మూవ్ అవుతున్నావు, ఏదైనా తెలుసుకుంటావు, చేయగలుగుతావు, నువ్వు చేసుకోమని ఆయన, నేను నీకు సపోర్ట్గా నుంచుంటాను, నువ్వు ఏదైనా చేసుకోమని చెప్పి ఏ ట్రైనింగ్లకైనా ఆయన ముందు సపోర్ట్గా పంపించారు సార్. అయితే ఫస్ట్లో నేను కషాయాలు తయారు చేసేదాను సార్, ద్రావణాలు అవి, అవి చాలా వేస్ట్ అయిపోయేది. వేస్ట్ అయిపోతుంది, అసలు మనకి లేదు ఎలాగూ ఈ ఆదాయం వేస్ట్ అయిపోతుంది, వచ్చే ఆదాయం పోతుందని నేను చాలా నిరుత్సాహం పడేదాను సార్. అయితే మేడం వాళ్ళు ట్రైనింగ్లో రైతులను పరిచయం చేసి ఫలానా వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయి అని చెప్పి మేడం వాళ్ళ ద్వారాగానే నేను క్లిక్ అయ్యాను సార్. అయితే క్లిక్ అయితే ఆ రైతులు రావడం, ఆర్డర్స్, ఇప్పుడు 2-3 ఎకరాలు నేను తీసుకుంటానమ్మా, నెక్స్ట్ చేయగలుగుతావా అని అంటాం. అలా చేసి ఇప్పుడు మా గ్రామంలోనే ఇచ్చేదాను సార్ ఫస్ట్, మా గ్రామం తర్వాత పక్కన గొల్లపాలెం, భోగిరెడ్డిపల్లి అలాంటి గ్రామాలు, ఘంటసాల, మవ్వ, వాళ్ళు కూడా ఆర్డర్స్ పెడతాంటే ఆర్డర్ల ద్వారాగా ఇస్తున్నాను సార్. ఇప్పుడు ఉయ్యూరు కానీ, పెనమనూరు, ఇవి కూడా ఆర్డర్స్ పెడితే ఆర్డర్ల ద్వారా బస్ స్టాండ్కి వేసి పంపిస్తున్నాను సార్, మేడం వాళ్ళ ద్వారాగానే. నేను
1: టెక్నాలజీ కూడా వాడుకుంటున్నాను, ఈ సోషల్ మీడియా ద్వారా ఆర్డర్స్ తీసుకుంటున్నాను.
2: గ్రూప్ ఫామ్ చేసి రైతులకి, ఆ గ్రూప్ లో నా దగ్గర దొరుకుతాయి అని అంటే మొత్తం వ్యవసాయానికి సంబంధించిన మొత్తం అన్ని రకాలు ఉంటాయి సార్.
1: ఆరోగ్యం, ఆదాయం రెండే వస్తున్నాయి. సుమారుగా ఎంత పెట్టుబడి పెడితే మీకు ఎంత మిగులుతుందండి, ఏమైనా ఐడియా ఉందా?
2: సుమారుగా సార్ సీజన్కి వచ్చి నాకు పెట్టుబడి 25,000-30,000 పెడతంటే సార్ నాకు అందులో, అంటే ఆవు అది నేను సొంతంగా చేసుకుంటున్నాగా, నాకు 20,000 ఆదాయం అలా వస్తుంది సార్.
1: మామూలుగా ఎవరైనా పురుషులు ఇలాంటి బిజినెస్ చేస్తే మామూలుగానే ఉంటుంది, మహిళలు చేస్తే మరింత మంది మహిళలకి ఇన్స్పిరేషన్గా ఉంటారు సహజంగా. మరి మన తోటి ఆమెనే చేసుకుంటాను, మనం కూడా చేసుకోవచ్చు అనే ఒక, మీకు తెలియకుండానే మరో మహిళకి ధైర్యం ఇస్తారు, ఇన్స్పిరేషన్ ఇస్తారు. అలాగే లలితాంబ గారు, మీరు భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్రోడక్ట్స్, వాల్యూ ఎడిషన్ ఉత్పత్తులు తీసుకురావాలనుకుంటున్నారు? అంటే మనకు చాలా ఆహార ఉత్పత్తులు స్కోప్ ఉంది కదా, అంటే కరివేపాకు తీసుకోండి, మునగాకు తీసుకోండి, ఇలాంటి

0: వాటిలు కూడా తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఇంకా పెంచే ఏ
1: ఉందండి
0: ఉత్పత్తులు?
1: ఆలోచన, మునగాకు పొడి ఇవన్నీ చేసి పంపించే ఆలోచన అయితే ఉంది, అడిగితే ఇవ్వగలం.
0: ఎవరెవరు మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారండి?
1: ఇద్దరు.
0: ఇద్దరితో మీరు చేసి ఎక్కడికి మార్కెట్ చేస్తుంటారు ఈ ఉత్పత్తులు?
1: హైదరాబాద్ అండి ఎక్కువ.
0: హైదరాబాద్కి. నాగలక్ష్మి గారు, మీరు ఇది స్టార్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత మీకు బయట గుర్తింపు ఎలా ఉంది? అధికారులు కానీ మిమ్మల్ని పిలిపించి మాట్లాడడం, మీరు మిగతా వాళ్ళకి వాళ్ళని టీచ్ చేయడం, అంటే ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం, ఎలా మీకు గుర్తింపు వస్తుంది?
2: గుర్తింపు బాగానే ఉంది సార్. అయితే ఇలా చేసుకుంటున్నానని చెప్పి ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు కూడా మీ సలహాలు అవి కావాలని చెప్పి రీసోర్స్ పర్సన్గా నన్ను ఎంపిక చేసుకున్నారు సార్. అయితే వేరే జిల్లాల్లో ఈ కషాయాల మీద ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా నేను వెళ్తాను సార్.
0: భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మీరు?
2: ఎక్కువ మందిని మన న్యాచురల్ ఫార్మింగ్కి, మన సేంద్రీయ వ్యవసాయం దిశగా మారే విధంగా రైతులని మార్చి మోటివేషన్ చేసి ఈ కషాయాలు తయారు అయ్యి బాగా ఎక్కువ చేసుకుని ఈ ట్రైకోడర్మా విరిడి కానీ ఇవి కానీ చేసుకునే విధంగా రైతులు మారుదామనే అనుకుంటున్నాను సార్.
0: ఓకే. లలితాంబ గారు, భవిష్యత్తులో మీరు ఇంతకుముందు చెప్పారు మీరు తేనెటీగల పెంపకం వాటిల్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే, ఈ నేపథ్యంలో మీరు భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి?
1: తేనెటీగల పెంపకంతో పాటు ఈ మునగాకు చూస్తున్నాను. మునగాకు కూడా కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి ఆ పొడిలు అవి కూడా ఇవ్వాలని ఉన్నాయి. తర్వాత షాంపూలు ఇలాంటి న్యాచురల్ ఇవన్నీ కూడా తయారు చేసి నేర్చుకుని మనకు అవసరమైన నేర్పించి 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అవన్నీ అలాంటివన్నీ కూడా తయారు చేసి నేను ఇద్దామని కోరిక. అది ఆ ఫార్ములా ఇవన్నీ తెలిస్తే ఇవ్వచ్చు.
0: ట్రైనింగ్ ద్వారా తెలుసుకుని
1: మా మీద మేము వాడుకుని ఆ తర్వాత అందరికి ఇవ్వాలి.
3: యాక్చువల్ గా సార్, లలితాంబ గారు స్టార్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే సార్, ఆ మొక్కలే అనుకున్నాం మేము గంటసాలపాలెంలో. ఆమె ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అయ్యారో ఆవిడ నుంచి మాకు రికమెండేషన్స్ అనమాట. మేడం నాతో పాటుగా ఇంకొక పొద్దున కూడా చెప్పడం జరిగింది సార్, వస్తాం, ఇంకొక 10 మంది శిక్షణ కార్యక్రమంలో మీ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారని. అంటే షీఈస్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ టు సమ్ అదర్ అనమాట. ఒక ఆదర్శంగా ఒక ఏజ్ లో, ఈ ఏజ్ లో అంటే పిల్లలు సపోర్ట్ ఉన్నా లేకపోయినా తను ఇండిపెండెంట్ గా ఇనిషియల్ గా తనే చేసేవాళ్ళు, తర్వాత ఒక 2 మహిళలను పెట్టుకుంటూ చేస్తూ ఉన్నారు. సో ఆమెకి అప్రోచ్ అయ్యి, అక్కో లేకపోతే పిన్ని మీరు ఇట్లా చేస్తున్నారు కదా, మాకు కూడా కేవీకే తరపు నుంచి ఇట్లా శిక్షణలో మాకు ఇవ్వండి, మీరు నేర్పించండి. సో యాక్చువల్ గా తనే నేర్పిస్తా ఉంటారు చిన్న చిన్న ప్రోగ్రామ్స్. ఇంకా ఎక్కువ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మన ఘంటసాలకు కూడా పంపించి కేవీకేకి. సో మహిళలను కూడా మోటివేటివ్ గా ఉండడం జరుగుతుంది సార్.
0: తప్పకుండా మేడం, మనం ఎన్ని పేపర్ యాడ్స్ ఇచ్చినా వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూసి నమ్మేదానికంటే
3: ఓరల్ పబ్లిసిటీ,
0: వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువగా వెళ్తుంది. దాని ద్వారా మిగతా మహిళలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు రావడం జరుగుతుంది. ధన్యవాదాలండి డాక్టర్ సుధారాణి గారు, లలితామ్మ గారు, నాగలక్ష్మి గారు.
3: ధన్యవాదాలు.
0: మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే మీరు మరింత మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. మిగతా మహిళలు కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడి నలుగురికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ వారి ఆరోగ్యం కాపాడుకుంటూ అలాగే ఆదాయం పొందుతూ జీవితంలో ముందుకెళ్తారని ఆశిద్దాం. ధన్యవాదాలండి.

0: అంతర్జాతీయ మహిళా కిసాన్ దినోత్సవం సందర్భంగా మహిళా రైతు పారిశ్రామికవేత్తలతో చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు శ్రీమతి బి నాగలక్ష్మి, శ్రీమతి వి లలితంబ, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి, సమన్వయకర్త శ్రీ నన్నం మధు. పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వివిధ పంటల్లో సమగ్ర ఎలుకల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఎలుకల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 3.3 కోట్ల టన్నుల ఆహార ధాన్యానికి నష్టం కలుగుతోంది. మన దేశంలో ఎలుకల తాకిడికి సుమారుగా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యం నష్టపోతున్నాము. మన రాష్ట్రంలో వరి పండించే ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లోనూ వరద తాకిడి సంభవించినప్పుడు ఎలుకల ఉధృతనేది పెరుగుతుంది.

వస్తూ ఉంటుంది. పుష్కలంగా నీరు లభించే ప్రాంతాల్లోనూ, వరి తర్వాత వరి లేదా అపరాలు వేసే ప్రాంతాల్లోనూ ఎలుకల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఎన్నో ఎలుక జాతుల్ని గుర్తించినప్పటికీ ప్రధానంగా బాండికోట బెంగలెన్సిస్, దీన్నే పొలం ఎలుక అనే పేరుతో పిలుస్తారు. అలాగే మస్పూడుగా, దీన్నే చిట్టెలుక అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతులు వరి పొలానికి, రేటస్ రేటస్ ఈ జాతి ఎలుకలు వీటినే కొబ్బరి ఎలుకలే అని పిలుస్తారు. ఇంకా ఉడత జాతులు కొబ్బరి, కోకో వంటి ఉద్యాన పంటలకి ఎక్కువగా నష్టం కలిగిస్తున్నాయి. ఎలుకల వల్ల వరి పంటకు కలిగే నష్టాన్ని గనక మనం చూసినట్టయితే, వరిలో విత్తనం వేసినప్పటి నుండి కోత కోసే దశ వరకు కూడా ఎలుక నష్టం కలగజేస్తుంది. అంతేకాకుండా పంట కోత అనంతరం కళ్లాల్లోనూ, గోదాముల్లోనూ కూడా ఎలుకలు నష్టాన్ని కలిగిస్తాయి. నారుమడిలో విత్తనాలు తినేస్తూ ఉంటాయి. కానీ ఈ దశలో నష్టం చేసినా రైతులు తిరిగి విత్తనాలను చల్లుకోవడం ద్వారా, కాస్త ఎక్కువ విత్తనం వాడడం ద్వారా ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. పిలకలు పెట్టే దశలో పిలకల్ని నీటి మట్టానికి 5 నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో 45 డిగ్రీల కోణంలో కొరికేస్తాయి. ఎలుకలు వరి పిలకలను తినడం కంటే కొరకడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఎంచేతంటే వాటికి 2 జతల కొరికే దంతాలు ప్రతిరోజు 0.4 మిల్లీమీటర్ల చప్పున పెరుగుతూ ఉంటాయి. వాటిని అరగదీసుకునే ప్రయత్నంలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. పిలకలు వేసే దశలో ఎలుకలు నష్టపరిచే సమయానికి ఎలుకల ఉధృతి ఎక్కువైతే పంట నష్టం ఎక్కువై, ఒక్కొక్కసారి మళ్ళా నాట్లు వేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చిరుపొట్ట దశలో ఎలుక చేసే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో వరి దుబ్బుల్ని గట్ల వెంబడే కాకుండా పొలం మధ్యలో కూడా కొరికేసి నష్టపరుస్తుంది. దీనివల్ల పొలంలో అక్కడక్కడా మనకి ఖాళీలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎలుక బొరియల్లో ధాన్యపు గింజల్లో నిల్వ చేయడం మరొక ప్రధాన నష్టం. ఒక్కొక్క రంధ్రంలో సుమారుగా 1 కిలో నుండి 4 కిలోల వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటుంది. ధాన్యపు గోదాముల్లో 5 నుండి 10% ఆహార ధాన్యాలను నష్టపరచడమే కాకుండా ఆహార పదార్థాల నాణ్యతను తగ్గించి కలుషితం చేస్తాయి. ఇక అపరాలలో ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని గనక మనం చూసినట్టయితే, అపరాల పంటలకి 10 నుండి 15% వరకు ఎలుకల వల్ల నష్టం జరుగుతుంది. పెసర, మినుము వంటి పంటలు పైరు పక్వ దశకు చేరుకున్నప్పుడు భూమికి 10 నుండి 15 సెంటీమీటర్ల పైన 45 డిగ్రీల కోణంలో అపరాల మొక్కల్ని కొరికేస్తాయి. కాయలను అపక్వ పక్వ దశల్లో సేకరించి ఎలుక బొరియల్లో నిల్వ చేసుకుంటాయి. ఇక చెరుకు పంటలో కూడా ఎలుకలు కణుపు కట్టే దశలోనూ, అలాగే ఏపుగా పెరిగే దశలోనూ, పక్వ దశలోనూ నష్టం కలిగిస్తాయి. చెరుకు గడలను కొరికేయడం వల్ల చచ్చుగడలు వస్తాయి. పొలం గట్లపైన లోపల ఎలుక బొరియలు, మట్టి పొగులు కనిపిస్తాయి. ముందుగా పొలం ఎలుకను గురించి తెలుసుకుందాం. ఈ ఎలుక ప్రౌఢ దశలో 200 నుండి 350 గ్రాముల బరువు కలిగి సంవత్సర కాలం బతికి బొరియలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. 3 నెలల వ్యవధిలో పక్వం చెంది సంవత్సరానికి 5 నుండి 6 సార్లు పిల్లల్ని కంటుంది. ఒక్కొక్క ఈతలో సుమారుగా 10 పిల్లల్ని కంటుంది. గర్భధారణ సమయం 22 రోజులు. ఒక్కొక్క ఆడ ఎలుక సంవత్సరానికి గరిష్టంగా 65 పిల్లల్ని పెడుతుంది. వర్ష ఋతువులో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎలుకల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎలుకల బొరియల పక్కనే మట్టిని ఉండలుగా పోగు చేసి పెడుతుంది. ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, తుఫాన్లు, ముంపు పరిస్థితుల్లో చాలా ఎలుకలు నిర్మూలించబడతాయి. జాతి పునరుద్ధరణ కోసం ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తిలో భాగంగా ఒక్కొక్క ఈతకు 15 నుండి 22 పిల్లల్ని పెడుతుంది. కాన్పుకు కాన్పుకు మధ్య వ్యవధి 1 రోజు మాత్రమే ఉంటుంది. పిల్లల్లో మగ ఆడ ఎలుకల నిష్పత్తి 1:2 ఉంటుంది. ఫలితంగా ఎలుకల ఉత్పత్తి గణనీయంగా పెరిగి పంట నష్టం తీవ్రమవుతుంది. చిట్టెలుక విషయానికి వచ్చినట్టయితే, ఈ ఎలుక 10 నుండి 12 గ్రాముల బరువు కలిగి గోధుమ రంగులో ఉంటుంది. నీటిపారుదల వసతి ఉన్న పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో వారి అపరాల పంటలకి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఎలుక కన్నాల్లో ధాన్యం కంకులు గింజల్ని నిల్వ చేసుకుంటుంది. చిట్టెలకు చేసిన రంధ్రం చిన్నగా గుండ్రంగా ఉండి బయట మట్టిపోగులు లేకుండా ఉంటుంది. సంవత్సరం పొడవునా ప్రత్యుత్పత్తి చేస్తూ కాన్పుకు 2 నుండి 15 పిల్లల్ని కంటుంది. ఇక కొబ్బరి ఎలుక విషయానికి వస్తే, ఈ ఎలుక కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్ వంటి పంటలకి, అలాగే ఇళ్లలో కూడా సంచరిస్తూ నష్టాన్ని కలగజేస్తుంది. దీని బరువు 80 నుండి 120 గ్రాముల వరకు ఉంటుంది. నలుపు నుండి నాచు రంగులో ఉంటుంది. దీని తోక, శరీరం తలభాగం కన్నా పొడవుగా ఉంటుంది. సంవత్సరం పొడవునా పిల్లల్ని పెట్టగలిగే స్థితిలో ఉంటుంది. ప్రతి కాన్పుకు పిల్లల సంఖ్య 6 నుండి 10 వరకు ఉంటుంది. గర్భధారణ కాలం 22 రోజులు.

0: ఇక ఎలుకల ఉధృతికి అనుకూలమైన పరిస్థితుల్ని గనక మనం చూసినట్టయితే డెల్టా లోతట్టు ప్రాంతాల్లో కాలువల కింద పండించబడే వరి పంటలు ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఆహారం, నీరు, ఆశ్రయం లభ్యత కారణంగా ఎలుకల సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. సాగునీటి కాలువలు ఉద్యాన పంటలైన కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్ వంటి తోటల పక్కనే వరి సాగు మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. సహజ శత్రువులైన పాము, గుడ్లగూబ పిల్లి, ముంగిస వంటివి రసాయనాల వల్ల చనిపోవడం వల్ల ఎలుకల ఉధృతి పెరుగుతోంది. ఎలుకల యాజమాన్యంలో సమిష్టిగా రైతులందరూ పాల్గొన్నట్లయితే గనక ఎలుకల్ని సమగ్రంగా నిర్మూలించగలం. ఇక ఎలుకల ఉనికిని గుర్తించే విధానాల్లో పొలం గట్ల మీద సజీవ ఎలుక బొరియలున్నప్పుడు, బురద మట్టిలో ఎలుకల పాదముద్రలున్నప్పుడు, అలాగే కొరికివేయబడ్డ వరి పిల్లకలు దుబ్బుల్ని గమనించినప్పుడు, ఎలుకల విసర్జన పదార్థాలు, నూనె వంటి స్రావాలు కనిపించడం వల్ల కూడా మనం ఎలుకల ఉనికిని, ఉధృతిని గుర్తించవచ్చు. ఎలుకల నివారణకి సమగ్ర యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే సేద్య పద్ధతులు వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. పొలం గట్లపైన పొలంలోని కలుపు మొక్కలను తీసి శుభ్రపరచుకోవాలి. సాధ్యమైనంత వరకు గట్ల సంఖ్యని, పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల ఎలుకలు ఆశ్రయం పొందే ప్రాంతం తగ్గి ఎలుకల సాంద్రత తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు నాట్లు ఒకేసారి సకాలంలో జరిగేటట్టుగా చూసుకోవాలి. ఫలితంగా వరి ప్రత్యుత్పత్తి కాలం పరిమితమై ఎలుకల సాంద్రత తగ్గుతుంది. వేర్వేరు సమయాల్లో నాట్లు చేపడితే ఎలుకలకు వరి చిరుపొట్ట దశ ఎక్కువ కాలం లభ్యమయ్యి ప్రత్యుత్పత్తి కాలం పెరిగి వాటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. నారుమడిలో తగినంత నీరు ఉండేటట్లుగా చూసుకోవాలి. దీనివల్ల మొలకెత్తే విత్తనాలు ఎలుకల వల్ల నష్టపోకుండా ఉంటాయి. ఇక యాంత్రిక పద్ధతులు, వీటినే భౌతిక పద్ధతులు అని కూడా అంటారు. ఆ విషయం కనుక మనం చూసుకున్నట్టయితే సామూహికంగా రైతులందరూ ఎలుక బుట్టలని, బోన్లని పొలంలో దమ్ము చేసే సమయం మరియు పైరు తొలి దశల్లో ఎకరానికి ఒక 20 చప్పున అమర్చుకోవడం ద్వారా వలసపోయే ఎలుకల్ని నివారించవచ్చు. పొగబారించే యంత్రం, దీనే బరో ఫ్యూమిగేటర్ అంటారు. దాన్ని ఉపయోగించి ఎలుక బొరియల్లో పొగబారించి ఎలుకల్ని నివారించవచ్చు. దీనివల్ల ఎలుకలు ఊపిరాడక చనిపోతాయి. రసాయన పద్ధతుల కన్నా ఈ యాంత్రిక పద్ధతి శ్రేష్టమైంది. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం రైతులు ఈ పద్ధతిని ఉపయోగించి సత్ఫలితాలు పొందుతున్నారు. ఇక రసాయన పద్ధతుల ద్వారా ఎలుకల నిర్మూలన పద్ధతుల్ని గనక మనం చూసినట్టయితే బ్రోమోడైలోన్, అలాగే జింక్ ఫాస్ఫేట్. బ్రోమోడైలోన్ మందు బూడిద వర్ణంలో ఉంటుంది. ఎలుకలు నెమ్మదిగా 4 నుండి 5 రోజుల్లో రక్తహీనతతో చనిపోవడం వల్ల ఎలుకలు ఈ మందును సందేహించవు. మొదటి రోజు సజీవ ఎలుక బొరియల్ని గుర్తించి బ్రోమోడైలోన్ 15 గ్రాముల విషపేరను నూకలు, నూనె, బ్రోమోడైలోన్ మందు కలిపి బొరియల్లో అమర్చుకోవాలి. 10 రోజుల తర్వాత ఎలుక బొరియలు గనక మళ్లీ మనకు కనిపించినట్టయితే 11వ రోజున ఇలాగే మందును తయారు చేసుకుని మనం పెట్టుకోవాలి. ఇక జింక్ ఫాస్ఫేట్ విషయానికి వచ్చినట్టయితే ఈ మందు నలుపు రంగులో ఉంటుంది, అత్యంత విషపూరితం. ఒకే ఒక పర్యాయం తక్కువ మందుతో తక్కువ సమయంలో ఎక్కువ ఎలుకల్ని చంపగలిగిన శక్తి ఈ మందుకు ఉంటుంది. ఎందుచేతంటే ఈ మందుని ఎలుక సందేహిస్తుంది. కాబట్టి రైతులు 2 పర్యాయాలు, అంటే ఒకసారి మందు కలపకుండా మరొకసారి మందు కలిపిన ఎరల్ని ఎలుకలకి పెట్టుకోవాలి. మొదటి రోజు సజీవ ఎలుక బొరియల్ని గుర్తించి 20 గ్రాముల విషం కలపని ఎరని, అంటే 98 పాళ్ల నూకలు, 2 పాళ్ల నూనె కలిపి పెట్టుకోవాలి. 3వ రోజు తెరవబడిన ఎలుక బొరియల్లో ఒక్కొక్క బొరియకి 10 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ కలిగి ఉన్న విషపు ఎరను 96 పాళ్ల నూకలు, 2 పాళ్ల నూనె, 2 పాళ్ల జింక్ ఫాస్ఫేట్ మందు కలుపుకొని అమర్చుకోవాలి. 4వ రోజున చనిపోయిన ఎలుకల్ని మనం తీసేసి గుంటల్ని పూడ్చేయాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 7:15 కిసాన్ వాణి. రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సేవలు. గుంటూరు లాం ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీనన్నం మధు. 7:45 పిలింగీతాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవం.

స్వల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 తిరిగి 10:30 ఆపాత మధుర గీతాలు వినవచ్చు. 10:00 అనుసంధాన నాటిక విశాఖ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు, ఇప్పుడు ఒక ఫిలింగ్ గీతం వింటారు.

0: రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: జబ్ ఏక్ దిన్ మహిళాయే పీచే రే జాతే థే ఆర్థిక రూప్ సే కేవల్ పరివార్ కా దేఖ్భాల్ పరివార్ కా సహయోగ్ హీ కర్తే థే ఛోటే ఛోటే చీజో కే లియే దూసరో కే ఉపర్ నిర్భర్ కర్తే థే లేకిన్ ఆజ్ వో ఆత్మనిర్భర్ బన్ గే దూసరో కా భీ ఓ సహారా దేనే వాలే బన్ గే యే కేవల్ ఉన్కే ఇన్కమ్ నహీ హే పరివార్ కే ఇన్కమ్ నహీ హే యే దేశ్ కా సమృద్ధి దేశ్ కా ఆర్థిక సమృద్ధి దేశ్ కా మహిళాం కో వికాస్ భీ
0: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేహ్లోని కుషోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ్ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కీ సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కీ ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
0: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని 2013-14లో కేవలం 686

కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని

0: మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
1: Conference has a very relevant theme about shaping the future of child health, global perspectives, research innovations and clinical frontiers in Gaumara Pratya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
0: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.
2: కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు ఈ అంశం గురించి గుంటూరు లాం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను లామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులకి అలాగే రైతు సోదరులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. ఇందులో విస్తరణ విభాగం మరింత కీలకమైంది. అయితే రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ వివరాలు తెలియజేయడానికి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులే మనతో ఈరోజు ప్రధానంగా ఉన్నారు. డాక్టర్ రామచంద్రరావు గారు నమస్కారం సార్.
4: నమస్తే.
3: ఈరోజు మనం రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, ముందుగా ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి విస్తరణ అంటే ఏమిటి, ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి, రైతులకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
4: మా విశ్వవిద్యాలయానికి 3 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. విద్య, పరిశోధన, విస్తరణ. విద్య అంటే పిల్లలకి విద్య చెప్పటం. తర్వాత పరిశోధన, శాస్త్రవేత్తలు వివిధ అంశాల మీద పరిశోధన చేస్తారు. తర్వాత ముఖ్యంగా విస్తరణ, పరిశోధనలో వచ్చిన ఫలితాలని రైతులకు చేరవేయటం, వారికి చక్కగా మేలైన యాజమాన్య పద్ధతులు, వంగడాల గురించి కానీ అన్ని సాంకేతిక పద్ధతులు అన్నీ కూడా తెలియజేయటం, తర్వాత రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించుకునేలా చేయటం, తర్వాత రైతుల దగ్గర ఇంకేదన్న సమస్యలు ఉంటే అవి మళ్ళీ తిరిగి శాస్త్రవేత్తల దగ్గర తీసుకురావడం, ఇదంతా కూడా విస్తరణ బాధ్యత అండి.
3: సార్, ఈ సేవలన్నీ కూడా రైతులకు చేరవేయడానికి ఈ విస్తరణ విభాగం, ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.
4: మా దగ్గర అండి విస్తరణ వచ్చేటప్పటికి ప్రధానంగా కేవీకేలను ఉంటాయి, 13 ఉన్నాయి రాష్ట్రంలో.
3: కేవీకేలు అంటే సార్?
4: కృషి విజ్ఞాన కేంద్రాలు. మనకి 1970 స్టార్ట్ అయింది. దేశం మొత్తం మీద కూడా దాదాపు 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక కేవీకే అన్న కాన్సెప్ట్తో ఇది ముందుకెళ్తుంది. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే మనకి 23 కేవీకేలు ఉన్నాయి. దానిలో యాంగ్రూ కింద మా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద 13 కేవీకేలు ఉన్నాయండి. తర్వాత 13 డాట్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇదివరకు ఏరువాక కేంద్రాలని మనం చెప్పేవాళ్ళం. 1998 ఏరువాక కేంద్రాలు అనే ఒక కాన్సెప్ట్ని అప్పటి వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ఐవి సుబ్బారావు గారు తీసుకొచ్చారు. అట్లా ప్రతి జిల్లాకి 5 ఏరువాక కేంద్రం కానీ ఒక కేవీకే కానీ ఉండేటట్లు చూసుకొని మన 28 జిల్లాల్లో మాకు ఇప్పటికీ 26 జిల్లాల వరకే విస్తరణ కేంద్రాలు ఉన్నాయి. ఒక కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం అలా మార్కాపురానికి ఎటువంటి విస్తరణ కేంద్రం లేదు. వాటి కూడా ఏదన్నా అరేంజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం.
3: సార్, అయితే కేవీకే డాట్ సెంటర్ యొక్క ఉద్దేశాల్లో ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి? రెండు వేరు వేరు కదా, ఏమిటి?
4: మనకి కేవీకే కనుక తీసుకున్నట్టయితే వీటి కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు. ఇవి రైతు పొలాన్నే ప్రయోగశాలగా మారుస్తాయి. తర్వాత రైతు పొలాల్లో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తాయి. అంటే కొత్త వంగడాన్నో లేకపోతే కొత్త యాజమాన్య పద్ధతినో రైతు కళ్ళ ముందులే చూపిస్తాం. వివిధ వృత్తుల్లో నైపుణ్య ఆధారిత శిక్షణ ఇస్తాం. క్షేత్ర సందర్శనలు, చీరు సంచుల ప్రదర్శనలు, క్షేత్ర పరిశీలనలు చేపడతాం. రైతులకే కాదు, మహిళలకు, గ్రామీణ యువతకు, చదువుకొని ఉపాధి లేని యువకులకు ఆదాయాన్నిచ్చే వృత్తులలో శిక్షణ ఇస్తాం. వివిధ పంటల సాగు విధానాలపై కరపత్రాలు, వీడియోలు తయారు చేసి ప్రదర్శిస్తాం. అంతేకాదు విత్తనోత్పత్తి, నారు మొక్కల ఉత్పత్తి చేపట్టి నాణ్యమైన విత్తనాన్ని, నారు మొక్కలను రైతులకు అందిస్తాం. ఇవి ప్రధానంగా కేవీకేలు అండి. అలాగే వాళ్ళకి డిమో యూనిట్స్ అని కూడా ఉంటాయి. అంటే మన వర్మి కంపోస్ట్ యూనిట్ కానీ లేకపోతే నారు మొక్కలను పెంచుకునే విధానాలు కానీ పుట్టగొడుగుల పెంపకాలు ఇలాంటి డిమో యూనిట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ ఫామ్ కూడా ఉంటుంది. అక్కడ క్రాప్ మ్యూజియం కూడా ఉంటుంది. అంటే అక్కడికి రైతులను తీసుకెళ్లి వాళ్ళకి చూపించి కూడా కన్విన్స్ చేయడానికి
3: ప్రాక్టికల్
4: అనే విధానం ఉంటుంది.

0: అలాగే డాట్ కేంద్రాలు, డాట్ కేంద్రాలు జిల్లా స్థాయిలో సమన్వయ కేంద్రాలుగా ఉంటాయి. వీటిని ఏరువాక కేంద్రాలు అంటారు. 1998లో ఈ కాన్సెప్టు మా యూనివర్సిటీ తీసుకొచ్చింది. రైతు సేవ కేంద్రాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఇతర శాఖల సమన్వయంతో, వివిధ శాఖలు ఉంటాయి కదండి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఆత్మ, అల్లీ డిపార్ట్మెంట్స్, ఆర్టికల్చర్, వీటన్నిటితో సమన్వయం చేసుకుని వీరు సమాచార వ్యవస్థను సమన్వయపరచడం ద్వారా వారందరి సమన్వయం చేసుకుంటూ వీరు లైజనింగ్ చేస్తారు. దీనివల్ల శాస్త్రవేత్తలు, రైతులు, గ్రామ విస్తరణ అధికారుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి.
1: సార్, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే ఒక రైతుకి పొలంలో ఏదైనా సందేహం వచ్చింది, ఒక పురుగు పడింది, తెగులు సోకింది, అప్పుడు అతను వెంటనే శాస్త్రవేత్తను సంప్రదించే మార్గం మనకు విస్తరణ విభాగం ద్వారా ఏ విధంగా చూపిస్తున్నాం?
0: మాకు ఫార్మర్ కాల్ సెంటర్స్ అని ఉంది. ఫార్మర్ కాల్ సెంటర్కి నెంబర్ గనక ఉచితంగా ఫోన్ చేసినట్లయితే, నెంబర్ ఇప్పుడు చెప్తాను మీకు, 1800 425 0430 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తమ సందేహాలను శాస్త్రవేత్తలతోనే నేరుగా మాట్లాడి తగిన సలహాలు సూచనలు పొందవచ్చు. అలాగే డిపార్ట్మెంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అని గన్నవరంలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారికి కూడా ఫోన్ చేయొచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 155251 గన్నవరం. వీరికి కూడా ఫోన్ చేసినట్లయితే అక్కడ కూడా సమాచారం వస్తుంది రైతులకు.
1: సార్, విశ్వవిద్యాలయం టైం టు టైమ్ కొన్ని పబ్లికేషన్స్ అవి ప్రచురిస్తుంటుంది కదా, ఇటువంటి ప్రచురణలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి సార్?
0: మాకు ముఖ్యంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అంటారు. దానిలో ముఖ్యంగా మాకు వ్యవసాయ పంచాంగం, ఇది ఉగాది పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ప్రచురించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో రాష్ట్రంలో పండించే వివిధ పంటల సాగు, పశువుల యాజమాన్యం, గృహ విజ్ఞాన శాస్త్రంలో మెలకువలు అన్ని కూడా ఉంటాయి. రైతు సోదరులు ఈ పుస్తకాన్ని ఒక గ్రంథంలాగా దీన్ని అనుసరించినట్లయితే దీనిలో అన్ని సాగు మెలకువలు పద్ధతులు అన్ని కూడా ఉంటాయి. చీడపీడల యాజమాన్యం కానీ, ఎరువుల వినియోగం గురించి కానీ, నేలను తయారు చేసుకునే విధానం కానించి, పంట విత్తుకున్న కాడించి, ఎరువులు ఎన్నుకునే కాడించి, తర్వాత వెరైటీస్ చూజ్ చేసుకునే కాడించి, ఏ జోన్కి, ఏ మండలకి ఏ వెరైటీ సూటబుల్, ఏ పంటలో ఏ వెరైటీ సూటబుల్, ఇలాంటి అన్ని సమాచారం కూడా మొత్తం దానిలో ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పూర్తిగా ఫాలో అయినట్లయితే వాళ్ళకి తగిన సమాచారం వస్తుంది. ఇదే కాకుండా ప్రతి మంత్ కూడా వ్యవసాయం అనే ఒక మంత్లీ మ్యాగజైన్, మాసపత్రిక అంటాము, దీన్ని కూడా మేము ప్రచురిస్తున్నాము. ఆ నెలలో రైతాంగం చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతులకు ఈ మ్యాగజైన్ తెలియజేస్తుంది. దీన్ని కూడా ఫాలో అయినట్లయితే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వారి పంటలను చక్కగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: సార్, అయితే ప్రధానంగా మనకు ఎప్పటి నుంచో రేడియో, టెలివిజన్ అంటే మనకు దూరదర్శన్ ద్వారా ఈ మాధ్యమాలను వినియోగించుకుంటూ విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలని రైతుల వద్దకు తీసుకెళ్తుంది కదా. రేడియో అంటే ఆకాశవాణి, మనకు టెలివిజన్ అంటే దూరదర్శన్. వీటి ద్వారా మనం ఎలా రైతుల వద్దకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఆకాశవాణి అలాగే దూరదర్శన్, వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు కూడా మా విస్తరణలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వ్యవసాయ సూచనలకు అలాగే వ్యవసాయ పాఠశాల కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక సమాచారం మొత్తం కూడా మా విశ్వవిద్యాలయం అందిస్తుంది. అలాగే దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు, వీటన్నిటికీ అవసరమైనటువంటి నిపుణుల్ని విస్తరణ నుంచి కానీ లేకపోతే పరిశోధన నుంచి కానీ వారి సమాచారం మీకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తున్నాం.
1: తర్వాత చూస్తే సార్, శాస్త్రవేత్తలు అంటే రైతు సోదరులకి రేడియోల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ఎంత చెప్పినా కూడా వారితో నేరుగా మాట్లాడి చెప్పే సందేహాల నివృత్తి వారికి ఎంతో నమ్మకం కలిగిస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతుల్ని కలిసి వారికి సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా?
0: డెఫినెట్ గా ఉన్నాయండి. గ్రామ దత్తత కార్యక్రమం ఉంటుంది. మా పరిశోధన స్థానాలు అయినట్టు కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని, కాలేజీలు కానీ, కేవీకేలు, ఇవన్నీ కూడా గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక సమూహంగా ఒక వారంలో ఒక రోజు అనుకుని, ఆ రోజు వాళ్ళు వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, మేబీ కీటక శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించిన వారు కానీ, సాయిల్ సైంటిస్టులు కానీ, వీరందరూ కూడా ఒక సమూహంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ రైతుల సమూహంతో చర్చించి వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వారికి అక్కడే డైరెక్ట్గా సమాధానం తెలియజేయటం, పరిశోధన అంశంగా తీసుకొని వారికి తెలియజేయటం కూడా ఇలాంటి కార్యక్రమం కూడా ఉందండి. దీన్ని గ్రామదత్తత కార్యక్రమం అంటాం.
1: సార్, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయదారులకి, రైతు సోదరులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో మన విశ్వవిద్యాలయం భాగస్వామి ఏ విధంగా ఉంటుంది?
0: డెఫినెట్ గా అండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వవిద్యాలయం భాగస్వామి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొలం పిలుస్తుంది కార్యక్రమం అనుకోండి, లేకపోతే పొలం బడి కార్యక్రమం, వీటన్నిటిలో కూడా రైతుల సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళకి అక్కడికక్కడే సమాధానాలు తెలియజేయటం, లేకపోతే తర్వాత అయినా తెలియజేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. అలాగే రైతు సేవా కేంద్రాలు, వాటిలో కూడా గ్రామ

0: వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారితో కూడా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, అలాగే రైతు సేవ కేంద్రాల్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం, దాన్ని రావే ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇదివరకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళను కూడా కేంద్రాలకి అలాట్ చేసి వాళ్ళకి అక్కడ అనుభవం వస్తుంది, అలాగే వాళ్ళు కూడా రైతు సేవా కేంద్రాలు ఏ రకంగా రైతాంగానికి సేవ చేస్తున్నాయని అనుభవం కూడా వీళ్ళు కూడా సాధించుకుంటారు, వీళ్ళు కూడా వారికి హెల్ప్ చేస్తారు. ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.
1: డాక్టర్ రామచంద్రరావు గారు, విస్తరణ సంచాలకులుగా మీరు యూనివర్సిటీకి ఉన్నారు కదా, ఇటీవల విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన నూతన విస్తరణ పద్ధతులు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి సార్.
0: మొట్టమొదటిగా రైతు శిక్షకులను తయారు చేయటం మాది ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దానిలో ఏంటంటే 2-3 మండలాలకి ఉత్తమమైనటువంటి రైతులు 15-20 మంది 2-3 మండలాలకి తీసుకొని వాళ్ళని ఒక పంటలో వివిధ దశల్లో అదే సమూహం మళ్లీ మళ్లీ వస్తుంది, వివిధ పంట ముఖ్యమైన దశల్లో వాళ్లనే మళ్లీ పోగు చేసి వాళ్ళకి పంటలో అన్ని అవసరమైన అంత శిక్షణ కూడా మెలకువలు అన్ని కూడా తెలియజేసి వాళ్ళని శిక్షకులుగా తయారు చేస్తాం, ట్రైనర్స్ గా తయారు చేస్తాం. తర్వాత వాళ్ళనే వాడుకుని మిగతా రైతాంగానికి కూడా వారి ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని అది మొట్టమొదటిగా. తర్వాత వినూత్నంగా మొన్న 5 అక్టోబర్ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మంత్రివర్యుల్ని పిలిచి బాపట్లలో పంట కోత అనంతర పరిజ్ఞాన కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అని ఒక కార్యక్రమాన్ని మేము లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళడానికి మాకు ఆలోచన ఉంది. దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియజేస్తాను, ప్రతి మండలంలో ఒక 5 రైతాంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత జిల్లా స్థాయి వచ్చేటప్పటికి 50 ఒక 200 మంది రైతులు పోగొతారు. వీళ్ళని వినూత్న రైతులు అంటున్నాం మేము, వారికి నామకరణం చేస్తున్నాము. దీన్ని యాంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అన్నాము. దీనిలో మండలానికి 5 రైతులను సెలెక్ట్ చేస్తాము, తర్వాత జిల్లాకు వచ్చేటప్పటికి 50-200 మంది అవుతారు. 688 మండలాలు ఉన్నాయండి, అంటే దాదాపు 700 అనుకున్నట్లయితే 3,500 మంది రైతులని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికి అవకాశం ఇస్తున్నాము. అన్ని సోషల్ గ్రూప్స్ నుంచి తీసుకుంటాము, అలాగే సన్న చిన్నకారు మధ్యస్థ రైతులు పెద్ద రైతులు అందరు కూడా ఉంటారు. వాళ్ళు ఆచరణాత్మకంగా ఉండాలి, వాళ్ళు ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు కొత్త సలహాలను గానీ సూచనలు గానీ తీసుకుని ఆచరించే రైతులు అయి ఉండాలి.
1: తీసుకునేదానికి సిద్ధంగా
0: ఉన్న రైతులని సెలెక్ట్ చేసుకుంటాం. వీరి ద్వారా మిగతా రైతులకి విస్తరణ కార్యక్రమాలను విస్తరించడానికి ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మా సిబ్బంది కనుక మేము తీసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ లో మా కేవీకేలో గానీ డాట్ లో గానీ మొత్తంగా తీసుకున్న 200 మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ 200 మంది శాస్త్రవేత్తలు 45 లక్షల రైతు కుటుంబాలకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే చాలా టైం పట్టే అవకాశం, కాబట్టి వీరందరి సహకారం కూడా తీసుకుని ఒక నెట్వర్క్ లాగా తీసుకెళ్తే 2 సంవత్సరాల్లోనే ఈ 45 లక్షల రైతు కుటుంబాలని చేరటానికి మేము ఒక ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పెద్ద ఎత్తున మేము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా వీసీ గారి డైరెక్షన్ లో మినిస్టర్ గారు కూడా దీనికి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు ఈ పెద్ద కార్యక్రమానికి ఒక కొత్త పేరు ఉండాలని రైతు కోసం అని నామకరణం కూడా చేశారు. అలాగే వ్యవసాయ విద్యాలయం ప్రతి గ్రామానికి వెళ్లి అభ్యర్థి రైతులను పోగు చేసి వాళ్లలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అలాంటి అన్ని కూడా చర్చించి వారికి వ్యవసాయ మాసపత్రికను సంవత్సరం పాటు అందించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి కొత్త విధానాలు మేలైన యాజమాన్య పద్ధతులు ప్రధానంగా ఖర్చు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించుకుంటూ ఆరోగ్యకరమైన పంటను పండించుకుంటూ చీడపీడల యాజమాన్యం చేస్తూ నేల స్వభావాన్ని సారవంతాన్ని కాపాడుకుంటూ వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించుకుంటూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కల్టివేట్ చేస్తూ మంచి దిగుబడిని సాధించి లాభాలు బాట పట్టాలనేది మా ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది. అలాగే గిరిజన యువకులు ఉంటారు, వారికి కూడా 15 ఒకసారి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నాం. వీటితోడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనకి కొందరు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చున్నారు, వస్తున్నారు. వారు కూడా ప్రతి జిల్లాలో నాలెడ్జ్ ఆన్ వీల్స్ అని, డైలౌట్ అని, ఫోన్ ఇన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా కూడా మేము రైతులకు సేవలు అందిస్తున్నాం.
1: అయితే అందరినీ కలుపుకుని మీరు అటు విద్యార్థుల్ని, రైతుల్ని, యువకుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రైతు సోదరులు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే అటు వినియోగదారులు కూడా కోరుకుంటుంది అదే రసాయన రహిత ఆహారాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ప్రకృతి వ్యవసాయం చేయండి, సేంద్రీయ వ్యవసాయం చేయండి. దీని పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతుంది కదా, ఈ దిశగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: అవునండి, ఈరోజు మన అంతా కూడా కెమికల్ అగ్రికల్చర్ అయిపోవటం మూలంగా దుష్పరిణామాలను కూడా చవిచూస్తున్నాం.

0: మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ రూల్ని కూడా రికమెండేషన్ ప్రకారం వాడండి, మితిమీరి వాడకూడదు, అలాగే పురుగు మందులు కూడా విశేషణారహితంగా వాడి మన ఫుడ్ని పాయిజన్ చేయకండి అని కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో కాబట్టి మా విస్తరణ విభాగం నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ డాట్ సెంటర్ల ద్వారా కానీ రైతులు అవగాహన కల్పిస్తూ వారికి ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రీయ పద్ధతుల ద్వారా పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి వాళ్ళకి క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించడం, శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటేనండి, పెట్టుబడి తగ్గించుకుంటూ భూసారాన్ని కాపాడుకుంటూ, ఎందుకంటే మన నేలలే మన భవిష్యత్తు కాబట్టి ఆ భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామండి.
1: సార్, అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యులు వ్యవసాయంలో చూసుకున్నట్లయితే, అలాగే గ్రామీణ యువత కూడా. ఇలాగా మహిళలకి గ్రామీణ యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: డెఫినెట్గా ఉన్నాయండి. మనకి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాలని ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నెల్లూరు కానీ ఊటుకు కడపలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. గ్రామీణ యువతకు మహిళలకు చిరుధాన్యాలు, ఇప్పుడు మిల్లెట్స్ ప్రయారిటీ పెరిగిపోయింది, అంత రైస్ కన్జంప్షన్ తగ్గించి అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమంత్రి గారి కాణించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చిరుధాన్యాలని మన ఆహారంలో ఒక భాగంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చిరుధాన్యాలు పండ్లు కూరగాయలకు విలువను జోడించడం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు. నారు మొక్కల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ, కొబ్బరి చెట్టు ఎక్కే పరికరం, ఇలాంటి నైపుణ్యాన్ని వాటికి శిక్షణ ఇవ్వటం, అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామండి.
1: సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు గమనిస్తూ ఉన్నాం. ఏదైతే శాస్త్రవేత్తలు ఎల్నినో అని చెప్తూ ఉన్నారు, అలాగే ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో రైతు సోదరులకి విశ్వవిద్యాలయం ఏ విధంగా అండగా ఉంటుంది సార్?
0: ముఖ్యంగా అండి, ఈ సంవత్సరం కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD వారు ఎల్నినో సంవత్సరంగా డిక్లేర్ చేశారు, మొదటే తెలియజేశారు. మే నుంచి కూడా మేము దానికి కార్యాచరణ ప్రకటించాం. మా యూనివర్సిటీ వర్క్షాప్లు కండక్ట్ చేసింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, క్రియేట్ చేసింది. ఎందుకంటే ఎల్నినో మూలంగా, ప్రభావం మూలంగా మనకి రావాల్సిన నైరుతి ఋతుపవనాలు నుంచి రావాల్సిన వర్షం కానీ తక్కువ పడే అవకాశం ఉంది. పడింది కూడా మనకి 4 నెలలు తీసుకున్నట్టు, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు తీసుకుంటే నైరుతి ఋతుపవనాల మూలంగా రావాల్సిన వర్షం పడలేదు సరిగ్గా. దానికి ఎలా మనం ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలి, ఎలాంటి పంటలు పండించుకోవాలి, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే దీనిలో మా వీసీ గారు విద్యార్థుల్ని, అలాగే శాస్త్రవేత్తల్ని, కేవీకే శాస్త్రవేత్తని, డాట్ శాస్త్రవేత్తని అందరిని కూడా భాగస్వామ్యం చేశారు. ఎల్నినో కంబ్యాట్ టీమ్స్ అని తయారు చేశారు. జోనల్ వైజు, మండల్ వైజు, విలేజ్ వైజు, ఆర్ఎస్కే వైజు కూడా ఎక్కువ లార్జ్ డెఫిషిట్ ట్రైన్ ఉంది, ఎక్కువ డెఫిషిట్ ట్రైన్ ఎక్కడుంది, ఆర్ఎస్కే లెవెల్లో ఎంత కార్యాచరణ ప్రకటించి వాళ్ళందరినీ కూడా సమూహాలని గ్రామాలకు తరలించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 13 వరకు 11 రోజుల పాటు ఎల్నినో కంబ్యాట్ టీమ్ అనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. వీటికి అవగాహన కల్పించడానికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా ముందే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని కూడా గ్రామాలకు పంపించాం. దాదాపు 50,000 మంది రైతులకు డైరెక్ట్గా ఎల్నినో ప్రభావం గురించి తెలియజేశాం. వారికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల నిర్వహణ ఏంటి, నీటి సంరక్షణ ఏంటి, పంటల ఎంపిక ఏంటి, మరి అనుసరించాల్సిన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కూడా కల్పించామండి.
1: సార్, అలాగే ఎక్స్టెన్షన్ విభాగం టైం టు టైం కిసాన్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. రైతు సోదరులందరినీ ఒక దగ్గర తీసుకుని వచ్చి కిసాన్ మేళాలు చేస్తూ ఉంటుంది. ఈ కిసాన్ మేళాల యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్.
0: సార్, మేలైన ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని 6 ఉన్నాయండి, అగ్రోక్లైమాటిక్ జోన్స్ ప్రకారం 6 ఉన్నాయి మనకి. వాటిల్లో అలాగే పరిశోధన స్థానాలు ఉన్నాయి, దాదాపు 33 ఉన్నాయి. ప్రాంతీయ పరిశోధన స్థానాలు వచ్చి 6 ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు వచ్చి 33 ఉన్నాయి. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఇందాక చెప్పాను మీకు 13 ఉన్నాయి. అలాగే వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫుడ్ సైన్స్ కళాశాలలు, కమ్యూనిటీ సైన్స్ కళాశాల 13 కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో వీలుని బట్టి ప్రతి సంవత్సరం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ ప్రదర్శనలు అరేంజ్ చేయటం, రైతు సదస్సులు నిర్వహించడం, రైతులకు కొత్త విషయాలను వివరిస్తాం. ఈ సందర్భంగా కొత్త వంగడాల గురించి, వాటి విత్తనాల గురించి, అందుబాటు గురించి, చీడపీడల యాజమాన్యాల గురించి రైతుకి శాస్త్రవేత్తకి అనుసంధానం, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని తీసుకొని మేము ఈ కిసాన్ మేళాలు నిర్వహించి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, వంగడాల గురించి, అన్నిటి గురించి కూడా తెలియజేయడానికి దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని మేము ముందుకెళ్తాం.
1: డాక్టర్ రామచంద్ర గారు, చివరిగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా రైసోదులకి మీరు ఇచ్చే

0: అదే సేమ్ ఏంటి చెప్పండి సార్.
1: ఈ విస్తరణ సేవలన్నింటినీ రైతులందరూ ఉపయోగించుకోవాలి, మాకు సహకరించాలి, మా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ముఖ్యంగా వ్యవసాయ పంచాంగాన్ని కానీ, వ్యవసాయ మంత్లీ మ్యాగజైన్ వ్యవసాయం కానీ వీటిని ఫాలో అవుతూ వాటిలో ఉన్న సూచనలు పాటిస్తూ రైతు సోదరులు వారి సోదరులకి వారి సహచరులకి ఈ విజ్ఞానాన్ని అందిస్తూ మాకు ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ ఫార్మర్స్ కానీ వీరందరూ కూడా మాలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఇదివరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా మాతో భాగస్వామి, వారు కూడా సహచరులకి తెలియజేసే బాధ్యతను కూడా వారు కూడా అప్పగించాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనప్పటికీ పుకార్లు కానీ ఇలాంటివి నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో మేము అందించిన వాటి మీద నమ్మకంతో కావాలంటే డెమాన్స్ట్రేషన్ చూసి ఫీల్డ్స్కి వచ్చి లేకపోతే మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి మేము ఇచ్చిన ఫలితాలని చూసి క్షేత్ర ప్రదర్శన చేసి నమ్మి ఆచరించి ఖర్చులు తగ్గించుకొని ఆరోగ్యకరమైన పంటను పండించి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించి దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని, వాళ్ళు కూడా లాభంగా సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను.
0: డాక్టర్ రామచంద్ర గారు ధన్యవాదాలండి. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరుల కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో చక్కగా వివరించారు. రైతు సోదరులు ఇవన్నీ వినియోగించుకొని వారి యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో మంచిగా చేసుకుంటారని, అలాగే మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు. ఈ అంశం గురించి గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: పంటలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు సుమారుగా 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకి పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తన 15 రోజులకి, 30 నుండి 35 రోజుల దశలో, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకి, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వంగడాలకి 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్టు కనుక కనిపిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవ తడులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకి సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతులైన బిందు సేద్యంతో, జంటశాళ్ల పద్ధతిలో గనక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై, అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త, ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్?
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

కిసాన్వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలింగ్ గీతాలు వింటారు. వినోదం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట

0: ఫిలింగ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేళ్లతో కూడి చక్కగా తిరుమాడవీధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే కనుక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేళ్లతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించే వారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించే వారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే. ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణువు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారంటే, మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ, కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే, మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామి వారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
3: కృష్ణ రక్షతును జగత్త్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవ వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమే తదఖిలం, హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనం

0: గారిని అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు, భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు, గోపాలకుడు, అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్లున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకొని, రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు, పరిధులు, నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైత్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతి వాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖరాళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో. ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇతి ముకుందః, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువీధులలో, తిరుమల తిరువీధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని, చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాచరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క, ఆ చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది చక్రవర్తులు ఉన్నా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే కనుక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి.

విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది. ఏమండి, రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు, ఆ అధికారం ఎక్కడది, పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకులు వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్యానగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అని అంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్యసంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా అధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే ఆ అధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమ్మ జిల్లాలో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా నా పాదపోన్మూలన శక్తిరమ శిరోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తరువాత తానేమీ కూడా తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయః
కాలం.

0: ఉపాత్తదండః హితాయ చేచ్ఛాతన్ అనుభూ. అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను, లోకములకు హితములు చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి. ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా, ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదేవిధంగా ఐరావతం వచ్చింది, గంగాజలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగాజలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సున ఉంచితే, కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగాజలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే, కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు, 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి, దేవాలయము లాంటి, రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి, భూదేవి, పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణీ సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే, ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని, భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను, స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా, ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటి ఉంది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి, అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటన సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు, ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం, ఈ తురువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట, ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్థడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కన్రు ఎరిందాన్ వెర్పు. కన్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వాన్ని

0: లక్షణం అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు, అంటే ఏమీ తెలియని తనం. అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో వచ్చి త్రాగేవిట. అంతేకాదు తాను మోకాళ్ళ మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత తెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు, కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవ్వరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరదు, దూతగా వెళ్ళిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు మనకి. కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే, ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం. ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు కుండ్రమెడు తపిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు మనకి, కన్నెనెన్ సెరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి. కన్నెనెన్ సెరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే, ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యుల వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృత సాధు జన్నర్నారాయణో నరః. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజలక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే సహస్ర

0: సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్రవిహి అనేటట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల క్రియాశీల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక సాధికారత అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలతో అనుబంధమున్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుంబాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి, ఆదాయ అవకాశాలను విస్తరించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए. केवल आत्मनिर्भर नहीं, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उनके इनकम नहीं है, ये देश

0: आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఈరోజు సమావేశమై మాట్లాడారు. యువ క్రీడాకారులు తమ అభిరుచిని విజయాలుగా మలచుకుని పతకాలు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్న యువ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 85 పతకాలలో మహిళా క్రీడాకారుల పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత మహిళా క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 38 పతకాలు సాధించడం పట్ల నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని, దేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ,
2: ఆప్నే 140 కరోడ్ దేశవాసియోకో గౌరవ కా మోకా దియా హై, క్యోంకి సబ్సే బడి సఫలతా ఆర్ సఫలతా అగర్ కుచ్ హోతీ హై తో వో హై తిరంగే కి శాన్ బఢానా. ఆప్నే తిరంగే కి శాన్ బఢాయీ హై, తిరంగే కా మాన్ బఢాయా హై ఆర్ ఇస్లియే ఆప్కి సఫలతా केवल आपकी नहीं है, ये देश के करोड़ों करोड़ों नागरिकों की सफलता है।
1: రక్షణ రంగంలో 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వైమానిక దళం కోసం జీశాట్ 7C ప్రత్యేక సమాచార ఉపగ్రహ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు భారత నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. జీశాట్ 7C ఉపగ్రహాన్ని సమకూర్చుకునేందుకు 2500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి అభివృద్ది చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళానికి చెందిన వివిధ వ్యవస్థలు, వనరుల మధ్య సురక్షితమైన, పటిష్టమైన, నిరంతర సమాచార ప్రసార సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా వైమానిక దళం కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చి చెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తరువాత కూడా అదేవిధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనుకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉండగా 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా పేలుడు సామగ్రిలోని వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో 90% పైగా స్వయం సమృద్ది సాధించినట్టు తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా భారత్ మరింత బలమైన ప్రతిస్పందన ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని

0: ఎదుర్కోవడంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ऐसा कहा जाता है कि ओनली डेड हैव सीन एंड ऑफ वार। यह विचार एक और हमें युद्ध की निरर्थकता और उससे होने वाली अपार मानवीय क्षति का एहसास कराता है, तो दूसरी ओर यह भी याद दिलाता है कि युद्ध की संभावनाएं कभी भी पूरी तरह से समाप्त नहीं होती हैं और हमें हमेशा कठिन परिस्थितियों के लिए सदैव तैयार रहना चाहिए। स्ट्रेटेजिक कम्युनिटी में यह माना जाता है कि होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट। इसी तर्क पर मैं कहता हूँ, होप फॉर द पीस बट प्रिपेयर फॉर वार।
0: కేరళ, తమిళనాడు, మాహే, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారిగా మంచు కురిసింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన గ్రీకో రోమన్ విభాగం ఫైనల్ మ్యాచ్లో పురుషుల 55 కిలోల విభాగంలో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. SCST అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన TADAలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: గోరింటాకు చిత్రానికి పి సుశీల పాడిన పాట.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10:30 గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన కార్యక్రమం విశాఖ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు ఒక దీపం వెలిగించు నాటికి వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఒక దీపం వెలిగించు నాటిక రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి నాటిక ఒక దీపం వెలిగించు.
3: చచ, దేశం బొత్తిగా గొడ్డుపోయింది. ఇంట్లో కూడా ఆర్థిక మాంద్యం ప్రవేశించినట్లుంది. ఓ పక్క నాన్నగారి ఆదాయం ఏ గ్రేడ్ ఇంక్రిమెంట్లా ఏటా పెరిగిపోతూ ఉంటే, ఇంట్లో మాత్రం ద్రవ్యోల్బణం. ఇదిగో ఈ డైరీ కింద ఉంది బుల్లిమొండ 500 నోటు. ఎవరు దాచారు చెప్పమా? ఇంకెవరు, ముసలాడా ఉంటాడు. ప్రస్తుతానికి జేబులో పెడదాం.
4: అబ్బా, నువ్వా తాతయ్య? హడలి చచ్చాను.
5: ఆహా, హడలి చచ్చావా? నువ్వా నన్ను చూసి హడలి చచ్చావా?
4: అదే, ఒలికి పడ్డాను.
5: ఏమి నాయన, ఎప్పటి నుంచి ఈ హడలి పోవడాలు ఒలికి పడ్డాలును? తాతయ్యంటే అంత భక్తి శ్రద్ధలు ఎప్పటి నుండి పుట్టుకొచ్చారో?
4: చాలే, నీ మీద భక్తి ఏం పుట్టుకు రాలేదు.
5: ఆహా, మరి తుల్లిపడ్డావెందుకో?
4: నువ్వని తెలియక
5: మరెవరనుకున్నావురా? ఏ దెయ్యమో భూతమో కొంపలు చొరబడింది అనుకున్నావా?
4: అది కాదు.
5: మరి నీ అంత చందాలకు మురిసిపోయి అమాంతం వరించేసి ఏ కావుని పిశాచో నీ మీద వాలిందనుకున్నావా? ఎందుకురా మరి తుల్లిపడ్డావు?
4: ఏ, నా అందానికి ఏం తక్కువైంది?
5: ఆహా, ఈ అపురూప నగరంలో అందగాడు నువ్వేరా? మొహం చూడు, ముదిరిపోయిన తాటి టెంకల జుత్తు వీడును.
4: నీ మనవడు అందాన్ని మరే పొగిడేస్తే ఆయుష్యను అవుతుంది అలా అంటున్నావు గాని, నిజం చెప్పు తాతయ్య, నేను అందంగా లేను?
5: రే, వయసులో కాకి పిల్ల కూడా అందంగానే ఉంటుందిరా. కోతి పిల్ల అయినా చూడముత్తడిగానే ఉంటుంది.
4: నైట్ కాలేజీల నుండి వస్తుంటే ఆడపిల్లలు వెంట పడుతున్నారు తెలుసా?
5: ఎందుకు తెలియదు, నైట్ కాలేజీ కదా, చీకట్లో నీ మొహం సరిగ్గా కనిపించి ఉండదు.
4: అదేం కాదు,
5: మరి
4: నా పర్సనాలిటీకి ముచ్చటపడి మొన్న ఈ మధ్యన జ్యోతి ఏముందో తెలుసా?
5: జ్యోత? అదెవరు? ఎవరో తలమోసంది అయి ఉంటుంది.
4: కాదు కాదు, జ్యోతి అంటే కంట్రాక్టర్ కనకయ్య వాళ్ళ అమ్మాయి, మా కాలేజీ బ్యూటీ. వాళ్ళకి 3 కార్లున్నాయి.
5: అది సంగతి, అలా చెప్పు. 3 కార్లున్నాయంటే కనీసం ఒక్కడైనా డ్రైవర్ కావాలి కదరా. మంచి డ్రైవర్ కోసం ఎదుగుతుందేమో, నువ్వు తారసపడ్డావు.
4: నీకు అలాగే ఉంటుంది. జ్యోతి నాతో ఏముందో తెలుసా?
5: ఏముందిరా
4: దీపక్? నువ్వంటే నాకెంతో ఇష్టం. నీతో పదే పదే మాట్లాడాలనుంటుంది. నీతో మాట్లాడుతూ ఉంటే అసలు

0: కాలమే తెలియదు అంటూ సిగ్గుతో మెలికిలు తిరిగిపోయింది.
1: ఆహా, మరి నువ్వేమిటన్నావు?
0: అలా ఆడపిల్ల పొగిడింది కదా అని వెంటనే మెత్తబడిపోయాననుకో, అలుసైపోతాం. అందుకని
1: ఏం చేసావేంట్రా?
0: ఓ చిరునవ్వు నవ్వేసి థ్యాంక్ యూ సో మచ్ అని తల ఊపేసి తలదించుకొని వచ్చేశాను.
1: ఈ మాయబుద్ధులు మాత్రం బాగానే పట్టుబడ్డారా నీకు? అయినా ఈ కాలేజీకి వచ్చే ఆడపిల్లలకి అవేం బుద్ధులరా? హాయిగా చదువుకుని తర్వాత పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళకి కాపురాలు చేసుకోవాలి గాని కనిపించిన ప్రతి తలమాసిన వ్యాధవుతోను. అబ్బా, మీరెంత బాగా మాట్లాడతారండి. అబ్బా, మీరెంత బాగా తలదూకుంటారండి. రియల్లీ మీరు భలే తుమ్ముతారండి. మీరు తుమ్మితే తుమ్మురనాదంలా ఉంటుందండి అంటూ ఈ పనికి మాలిన కబుర్లేమిటిరా?
0: తాతయ్య, మీ రోజులేమిటి? ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్లోనే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అల్ట్రా మోడర్న్ డ్రెస్, ఆ సంగతి మర్చిపోకు. ఆడవాళ్ళైతే మాత్రం వాళ్ళు వీసు వాళ్ళకు ఉండవా? వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయకూడదా? జ్యోతికి నా ఎక్స్ప్రెషన్స్ నచ్చేసి ఉంటాయి, అందుకని ఫ్రాంక్గా చెప్పేసింది.
1: అదేం కాదురా.
0: మరి
1: మీ నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో నెలకో 40,000 సంపాదిస్తున్నాడని ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఒక్కడవే కొడుకుని ఎవరో చెప్పి ఉంటారు. నీకు వల విసురుతోంది.
0: వల విసరడానికి నేను చేపనా?
1: ఆ పిల్ల అలాగే అపోహ పడుతోందిరా. నువ్వు గోల్డ్ ఫిష్ అని రోజుగా అద్దె టాక్సీలో వచ్చి హలో అనో హాయ్ అనో పలకరించగానే నువ్వు ఐస్ అయిపోతున్నట్లున్నావు. చూడు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. మీ నాన్నకి సంగతిగా తెలిస్తే నిన్ను గ్రైండర్లో వేసేస్తాడు.
0: ఆ, నువ్వేం బెంగపెట్టుకోకు. జాగ్రత్త, ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. ఇలాంటి జ్యోతుల్ని 10 మందిని నా చుట్టూ తిప్పుకుంటాను.
1: మా నాన్న బుద్ధులన్నీ 2 తరాల తర్వాత నీకు వచ్చేయరా. జీన్స్ ప్రభావం అంటారు ఇదే కాబోలు.
0: అందుకేగా దీపాంకుర శాస్త్రి అనే మా ముత్తాత పేరు కట్ చేసి నాజుగ్గా దీపక్ అని పేరు పెట్టారు మా నాన్న.
1: పేరు పెట్టినందుకు దివ్యంగా ఆయన పేరు నిలబెడుతున్నావు అన్నమాట. అది సరేగా నొరే. అసలు టాపిక్ నుంచి నన్ను తప్పించి బోల్తా కొట్టించగ్గాని ఎందుకు రా తుళ్ళిపడ్డావు?
0: తుళ్ళిపడ్డానా? నేనా? ఎప్పుడు? నీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా ఇంతసేపు.
1: ఒరే, నేనేమైనా దీపం సమ్మె చుట్టూ ఎగురుతూ చెక్కబదిన చేసేవాడిలా కనిపిస్తున్నాను ఏమిట్రా నీ కంటికి? లేకపోతే చెవిలో గన్నేరు పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా?
0: తాతయ్య, నువ్వు చెవిలో పువ్వు పెట్టుకున్నావని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత పనికి మాలిన వెధవలు ఎవరు ఉండరు.
1: ఆ సంగతి అర్థమైంది కదా.
0: ఆహా, దివ్యంగా.
1: మరైతే టాపిక్ మార్చక అసలు సంగతి చెప్పు.
0: తాతయ్య, నువ్వు హఠాత్తుగా భుజం మీద చేయి వేసేసరికి కాస్త బెదిరిపోయాను అంతే.
1: బెదిరిపోయిన సంగతి వాస్తవమే కదా.
0: ఆహా, అక్షరాలా నిజం.
1: ఒరే, ఏ మనిషి అయినా ఎప్పుడు బెదిరిపోతాడ్రా చెప్పు.
0: నాకు తెలియదు, నువ్వే చెప్పు.
1: ఏదైనా దొంగ పని చేస్తూ ఎవరైనా చూశారనే భావన కలిగినప్పుడు బెదిరిపోతాడు. నేను వచ్చేసరికి నువ్వు చేస్తున్న ఆ దొంగ పని ఏమిటో చెప్పు.
0: అబ్బే, 500 రూపాయల నోటు కోసం వెతుకుతున్నాను.
1: ఏమిటి, 500 రూపాయల నోటు కోసం వెతుకుతున్నావా?
0: అవును.
1: ఎప్పుడు పారేసుకున్నావు?
0: అబ్బే, పారేసుకోలేదు.
1: మరి
0: దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను.
1: ఆహా, మా నాయనే మా బాబే దొరుకుతుందేమో అని వెతుకుతున్నావా?
0: అవును తాతయ్య, నిజంగానే.
1: 500 రూపాయల నోటు, అదేమైనా తేగ అనుకున్నావా? బురదలో తాటి టెంకలు పాతేస్తే చుట్టూ ఊరిపోయినట్లు మొలిచిపోవటానికి, లేకపోతే ఈ డ్రాయింగ్ రూమ్ కరెన్సీ ముద్రణాలయంలోని మిషన్ రూమ్ అనుకున్నావా? 500 రూపాయల నోట్లు చిత్తు కాగితాల్లో గాలికి ఎగురుతూడటానికి.
0: వెతకడంలో తప్పే ఉంది.
1: అబ్బే, వెతకడంలో తప్పే ఉంది. ఉండు, నీ జేబు వెతకని. నువ్వు చెప్పింది నిజమేంటి రో. వెతికితే 500 రూపాయల నోటు టపీమని దొరికిందిరా. పేష్, ఒరే, నగ్న సత్యం చెప్పి నా కళ్ళు తెరిపించావురా మనవడా.
0: అమ్మో అమ్మో అమ్మో, అది లాగేసావా? అది నా డబ్బు, నాకిచ్చే.
1: ఈ డబ్బా ఇది? ఇరా, నువ్వు కాంట్రాక్ట్లు చేస్తున్నావా? కలెక్టర్ ఇరి వెలబడుతున్నావా? నీ డబ్బేమిటి రో, కొత్తగా మాట్లాడుతున్నావు.
0: అది కాదు తాత.
1: ఏది కాదురా. రే చూడు, ఇది నేను సెట్ చేసిన 500 నోటు, డైరీ కింద దాచాను. నువ్వు లాగించేసావు. ఇంకో నిమిషం నేను రావడం లేటే ఉంటే దీని రెక్కలో చిగురిపోను. సరైన టైంలో రాబట్టి సరిపోయింది.
0: తాతయ్య తాతయ్య, ప్లీజ్, ఆ 500 నాకు ఇచ్చే తాతయ్య.
1: ఇవ్వనగాక ఇవ్వను.
0: ఇచ్చే తాతయ్య, ప్లీజ్ అంటున్నాను కదా.
1: ప్లీజ్ మనవడా, ఇవ్వనంటున్నానుగా.
0: 500 ఉంటే 1,000 రూపాయలు సంపాదించే మార్గం ఉంది.
1: ఒక 500 నోటుతో 1,000 రూపాయలు సంపాదించే మార్గమా? ఏమిటి రోయ్, చెప్పు చెప్పు.
0: అది నాకు చెప్తాను.
1: ఈ డబ్బెట్టి ఏదైనా బ్యాంక్ లాగరికి మారుతాళాలు గుత్తిగాని చేయిస్తావా? లేకపోతే పెద్ద గుణపం కొని ఎవడ కొంపకైనా సొరంగం తవ్వుతావా?
0: చచ్చ, అవే మాటలు తాతయ్య.
1: మరి ఏం చేస్తావరా నాకు చెప్పు.
0: కేవలం ఈ 1,500 సరిపోదులే. నా దగ్గర క్రెడిట్ కార్డులో మరో 2,000 ఉంది. ఈ 500 అకౌంట్లో పడేస్తే నా క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ 2,000

0: 500 అవుతుంది.
1: అయితే అది పిల్లలు పెడుతుందా?
0: మొత్తం 2500 ఓ స్కీము కట్టాలి. బ్రహ్మాండమైన పథకం.
1: ఏమిట్రోయ్, అఖిల భారత నదుల అనుసంధాన పథకమా లేకపోతే తెలుగు గంగ పథకమా? ఏమిట్రా ఆ పథకం?
0: అదేం కావు, ఓ బ్రహ్మాండమైన మనీ సర్క్యులేషన్ స్కీమ్.
1: మనీ రొటేషన్ స్కీమా?
0: మనీ రొటేషన్ కాదు, మనీ సర్క్యులేషన్ స్కీమ్.
1: అదేలేరా, అబ్బాయి పేరే ముసలమ్మ. రొటేషన్ అయినా సర్క్యులేషన్ అయినా ఒకటే. మన చేతిలో ఉండవలసిన డబ్బు మరొకటి చేతిలో ఆడుతూ ఉంటుందన్నమాట, అంతే కదా?
0: నేను చెప్పేది సీరియస్ గా వింటాతయ్య. మా కాలేజీ హాస్టల్లో అప్పుడే అనేక మంది చేరారు. ఇది అలాటప్ప స్కీమ్ కాదు, ఇంటర్నెట్ లో ఉంది. స్టేట్స్ లో హెడ్ ఆఫీస్, ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్. ఒక పెద్ద కంపెనీ రన్ చేస్తుంది దీన్ని. అంతా నెట్ లోనే ట్రాన్సాక్షన్స్, అంతా పక్క. అందుకే మన క్రెడిట్ కార్డు మీదే పేమెంట్లు.
1: ఏమిటోరా, ఇంటర్నెట్ అంటావు, క్రెడిట్ కార్డులు అంటావు, నాకంతా ఏదో అయోమయంగా ఉందిరా.
0: నా కార్డులో నేను తీయగలిగిన డబ్బు 2000 ఉంది. ఈ 500 అకౌంట్ లో పడేస్తే మొత్తం 2500 అవుతుందా?
1: అవుతుంది.
0: అంటే నాకు నా కార్డు మీద 2500 ఎవరికైనా పే చేయగల అర్హత వస్తుంది, ఒప్పుకుంటావా?
1: నిరభ్యంతరంగా.
0: నేను నా క్రెడిట్ కార్డు ద్వారా ఆ 2500 పే చేసి స్కీమ్ లో చేరుతాను. వాళ్ళు వెంటనే మెయిల్లో ఐడికి ఓ అప్లికేషన్ పంపిస్తారు. దాన్ని నింపేసి వెంటనే మెయిల్లో వాళ్ళకి పంపిస్తాను. దానిలో నన్ను ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి నెంబరు రాస్తాను. అంటే నా ఫ్రెండ్ అన్నమాట, అతని ద్వారానే నేను చేరుతున్నట్టు లెక్క. కంపెనీ వాళ్ళు నాకు 5 ఫారాలు అంటే 5 టికెట్లు పంపిస్తారు. వారంలోనే నా అకౌంట్ లోకి నా 2500 తిరిగి వచ్చేస్తుంది. అంటే నా డబ్బు నా దగ్గరే ఉంది కదా.
1: అవును.
0: నేను నా 5 టికెట్లు 5గురికి తలా 2500 చొప్పున అమ్మి వాళ్ళని నా మెయిల్ ఐడి ద్వారా మెంబర్లుగా చేర్పిస్తాను. 5గురికి మొత్తం 12500 వారికి చేరగానే అందులో 10వ వంతు అంటే 1250 నాకు వస్తుంది. అక్కడ నుండి మనీ ఫ్లో ఆరంభమవుతుంది. ఆ 5గురు మరో 25 మందికి, ఆ 25 మంది మరో 125 మందికి ఇలా అమ్ముకుంటూ వెళ్లిపోతూ ఉంటే ప్రతి 5 మందికి 1250 చొప్పున నా అకౌంట్ లో పడిపోతూ ఉంటుంది. డబ్బే డబ్బు.
1: ఇదంతా జరిగేది అంటావా?
0: ఇదేం ఆషామాషి కాదు, ఇంటర్నెట్ లో జరిగేది. క్రెడిట్ కార్డుల మీద ఇస్తాం, అకౌంట్లకు డబ్బులు వచ్చి పడిపోతాయి. అంతా పేపర్లెస్. డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటేనే మనం బ్యాంక్కి వెళ్లి కాగితాలు తీయాలి, అంటే అఫ్ కోర్స్ నోట్లు అన్నమాట.
1: ఇంతవరకు ఎవరికైనా అలా వచ్చి పడ్డ దాఖలాలు ఉన్నాయా?
0: ఎందుకు లేరు? మా హాస్టల్లో మొదట్లో చేరిన వాళ్ళందరూ వేలకు వేలు గడించారు. నా ఫ్రెండ్ కిరణ్ కి అప్పుడే 9500 వచ్చిందట.
1: నువ్వు చెప్పేదంతా నిజమేనట్రా?
0: నీ మీద ఒట్టు తాతయ్య, నిజమే.
1: అప్పనంగా డబ్బు ఎలా వచ్చేస్తుందో నాకేం అర్థం కావటం లేదురా.
0: ఇందులో అప్పనంగా వచ్చి పడేది ఏమీ లేదు, అంతా మ్యాథ్స్. కొత్త వాళ్ళు కడుతూ ఉంటే పాత వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారు. అయితే మనం టికెట్లు ఏ 5గురికి అమ్ముతామో ఆ 5గురు మళ్ళీ 5 5లు 25 మందికి అమ్మేలా మనం చూసుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ లింక్ కంటిన్యూ అవుతూ ఉంటే మన కమిషన్ రెగ్యులర్ గా వచ్చేస్తుంటుంది.
1: ఇందులో ఏమైనా ఆల్జీబ్రా ఉంది ఏమిట్రా?
0: ఏమీ లేదు, సింపుల్ మ్యాథ్స్, సింపుల్ క్యాలిక్యులేషన్స్, అంతే.
1: అంతేనా? గుండె గాభరా అనిపిస్తే ఆల్జీబ్రా ఉందేమో అని అనుకున్నాను రా. ఒరే, ఇది ఏదో బాగానే ఉందిరా మనవడా. మా నాన్న బుర్ర కూడా నీకు కొంత వచ్చినట్లుందిరా.
0: ఓహో, అయితే మా ముత్తాత కూడా నాలాగే ఇంటెలిజెంట్ అన్నమాట.
1: రివర్స్ గేర్ లో వెళ్ళకురా అబ్బే, మా నాన్నలాగే నువ్వు ఇంటెలిజెంట్ అను, ఒప్పుకుంటాం.
0: పోని నువ్వు చెప్పినట్టే ఆవ పేరే ముసలమ్మ. ఇంతకీ మన పథకం ఎలా ఉంది? కష్టపడకుండా వేలకు వేలు వచ్చి పడతాయి. ఇదిగో అప్లికేషన్, హార్డ్ కాపీ.
1: బాగానే ఉందిరా, కానీ ఇంటర్నెట్ అంటున్నావు, క్రెడిట్ కార్డులు అంటున్నావు, మరి
0: అవేమీ లేకుండా హార్డ్ కాపీతో కూడా చేసుకోవచ్చు.
1: అయితే నాకు ఓ ఫారం పట్టారా మనవడా, కానీ ఈ గోలంతా నేను పడగలనా అని.
0: నీకెందుకు తాతయ్య, అంతా నేను చూసుకుంటాను. ఆ 5 టికెట్లలో మొదటి నెంబర్ టికెట్ నీకే.
1: ఇదిగో రాబ్బి, 500 తీసుకో.
0: థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. మొత్తం డబ్బులు కట్టేసి మా ఫ్రెండ్ ద్వారా టికెట్లు తెచ్చేస్తాను. వాడింట్లో ఇంటర్నెట్ కూడా ఉంది. నీ టికెట్ కి 2500 జాగ్రత్త చేసి ఉంచు. తాతయ్య మరో రిక్వెస్ట్.
1: ఏమిట్రా?
0: నాన్నని ఎంత బతిమాలినా మన ఇంట్లో కంప్యూటర్ కి నెట్ కనెక్షన్ పెట్టించడం లేదు తాతయ్య. ఇంట్లో నెట్ ఉంటే నేను ఇలా బయట ఇళ్ళకి దేవరించనక్కర్లేదు. నువ్వు మెంబర్ అయిపోతావు గనక నీకు నేర్పించేస్తాను. డబ్బే డబ్బు. ఇంకా ఇలాంటి స్కీములు రోజు కొత్తవి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి.
1: నువ్వే అడగొచ్చు కదరా, డిగ్రీ చదువుకున్న కుర్రాడివి.
0: అప్పుడే అడగడం అయిపోయింది.
1: ఏమన్నాడు?
0: నువ్వు చదివే డిగ్రీ చదువుకి నెట్ కూడానా? కొంటున్న టెక్స్ట్ బుక్స్ దండగా అంటూ విరుచుకు పడ్డాడు.
1: మరోసారి ట్రై చేయరా?
0: అమ్మో, గ్రైండర్ లో పడేసి రుబ్బేస్తాడు.
1: సరే, వీళ్ళు చూసుకొని

0: చెప్తానులే, నువ్వు వెళ్ళిరా.
1: థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: ఐదుగురు కడితే మనకి 1250, 50 మంది కడితే

0: వైకుంఠపాళీలో నిచ్చెనెక్కినట్లు ఉంది. భేష్ భేషరా మనవడా.
1: ఏమిటి మామయ్య గారు, చకచకా లెక్కలు కట్టేస్తున్నారు, భేష్ అంటున్నారు, లక్షలు అంటున్నారు.
0: 625 ఇంటూ 5 అంటే
1: అబ్బబ్బా మామయ్య, మిమ్మల్నే ఏమిటి లెక్కలన్నీ?
0: సులువుగా లక్షలార్జించే మార్గం ఒకటి కనబడిందమ్మా, అది సంగతి.
1: అమ్మో లక్షలే, ఏమిటండి వ్యాపారమా?
0: వ్యాపారమా? తెలివితేటలు లేని వాళ్ళకి వ్యాపారం అమ్మా, మనకి కాదు.
1: మరి ఏమిటి మావయ్య?
0: ఇంటి దగ్గర నుంచి కదలకుండా ఇంటర్నెట్ లో డబ్బులు ఆర్జించే సులువైన మార్గం.
1: మనకి ఇంటర్నెట్ లేదుగా.
0: నెట్ లేకపోతేనేమమ్మా, కంప్యూటర్ ఉంది కదా. ఇంటర్నెట్ ఏజెన్సీకి ఫోన్ చేసి వాళ్ళ ముఖాన్ని 2000 పారేస్తే సంవత్సరం అంతా ఫ్రీగా ఇస్తారు. నెట్ ఉంటే మన పనులు అయిపోతాయి. కుర్రాడు నెట్లోకి వెళ్ళి వాటి టెక్స్ట్ బుక్స్ లో లేని కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంటాడు. మా అబ్బాయితో నెట్ పెట్టించమని చెప్పు అమ్మా.
1: అలాగే అలాగే, సరే కానీ ఎలా డబ్బులు ఆర్జించాలో నాకు చెప్పండి మావయ్య.
0: భలే దానివేనమ్మా, ఎందుకు చెప్పను, నువ్వే నా మొదటి కస్టమర్వే. నా టికెట్ లో మొదటిది నీకేనమ్మా, 2500 రెడీగా ఉంచుకో.
1: అమ్మో 2500?
0: మరి లక్ష ఊరికే వస్తాయా? నీ డబ్బు నీకు వారం రోజులు వచ్చేస్తుందమ్మా. అక్కడ నుండి డబ్బే డబ్బు, డబ్బే డబ్బు, వద్దంటే డబ్బు.
1: అదేంటో ఎలా చేయాలో వివరంగా చెప్పండి మావయ్య.
0: ఫారాలు రాని అమ్మా, అంతా వివరిస్తాను. అది సరేగానమ్మా, నీ చేతిలో ఆ గళ్ళ కాగితం ఏమిటి?
1: 500 డిజిటల్ కెమెరా, 5000 ఖరీదు చేసే కెమెరా, 500.
0: ఆహా, అది నీకంట కూడా పడిందన్నమాట. ఇదిగో చూడు, పుస్తకంలో నేను కట్ చేశాను.
1: ఈ గళ్లలో అంకెల్ నిలువుగా కూడినా అడ్డంగా కూడినా 45 రావాలి మొత్తం. గళ్ళు నింపి 500 MO చేస్తే మనకి డిజిటల్ కెమెరా వచ్చేస్తుందట.
0: అందుకేనమ్మా నేను పొద్దుడు అంకెలతో కుస్తీ పట్టాను. నిలువు కూడితే వస్తున్నాయనుకో, కానీ అడ్డం కూడితే సరిపోవటం లేదమ్మా. తర్వాత మన వాడికి ఇవ్వాలి కాగితం, వాడి లెక్కలు నాకంటే కాస్త మెరుగేనమ్మా.
1: ఎల్టీసీ మీద మనం వెళ్తున్నప్పుడు ఎంచక్క నాకు వచ్చే కెమెరాతో ఫోటోలు తీసుకోవచ్చు. అవును, మరి మీకు వచ్చే కెమెరా ఏం చేస్తారు మావయ్య?
0: మనవాడికి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా.
1: ఓహో,
0: సంతోషిస్తాడు.
1: అవునవును.
0: సరే గాని నేను బయటికి వెళ్ళి ఇంకో 4 కస్టమర్లు వెతుక్కోవాలి. నా మొదటి టికెట్ నీకేనమ్మా, అంతా వివరంగా చెప్తాను, నువ్వేం బెంగపడకు. చూడమ్మా ఇల్లు జాగ్రత్త.
1: అలాగే మావయ్య.
2: ఇవ్వను ఇవ్వను గాక ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? మీటర్ మీద 2 రూపాయలు ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? ఆటో వాళ్ళకి నాటకం అయిపోయింది. మీటర్లు ఎందుకున్నాయి మరి? మళ్ళీ మాట్లాడాలంటే చెప్తున్నాను, పోలీసులు పొడిచేస్తాను. అంతే వేడే. ఏవేనంటే పెట్రోల్ పెరిగిపోయింది అంటారు. ఏది పెరగలేదండి, కందిపప్పు పెరగలేదు, బియ్యం పెరగలేదు, అద్దెలు పెరగలేదు. నా జీతం మీద మరో 2000 వేసి ఇవ్వండి అంటే మా ఫైనాన్షియల్ మేనేజర్ ఒప్పుకుంటాడా? బుద్ధి జ్ఞానం లేకపోతే సరి, అడగడానికైతే సిగ్గు ఉండాలి. ఈ దేశంలో ప్రతివాడికి కన్జ్యూమరే లోకువైపాడు. చిచ్చి
1: అబ్బబ్బా, ఏమైందండి, ఎవరి మీద ఆరుపులు?
2: ఎవరి మీద అరిస్తే ఎవరు ఊరుకుంటారు? ఆ ఆటో వాడి మీద. అది వాడు వెళ్ళిపోయి కరుస్తున్నాను.
1: ఏమైందో చెప్పమంటే చెప్పరే.
2: పూర్ణ మార్కెట్కి వెళ్ళానా,
1: అక్కడ ఏమైంది?
2: పొటల్స్ బేరమాడాను, 40 చెప్పింది, 30 రూపాయలకి ఇస్తావా అని అడిగాను. అంతే లంకించుకుంది, శాపనార్థాలు తిట్లు. అందరికీ కొనేవాడే లోకువైపోతున్నాడు.
1: ఏమందండి
2: బాబు ముఖం చూడవే, పొటల్స్ కొనే ముఖమేనా బాబు నీది? టెడ్లిన్ ప్యాంట్ తోడిగడే బాబు. బాబు ఎప్పుడైనా పొటల్స్ తిన్నావా బాబు? అల్లదిగో అక్కడ ఆ మూలన తోటకూర 2 కట్టలు ఇస్తున్నారు, కొనుక్కెళ్ళు బాబు. మొగము చూడు ముఖము అంటూ లంకించుకుంది. చచ్చి అందరిలో తల కొట్టేసినట్టు అయిపోయింది. నవ్వుదేమేంటి?
1: అయినా వాళ్ళతో బేరాలు ఎందుకండి, వాళ్ళు నోళ్ళు విప్పితే భరించలేవు.
2: అంటే కనీసం బేరమైన ఆడకుండా వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు కొన్ని తెచ్చిమంటావా? నేనేం నోట్లు ముద్రేస్తున్నాను అనుకున్నావా? నీకు అసలు డబ్బు విలువ తెలియడం లేదు, ఆర్జించేవాడికి తెలుస్తుంది. నెలకి 40,000 తెచ్చినా హూష్ కాకి అయిపోతుంది.
1: సరే సరే, అంతలా హైరాన్ పడకండి, ఇలా రండి కూర్చోండి, చెప్తాను, కాఫీ తీసుకొస్తాను.
2: ఇగో ఈ టేబుల్ మీద ఈ పేపర్ ఏమిటి?
1: మీరు ముందు కాఫీ తాగండి, చెప్తాను.
2: తాగుతాను కానీ ముందు ఈ పేపర్ ఏమిటి చెప్పు.
1: 500 డిజిటల్ కెమెరా,
2: అమ్మో
1: మేడ్ ఇన్ జపాన్, కారు చౌకగా ఇచ్చేస్తున్నారండి పాపం.
2: ఏ వాడికి ఏమైనా రోగం వచ్చిందా, పోయి కాలం దాపరించిందా, ఎందుకు అలా ఇచ్చేస్తున్నాడు?
1: అబ్బా మీరన్నీ అలాగే అంటారు. ఇదిగో చూడండి, ఈ గళ్లల్లో ఎటు కూడినా 45 అంకెలు నింపితే చాలు.
2: నా దగ్గర 500 పోతుంది.
1: అది పూర్తి చేసి 500 పంపించేస్తే 5000 ఖరీదు చేస్తే డిజిటల్ కెమెరా మేడ్ ఇన్ జపాన్ మన చేతుల్లో ఉంటుందండి. మనం టూర్కి వెళ్ళినప్పుడు ఎంచక్క ఫోటోలు తీసుకోవచ్చు.
2: సుందరి నీకెంత చెప్పినా అర్థమే చావదే, ఇవన్నీ బోగస్ ప్రకటనలు, ప్రజల్ని తప్పుదారి పట్టించేవి.
1: అబ్బా మీరు దేన్ని నమ్మరండి, అదే మీతో వచ్చిన బాధ. 5,000 కెమెరా 500కే వచ్చుతోందంటే అపూర్వమైన అవకాశం కాదు.
2: నీలాంటి వాళ్ళు ఆదరిస్తున్నంతకాలం ఇలాంటి వ్యాపారాలు 3 పువ్వులు 6

0: ఖాయిలుగా సాగిపోతాయి. నా మాట విని ఇలాంటి మోసపూరిత ప్రకటనల మీద అనవసరంగా డబ్బు తగలట్టుకు. నీకు అంతగా మోజుంటే మంచి కెమెరా 3-4 వేలు పెట్టి నేనే షాప్లో కొనిపెడతాను. దానికి గ్యారెంటీ కూడా ఉంటుంది. ఇదంతా నా కష్టార్జితం, లంచాలు అక్రమాలు చేసి సంపాదించింది కాదు.
1: అన్నిటికీ మీరు అలాగే అంటారు. ఎటు కూడినా 45 రావడం ఎంతో కష్టం. మన తెలివితేటలకు బహుమతిగా కేవలం 500కే వాళ్ళు ఇస్తున్నారని ఇందులో క్లియర్గా రాశాడు. పైగా సరుకున్నంత వరకే అవకాశం అంటున్నారు.
0: ఆహా, అంటే ఈ పాటి పదులు ఎవరూ సాల్వ్ చేయలేరని చేస్తున్న నీ తెలివితేటలకి మెచ్చి వాడు అప్పనంగా ఇచ్చేస్తున్నాడు అంటావు. కాస్త బుర్రున్న వాళ్ళు ఎవరైనా సులువుగా నింపేస్తారా గళ్ళు. అసలు మీకు అంతా కెమెరాలో ఉంటుంది, దాని అసలు ఖరీదు 200 లోపు ఉంటుంది. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఈ ప్రకటనలు ముద్రించి పేపర్ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళేమో హాయిగా కాలు కదపకుండా కెమెరాలు అమ్మేసుకుంటున్నారు. చివరికి నష్టపోయేది మనం కస్టమర్లం.
1: అబ్బాబ్బా, ప్రతి దానిలో ఏదో లోపం వెలుగుతారు మీరు.
0: అబ్బా, ఇంతకంటే అర్థమైనా చెప్పడం నాకు చేతగా సుందరి. కిందటి నెలలో 300 పెట్టి ఏం కొన్నావు గుర్తుందా?
1: ఏం కొన్నాను?
0: నల్లుల యంత్రం, లూధియా నుండి తెప్పించావు, గుర్తులేదు?
1: నల్లుల యంత్రం అంటే అదేదో ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే దోమల యంత్రం లాంటిది అనుకున్నాను. టీవీలో చూపిస్తారు చూడండి, స్విచ్ వేయగానే దోమలన్నీ బయటకు పారిపోతాయే, అలాగే నల్లులు కూడా మంచం దిగి పారిపోతాయి అనుకున్నాను.
0: ఏమిటే, నల్లులు మంచం దిగి పారిపోతాయి అనుకున్నావా? అదే, మరదే నువ్వేమిటేమిటో అనుకుంటావు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు.
1: నాకు బుర్ర పెట్టి ఆలోచించడమే వస్తే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను? అప్పట్లో రజనీకాంత్ వాళ్ళ బంధువులు నా సంబంధం కోసం మా ఇంటికి వచ్చారు. బస్సు కండక్టర్తో పెళ్ళేమిటి బాబు అని ఆ సంబంధం కాలదని నేను వాణ్ణి కట్టుకున్న పోయేది.
0: వాడు పోయేవాడు, వాడు అదృష్టం బాగుంది, ఓ వెలుగు వెలుగుతున్నాడు. నిన్ను కట్టుకుని ఉంటే ఇంకా రైట్ రైట్ హోల్డ్ ఆన్ అంటూ బస్సులోని తిరిగి ఉండేవాడు.
1: చాలండి, మరీ చెప్తారు. ప్రతిదానికి దెప్పుతారు కానీ నలుని యంత్రం వాడడం మానేసావా? బోలేండి, నల్లుని చంపేశావా లేదా?
0: చంపాం. ఎందుకు చంపలేదు? కనీసం 50 నెలలను చంపాం. అంటే ఒక్క నెలను చంపడానికి 6 రూపాయలు ఖర్చు అయిందనమాట. అంతేకాదు, యంత్రం పేరు చెప్పి ఏబి అని 2 ఇనుప దిమ్మలు పంపించాడు వాడు. నల్లిని జాగ్రత్తగా పట్టుకుని ఏ అనే దిమ్మ మీద పెట్టి బి అనే దిమ్మతో కొట్టి చంపను అంటూ 14 భాషల్లో ముద్రించిన కరపత్రం ఉచితంగా పంపించాడు. అవునా?
1: ఏ మిషన్కైనా ఆపరేషన్ మాన్యువల్ ఇస్తాడు కదా, అలాగే ఇచ్చాడు. 50 నల్లుల్ని అలాగే చంపాం కదా.
0: అంత డబ్బు పోసుకున్నాక వాడక చస్తావా? నువ్వేం చేసావు? ఏ మీద నల్లిని పెట్టి పారిపోకుండా నన్ను పట్టుకోమన్నావు. బీదిమ్మతో నల్లిని కొట్టబోయి కంగారులో నా బొట్ట మీద చితకొట్టించావు. గోరు ఊడిపోయి డాక్టర్కి మందులకి 350 రూపాయలు ఖర్చు అయింది నాకు.
1: మీరన్నిటికీ ఇలాగే లెక్కలు కడతారు. ఏదో సరదా పడి కొన్నాను.
0: ఓరి సరదా సంతకెళ్ళా? అదేం సరదా? అదే బోళ్ళంత డబ్బు గుమరించి.
1: అబ్బబ్బా, పోనీలేండి ఈ గోలంతా ఎందుకు గాని 100 రూపాయలకే బ్రహ్మాండమైన ప్యూర్ ఉలెన్ రగ్గు వచ్చే మార్గం చెప్పనా?
0: అమ్మో, మళ్ళీ అదేమిటి?
1: అసలు సుసలైన ఉలెన్ రగ్గు కేవలం 100 రూపాయలకే. ఆలసించిన ఆశాభంగం, నేడే త్వరపడండి. ట్రింగ్ ట్రింగ్.
0: సోదాపి సంగతి చెప్పు.
1: హర్యానాలో పూనం ఢామ్ భడవా అనే కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇదిగో చూడండి, 100 రూపాయలు పంపిస్తే 6 టికెట్లు పంపిస్తారు. ఆ 6 ఒక్కోటి 100 రూపాయలు చొప్పున 6 గురికి అమ్మేసి ఆ డబ్బు 600 వాడికి ఎంఓ చేయాలి. ఆ ఎంఓ అందగానే మనకు రగ్గు పార్సల్ వచ్చేస్తుంది. మనం అమ్మిన టికెట్ వాళ్ళు కూడా అలాగే పంపించుకుంటారు. మనం కట్టింది 100 రూపాయలే అంతే.
0: మరి నువ్వు ఎంఓ చేసిన 600 సంగతి ఏమిటి?
1: అది మన డబ్బు కాదు కదండి, టికెట్లు అమ్ముతాం. మళ్ళీ ఆ టికెట్లు వాళ్ళు అందరూ తలో 6 గురికి అమ్ముకుంటే వాళ్ళకే రగ్గులు వస్తాయి కదా.
0: అంటే నువ్వు మోసపోవడమే కాకుండా ఇంకో 6 గురిని ఈ రొంపులోకి దుంపుతున్నావు అనమాట. నువ్వు కట్టే 100 కాకుండా మరో 600 కలిపి మొత్తం 700 ఒక రగ్గు వస్తుందా? ఇదిగో దాని అసలు ఖరీదు ఎంత ఉంటుందో దేవునికే తెలియాలి.
1: అబ్బబ్బా, మీరేది నమ్మరు బాబు.
0: నమ్మడం నమ్మకపోవడం కాదు సుందరి, ప్రతిదాన్ని తార్కికంగా ఆలోచించాలి. సొంత లాభం లేకుండా ఎవరు ఏ వస్తువుని మార్కెట్ చేయరు. నాణ్యమైన వస్తువుని పొందాలంటే ఈ డొంక తిరుగుడు మార్గాలు వెతుక్కోడు మానేయాలి.
2: అమ్మా సుందరి, సుందరి.
1: ఏంటి మావయ్య?
2: ఏం తెచ్చానో చూడమ్మా.
1: ఏమిటి మావయ్య గారు?
2: హెయిర్ ఆయిల్ సీసాలు, వనమూలికలతో తయారైన సుప్రసిద్ధ తైలం, అద్భుత పరిమళం. ఆముదం కంటే జిడ్డుగా ఉంటుంది. రాసుకుంటే తల మీద వెంట్రుకలు రెల్లుగడ్డిలో పెరిగిపోతాయట, తెల్ల వెంట్రుకలు నల్లబడిపోతాయట.
0: ఆహా, ఎవరు చెప్పారు నాన్నగారు?
2: షాపు వాడు. వాడు మన ఫ్రెండే.
0: అవునులేండి, ఈ ఊళ్ళో మీకు ఫ్రెండ్ కాని వాళ్ళు ఎవరు? అవును, ఏకంగా 3 బాటిల్స్ ఒకేసారి కొనేసారు ఎందుకు? ఒకటి వాడి నచ్చితే ఇంకోటి కొనుక్కోవచ్చుగా.
1: పర్వాలేదండి, మహా అయితే 3 నెలలు వస్తాయి. అయినా మామగారు ఒకేసారి 3 బాటిల్స్ కొన్నారంటే అందులో అద్భుతమైన రిడక్షన్ ఏదో ఉంటుంది. ఏం మామగారు?
2: నువ్వు కొంతవరకు దగ్గరకు వచ్చావమ్మా నీ ఆలోచనలో. మావాడైతే 12 దూరం ఉండిపోయాడు.
0: సరే గాని ఎంతైందన్నా, మూడు సీసాలు

0: ఓకే సార్, కొనేసేందుకు?
1: ఒరే అబ్బాయి, నీ వెర్రి కానీ నేను కొంటానట్రా.
0: మరి ఎత్తుకొచ్చావా?
2: చిచ్చి ఊరుకోండి, ఏమిటా మాటలు?
1: వాడు నా మీద జోకులు వేస్తున్నాడమ్మా. రే, ఫ్రీగా వచ్చారు అబ్బాయి.
0: ఫ్రీగా వచ్చాయా? నేను చచ్చిన నమ్మను. ఎవడైనా ఒక సీసా కాంప్లిమెంటరీగా ఇస్తాడు, కానీ 3 సీసాలు ఫ్రీగా ఎవడిస్తాడు?
2: మావయ్య గారు ఏదో స్కీమ్లో చేరుంటారు.
1: కరెక్ట్ కరెక్ట్ అమ్మా సుందరి, ఇది అలాంటిదే.
0: మళ్ళీ దేనికి డబ్బులు కట్టేశావు నాన్న? చిచ్చి, కొంపకొస్తే చాలు, స్కీములు స్కీములు ఉన్నా బుర్ర తినేస్తున్నారు మీ ముగ్గురు.
1: ఒక వాచి కొంటే 3 హెయిర్ ఆయిల్ సీసాలు ఫ్రీ, సరుకు ఉన్నంత వరకే.
0: అందుకని వాచి కొనేసావా?
1: ఆ దీపక్ గారికి ఎలాగో వాచి లేదు కదా, కాలేజీకి వెళ్తున్నాడు పాపం, వాడికి ఇచ్చేస్తాం. హెయిర్ ఆయిల్స్ మనం అందరం వాడుకుందాం.
2: అవునవును, అమ్మో మావయ్య గారు భలే కనిపెడతారు ఇలాంటివన్నీ.
0: వాచి ఎంత కొన్నావు నాన్న?
1: ఇదిగోరా, 500 కారు చౌక.
0: ఓ నాయన, ఈ ఎలక్ట్రానిక్ వాచి 500? మా ఆఫీస్ గేట్ దగ్గర వారం రోజుల క్రితం 75 రూపాయలకు అమ్మాడు వాడు. ఇద్దరు కొన్నారు, అందులో ఒకటి తప్పుడే అయిపోయింది కూడా. నువ్వేమో హెయిర్ ఆయిల్స్ ఫ్రీ కదా అని ఈ చెత్త వాచిని, 75 రూపాయల వాచిని 500 కొనుక్కొచ్చావు. చిచ్చిచ్చి, ఈ కొంప ఇంక బాగుపడదు.
1: చిరుపురలు ఆడుకురా, ఏదో సరదా పడి కొన్నాను.
0: అడ్డమైన హెయిర్ ఆయిల్స్ రాసేసుకుంటే ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి, జాగ్రత్త.
2: అది ఓ రకంగా మంచిదే.
0: ఏమిటి వెంట్రుకలు ఊడిపోవడమే? అంటే బోడిగుళ్ళతో తిరుగుదాం అనుకున్నావా?
2: ఆహా, అది కాదండి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళు, మనల్ని ఏమీ చేయలేరు.
1: అంతేకాదురా అబ్బాయి, మన పిలక వాడి చేతిలో ఉంటుందని భయం ఉండదు.
0: చాలా బాగుంది నాన్న, మీ ఇద్దరు చాలా బాగా తయారవుతున్నారు.
3: హాయ్ డాడీ.
0: ఎరా, ఊరి మీద తిరుగుళ్ళు అయిపోయా?
3: నువ్వు ఎప్పుడు అలాగే అంటుంటావు.
0: చదువు మానేసి ఎక్కడ తిరుగుతున్నావు?
3: నోట్స్ రాసుకుందామని హాస్టల్లో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను.
0: ఓహో, నోట్స్ అంటే నీ చేతిలో ఉన్న ఈ పేపరేనా?
3: అది కాదు డాడీ, అది కాదు.
0: మరి ఇదేమిటిది?
3: అది అది వేరే కాగితం.
0: చూడండి.
3: వద్దు వద్దు వద్దు డాడీ, వద్దు వద్దు వద్దు.
0: నేను చూస్తాను, నేను చూస్తాను. లక్కీ మనీ సర్క్యులేషన్ స్కీమ్, 2 ఏడాదిలో లక్షాధికారులు అయిపోతారు. నేడే 2500 కట్టి సభ్యత్వం పొందండి. గత 2 ఏడాదిలో చేరిన వాళ్ళు 630 మంది అప్పుడే లక్షాధికారులు అయిపోయారు. 1250 మంది 50,000కు పైగా సంపాదించేశారు. రండి, చేరండి, చేర్పించండి. ఏంటది
2: అబ్బా, 630 మంది లక్షాధికారులే, ఒక్క 2 ఏడాదిలో 2500 మంది 1,00,000 రూపాయలు. మావయ్య గారు చెప్తూ ఉంటే నమ్మలేకపోయాను. అయితే నిజమేనన్నమాట?
0: నువ్వు అరే దీపు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నారా? ఈ స్కీమ్లోనే ఏంట్రా? రే, ఆ 2500 కట్టేశావా?
3: అబే అది కాదు నాన్న, ఆ స్కీము మా ఫ్రెండ్
1: వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొడుతూ ఉంటే వీడు ముచ్చట పడ్డాడు రా. అలాంటి మంచి కావురా అని చెప్తే విన్నాడు కాదు.
0: నువ్వున్నా,
3: మా ఫ్రెండ్స్ బలవంతం చేశారు, కట్టేశాను.
0: ఏంటి మొత్తం 2500 కట్టేశావా?
3: అవును.
0: అంత డబ్బు ఎక్కడదరా నీకు?
3: నువ్వు పాకెట్ మనీ ఇస్తున్నది దాచుకున్నాను.
0: ఏంటి బాబు, పాకెట్ మనీ దాచుకున్నావా? ఎవరి పాకెట్లో దాచావు చెప్పు. నా పాకెట్లోనా, తాతయ్య పాకెట్లోనా, లేకపోతే బీరువాలోని మీ అమ్మ చీర మడతల్లోనా? ఎక్కడ దాచావరా, లేకపోతే ఎక్కడ దోచావో చెప్పు.
2: అబ్బాబ్బా, ఏమిటా మాటలు, వాడు అలాంటి వాడు కాదు.
0: చెప్పు నూర్మై, ఎక్కడ ఉన్నా నీకు 2500?
3: నా దగ్గర 2000 కూడబెట్టాను, తాతయ్య మరో 500 ఇచ్చాడు.
0: అంటే నాన్న, ఇందులో నీ ప్రోత్సాహం కూడా ఉందన్నమాట.
1: ప్రోత్సాహం కుర్రాడు ఏదో సరదా పడ్డాడు, ఇచ్చాను అంతే.
0: దేనికి సరదా పడ్డాడు? ఇలాంటి అడ్డమైన దోపిడీ స్కీమ్లో చేరడానిక? నాన్న, నువ్వు పెద్దవాడు వేయండి, ఇలాంటివి మంచివి కావని హెచ్చరించడం పోయింది, ప్రోత్సహించి డబ్బులు ఇస్తావా? ఎరా దీపు, ఈ టికెట్లు ఒక్కొక్కటి 2500 చొప్పున నీ దగ్గర ఎవరు కొంటారు?
3: మా ఫ్రెండ్స్ కొంటానన్నారు, తాతయ్య ఒకటి కొంటాను.
1: మొహమ్మ, ప్రతిదానికి తాతయ్య తాతయ్య అంటే నన్ను ఇంతగా లాగుతావు. ఏదో నువ్వేదో సరదా పడ్డావని పోనీలో కొంటాను అన్నాను అంతే.
0: అయితే నాన్న, నీ టికెట్లు 5 ఎలా అమ్మాలనుకుంటున్నావు? సెంట్రల్లో నిలబడి అమ్మేస్తావా?
1: సెంట్రల్లో నిలబడి అమ్మాల్సిన కర్మ నాకేం పట్టిందిరా, సుందరవాడు కావాలంది.
0: ఓహో,
1: ఆ మిగిలిన 4 మా వింటేజ్ క్లబ్ మెంబర్కి అమ్మే అంటగట్టేస్తాను.
0: సభాష్ సుందరి, అయితే నువ్వు ఉన్నావు అనమాట ఈ ర్యాకెట్లో.
2: రాకెట్ స్పుత్నిక్ అంటారేమిటండి, 2 ఏడాదిలో 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000.
0: చెప్పు నోర్మై, బుద్ధి లేకపోతే సరి. మీ ముగ్గురు ఒకరి టికెట్లు ఒకరికి అంటగట్టేసుకుంటున్నారు. 2500 చొప్పున మొత్తం 7500 కట్టేస్తారా? ఆ మొత్తం ఎక్కడిది? ఇంట్లోది. ఎవరు తెచ్చింది? నేను తెచ్చింది, నా కష్టార్జితం. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కష్టపడి సంపాదిస్తున్న నెల జీతం అది.
2: లాభాలు వస్తుంది మనకే కదండి.
3: మా ఫ్రెండ్స్ కి చాలా మందికి అప్పుడే డబ్బులు వచ్చేస్తున్నాయి నాన్న.
1: నా యాతనంతా ఎవరి కోసం రా అబ్బాయి? ఏదో చెన్నీళ్లకు వేడినీళ్ళలో తోడుగా ఉంటుందని కాని నా లాభం అంతా ఇంతకే కదరా.
0: లాభాలు వచ్చేస్తాయా? ఏం కష్టపడడం లాభాలు తీసుకుంటారు నాన్న?
3: కష్టం కాదా, ఎంతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే గాని మరో ఐదుగురు మెంబర్లు చేర్పించడం కష్టం కాదా? ఈ పని నువ్వు అనుకున్నంత సులభం కాదు నాన్నా.
0: నోరు ముయ్యిరా, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో దేశానికి సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చేయరా. ఓ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయి, లేకపోతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి ఉపన్యాసాలి, రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించు, లేకపోతే
3: నువ్వు చెప్పినవన్నీ ప్రభుత్వం చేయాల్సినవి, మనమేం చేస్తాం?
0: ప్రభుత్వం అంటే ఎవర్రా? నువ్వు నేను అమ్మ తాతయ్య మనందరం ప్రభుత్వంలో భాగం కాదు. అన్నీ ప్రభుత్వం చేసుకోవాలంటే ఎలా? నువ్వు యువకుడు కాదు, బాధ్యత కష్టించి పనిచే సంపాదించడానికి ప్రయత్నించవా? అలా ప్రయత్నించుకున్న ఈ పెడదారులు ఏమిటిరా? ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, కష్టపడి ఆర్జించకుండా తిన్న రూపాయి మనకు వంట పట్టదు, అత్యాశ పనికిరాదు, అది అనర్థానికి దారితీస్తుంది. ఇవాళ నుంచి ఇలాంటి వాటిలో మీరు ఎవరైనా పాలు పంచుకున్నారో నాకు తెలిసిందా? నా అసలు స్వరూపం చూస్తారు జాగ్రత్త. ఆ పైన మీ ఇష్టం. చూడండి, జీవితం అంటే కొంపను ఆర్పేయడం కాదు. మీకు మనసుంటే వీలు చేసుకుని ఓ దీపాన్ని వెలిగించండి.
4: మీరింతవరకు ఒక దీపం వెలిగించు నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, ఇందలి పాత్రలు పాత్రధారులు సుబ్బారావు, శ్రీ కెవిఎన్డి ప్రసాద్, సుందరి శ్రీమతి ఎం హేమ, దీపక్ శ్రీ పి చంద్రశేఖర్, రంగనాథం ఎన్ పట్టాభిరామారావు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఉయ్యాలా జంపాలా, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట.

అన్నీ

పన్నంటి సంసారం ఈ చిత్రానికి భానుమతి పాడిన పాట విన్నారు. ఇప్పుడు సోగ్గాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

మల్లెపువ్వు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి రామకృష్ణ పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఆలాపన, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: Pradesh, Uttarakhand and West Bengal. The government has mandated caller name display service for telecom users from the 1st of the next month. The Department of Telecommunications DOT has directed all telecom service providers to introduce the calling name presentation CNAP service across all service areas from 1st of November. Under the service, the name of the caller as recorded in the subscriber database of the originating telecom service provider will be displayed on the recipient's phone along with the caller's number. External Affairs Minister Dr. S. Jaishankar said globalization cannot be reversed but must be navigated with greater resilience. He also highlighted the India-Middle East-Europe Economic Corridor, IMEC, as an initiative that is already shaping regional thinking on connectivity. He made these remarks during a discussion on the Continental Corridors, who connects the heartland, at the Raisina Middle East event in Abu Dhabi. Prime Minister Narendra Modi today expressed confidence that India is poised to emerge as a global sporting powerhouse. Mr. Modi made the remarks while interacting in New Delhi with members of the Indian contingent that participated in 2026 Asian Games concluded in Japan. And that is the end of this news bulletin.
1: Akashavani Vijayawada Kendram. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో నవరాత్రి వైశిష్ట్యం రూపకం వింటారు శ్రీమతి పి శ్యామలామణి. అనంతరం దసరా శరన్నవరాత్రులు సందర్భంగా సరస్వతీదేవి అలంకరణ గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి విశ్లేషణ వినవచ్చు. చివరిగా గాంధీ మార్గం ప్రసారమవుతుంది. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. 10:00 దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చేసిన రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి ఎం శివప్రసాద్, ఐఎఫ్ఎస్ ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పరిచయకర్త కె రాణి. అనంతరం రాబోయే అతిథి చిత్రగీతాలు వింటారు. 10:30 గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 1:30 జ్ఞాన విద్యాప్రదాయిని శ్రీ సరస్వతీదేవి శ్రీమతి కె స్వరాజ్య పద్మజ గారి వివరణ వింటారు. ఇంకా లలిత గీతం, సరస్వతీదేవి అలంకార విశేషాలు వినవచ్చు. 6:30 పల్లెసిమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వై నాంచారయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నేటి రైతాంగానికి అవసరమైన పంట కోతానంతర సాంకేతిక పరిజ్ఞానం డాక్టర్ ఎల్ ఏడుకుంటుల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రతి ముద్దలో పోషకాహారం డాక్టర్ జి కృష్ణవేరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. రాత్రి 10:00 రుక్మిణీ కళ్యాణం హరికథ వింటారు కథకులు ఎం రాజేశ్వర శాస్త్రి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆహారం కోసం శరీరం ఏ విధంగా తపన పడుతుందో, ప్రార్థన కోసం మనసు ఆ విధంగా తపన పడాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 57 సెకన్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేపే సమాప్తం. ఎఫ్ఎం 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

0: భాగం బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: హలో, మైక్ టెస్టింగ్. హలో హలో హలో.